శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 28వ రోజు. క్రీస్తు శకం 2026 ఆగస్టు 19వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 52 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ జన్మ ఈ అంశం గురించి వద్దిపర్తి పద్మాకర్ గారి వ్యాఖ్యానం విందాం.
1: ఉత్తముడైన జీవి అనిపించుకోవాలి అంటే సముద్రంలాగా గంభీరుడిగా ఉండాలి అని మనకి పద్మపురాణం చెబుతున్నది. రామాయణంలో కూడా రాముణ్ణి సముద్ర యువ గంభీర అంటాడు వాల్మీకి మహర్షి. అంటే సముద్రము వలె గంభీరుడిగా ఉంటాడు. సముద్రంలాగా గంభీరుడిగా ఉంటే మానవుడికి గొప్ప కీర్తి వస్తుంది, ఉత్తముడవుతాడు, అన్ని కార్యక్రమాలలోనూ దిగ్విజయం వానికి లభిస్తుంది. కాకపోతే ఈ గంభీరత్వం అంటే ఏమిటి, సముద్రంతో ఎందుకు పోల్చారో తెలుసుకుందాం మనం. నిజానికి గంభీరము అంటే లోతైన అని ఒక అర్థం, అంతు తెలియకపోవుట. ఈ రెండు అర్థాలు, ఇంకా చాలా అర్థాలున్నా ప్రధాన అర్థాలు ఇవి. సముద్రములాగా ఒక వ్యక్తి గంభీరంగా ఉన్నాడు అంటే సముద్రం ఎంత లోతుగా ఉందో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎక్కడ లోతుందో, ఎక్కడ ఎంత స్థాయికి వెళ్ళొచ్చో, ఎక్కడికి వెడితే తిరిగి మనం పైకి రాలేమో ఇప్పటికి కూడా తెలియదు. సముద్రం లోతు తెలియనట్టుగా ఉత్తమ మానవుడు కూడా తన మనస్సులో ఏముందో లేక తన ప్రవర్తన ఎటువంటిదో ఇతరులకి కనబడకుండా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. సముద్రం అనుకున్న ప్రధాన లక్షణం ఏమిటి, అనేక జీవజాలాలకి నిలయం. అది సముద్రానికి రత్నాకరం అని పేరు. ఎన్ని రత్నాలున్నాయి, రత్నాలంటే ఇప్పుడు మనం అనుకున్న కేవలం రాళ్ళని కాదు, సముద్రంలో ఇప్పటికి కూడా అనేక ఆయిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని కనుక బయటికి తీస్తే ఈ భూమండలం అంతటికీ కోటి సంవత్సరాలకి కావలసినటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రంలో అటువంటి సహజమైన వాయువులున్నాయి, నూనెలున్నాయి, రాళ్ళు రత్నాలు నవరత్నాలు ఉన్నాయి, అనేక జీవజాలాలున్నాయి, ఇంకా విచిత్రమైన మానవులకి ఎవరికి ఎప్పటికీ అర్థం కాని సంపదలు ఎన్నో ఉన్నాయట. ఇన్ని సంపదలున్నా సముద్రం ఏమీ లేనట్టుగా నిరంతరం ఘోషిస్తూ ఉంటుంది. అంటే మానవుడు ఎంత సంపద ఉన్నా సముద్రం ఎలా దాచుకుందో అలా లోపల దాచుకోవాలి తప్ప బయటికి అహంకరించి కనపడకూడదు. సంపదలున్నాయనే అహంకారం చూపించనివాడు సముద్రుడు. కాబట్టి సముద్ర యువ గంభీర అంటే ఎంత డబ్బున్నా అహంకారం లేకుండా ఉండాలి అని ఒక అర్థం. రెండవది, సముద్రుడు ఏ వస్తువుని తనలో ఉంచుకోడు. మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రంలో ఒక ఇటుక విసరండి, మళ్ళీ బయటికి గంటేస్తుంది. శవాలు అందులో కొట్టుకు బయటకు వచ్చేస్తాయి తప్ప అందులో ఉండవు. కుళ్ళిన పదార్థాలు కానీ ఏ పదార్థాలైనా, చెప్పు విసిరితే చెప్పు కూడా

0: ఎప్పుడో తోడు బయటకు వచ్చేస్తుంది. సముద్రం కూడా ఇలా తనలో ఏ వస్తువుని దాచుకోకుండా బయటికి గెంటినట్టి మానవుడు కూడా కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, కార్పణ్యాలు ఇటువంటి దోషములను తనలో ఉంచుకోరాదు. సముద్రం ఎలా అయితే తనలో ఉన్న వస్తువులన్నిటినీ బయటికి పంపేస్తోందో, ఈ భౌతిక పదార్థాలని, మానవుడు కూడా తనలో ఉన్న కామక్రోధాదులని బయటికి పంపేయాలి. పవిత్రతను మాత్రం తనలో అట్టే పెట్టుకోవాలి. సముద్రుడు రత్నాల వంటి వాటిని లోపల దాస్తున్నాడు, ఇందాక చెప్పినట్టుగా చెడ్డ పదార్థాలు బయటికి పంపుతున్నాడు. అలాగే మానవుడు కూడా సద్గుణాలు ఉంచుకుని దుర్గుణాలు బయటికి పంపించేయాలి. అది సముద్ర ఇవ గంభీర, సముద్రుడిలా గంభీరంగా ఉండడం అంటే అర్థం అన్నమాట. ఇంకా మరొకటి ఉన్నది, సముద్రుడెప్పుడు ఘోషిస్తూనే ఉంటాడు. మానవుడు కూడా నిరంతరం ఇతరుల కోసం మాట్లాడుతూ ఉండాలి, తన కోసం కాకుండా. సముద్రుడు ఇతరుల కోసం నేను ఇక్కడ ఉన్నాను సుమా అని పెద్ద పెద్ద ఘోష చేస్తాడు. అలాగే మానవుల కోసం నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పడం కోసమే మానవుడు మాట్లాడాలి. తక్కిన మానవుల కోసం ఈ మానవుడు మాట్లాడాలి. అందువల్ల సముద్రంలా ఘోషించాలి. సముద్రం చూడండి, చిన్ని చిన్ని అలలు పైకి వస్తూ ఉంటే తెలియక గవ్వుకుని కాలు పెడతాం మనం, కాసేపు సరదాగానే ఉన్నట్టు ఉంటుంది. తేడా వస్తే సముద్రం హఠాత్తుగా కింద నుంచి ఇసుక్కోసి లోపలికి లాగేస్తుంది. అలాగే ఉన్నతుడైన మానవుడు కూడా ఎవండైనా కొంతవరకు క్షమిస్తాడు. రవ్వంత తేడా వస్తే, ఒరే నా జోలికి వస్తే అవసరమైతే నీకు బుద్ధి చెబుతా సుమా అని సముద్రుడు లోపలికి లాగినట్టుగా లాగేయాలి. కాబట్టి మానవుడు సముద్రుడిలో ఉన్న ఉన్నత లక్షణాలను గుర్తుపెట్టుకుని ప్రతి ప్రాణిని తనలో లాక్కోవాలి. అందులో దుర్గుణాలుంటే బయటికి పంపేయాలి. అంతుచిక్కని సముద్రంలాగా తనలో ఏముందో ఎవరికీ బయటపడకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు జీవజాలాలకి నిలయమై ఉండాలి. మూడవది, సకల సంపదలని దాచుకుని ఇతరులకి వేళకి అందివ్వాలి. పైన వెళ్లేటటువంటి ఓడల్ని వాటిని వీలుని బట్టి రక్షించినట్టే నా అనుకున్నటువంటి వ్యక్తుల్ని, ప్రజానీకాన్ని కాపాడే బాధ్యతను భుజం మీద పెట్టుకోవాలి. కాబట్టి రాముడిలాగా మనం కూడా సముద్ర ఇవ గంభీర అనిపించుకుంటే ఉత్తమ మానవులు అవుతాం.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ జన్మ ఈ అంశం గురించి వద్దిపర్తి పద్మాకర్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో బొప్పాయి పంట సాగు వివరాలు వింటారు.

ఇవాల్టి కార్యక్రమంలో బొప్పాయి సాగు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. బొప్పాయిని అధికంగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బొప్పాయి సుమారుగా 30,000 ఎకరాలలో సాగు చేయబడుతూ ఎకరాకు 50 టన్నుల చొప్పున సగటు దిగుబడినిస్తుంది. జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలోనూ, కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలోనూ బొప్పాయి సాగులో ఉంది. ఈ యొక్క బొప్పాయి సాగు చేయటానికి అనువైనటువంటి వాతావరణ విషయానికి వచ్చినట్లయితే, బొప్పాయి ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకొనలేదు. మరి బొప్పాయి సాగుకు నేలల విషయానికి వచ్చినట్లయితే, నీరు నిల్వని సారవంతమైన ఎర్ర గరపనేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలము. నేలల్లో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఆమ్ల భూములు బొప్పాయి సాగుకు పనికిరావు. బొప్పాయి సాగులో రకాల విషయానికి వచ్చినట్లయితే అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు, అంటే ఏకలింగాశ్రయ జాతి. అదేవిధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ద్విలింగాశ్రయ జాతి ముఖ్యమైనవి. వాషింగ్టన్, కో 1, కో 2, కో 4, కో 5, కో 6, పూసా డ్వార్ఫ్, పూసా జైంట్, ఈ రకాలు ఏకలింగాశ్రయ జాతికి చెందినవి. ఇక కో 3, కో 7, పూసా మెజిస్ట్రీ, పూసా డెలిసియస్, తైవాన్ రెడ్ లేడీ, సన్రైజ్ సోలో, సూర్య రకాలు ద్విలింగాశ్రయ

జాతికి చెందినవి. బొప్పాయి సాగులో విత్తుట విషయానికి వస్తే ఎకరాకు డైసియన్ రకాలకు 200 గ్రాములు, గైనోడైసియన్ రకాలకు 20 గ్రాముల విత్తనము కావాలి. విత్తనమును 22.5 × 15 సెంటీమీటర్లు 150 కేజీ మందం గల పాలిథిన్ సంచులలో పశువుల ఎరువు ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి. నాటే విషయానికి వచ్చినట్లయితే భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతులో దున్నాలి. దీనివలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 × 40 × 40 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. గుంత పైమట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాములు అజోస్పిరిల్లం, 20 గ్రాములు ఫాస్ఫోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. 45 నుంచి 60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలని గుంతలలో సాయంత్రం పూట నాటుకోవాలి. గైనోడైసియస్ రకాలలో గుంతకు 1 మొక్క, డైసియస్ రకాలలో 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. డైసియస్ రకాలలో 4 నుంచి 5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 20 ఆడ మొక్కలకు 1 మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. మరి బొప్పాయి సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే బొప్పాయి మొక్క 1 ఇంటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. 2 నెలలకు 1 సారి, సంవత్సరంలో 6 సార్లు ఎరువులను వేయాలి. సూక్ష్మధాతులోప నివారణకు 5 గ్రాములు జింక్ సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్ లీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాముల యూరియా, 10.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది. తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు మరియు బోరాన్ ధాతులోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ మరియు 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాక వైరస్ తెగుళ్లు ఆశించిన మొక్కలపై సూక్ష్మధాతు పోషకాలు పిచికారీ చేసినట్లయితే ఆకులు విప్పారి దిగుబడి పెరుగుతుంది. ఇక ఫెస్టిగేషన్ విషయానికి వచ్చినట్లయితే సిఫారసు చేయబడిన ఎరువులను కరగబెట్టి వడగట్టిన తరువాత ఫెస్టిగేషన్ ట్యాంకు ద్వారా ఫుట్ స్ప్రేయర్ ద్వారా కానీ డ్రిప్ మెయిన్ పైపులోకి ప్రవేశపెట్టాలి. భాస్వరపు ఎరువుని ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకోసారి 260 గ్రాముల చొప్పున చెట్టు పాదిలో కలపాలి. బొప్పాయిలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మొక్క మొదల దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు అంటే డబుల్ రింగ్ పద్ధతి తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టిన ఎడల అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకైతే 2 రోజులకు 1 మారు 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీటిని అందునట్లు డ్రిప్పర్లు అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరమును బట్టి నీరు అందించాలి. ఇక బొప్పాయి సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా కాండం మొదలు కుళ్ళు. కాండం మొదలు కుళ్ళు విషయంలో నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశించిన నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1% అలియేటు 2 గ్రాములు లీటరు నీటి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు తడపాల్సి ఉంటుంది.

0: రెండవదిగా చెప్పుకునేది బూడిద తెగులు. ఆకులపైన, కాడలపైన మరియు క్రొత్త చిగుర్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంధ్రపు పెరుగుదల కనిపించినప్పుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటరు కెరాథెన్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసిన సమర్థవంతంగా బూడిద తెగులును నివారించవచ్చు.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు బొప్పాయి పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం స్థానిక ఎన్నికలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ,
1: స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. జిల్లాలు విభజన జరిగాయి, అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తమిళనాడులోని చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, సంబంధిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో పరిశ్రమను ఎంపిక

0: వేసి ప్రత్యేక పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 26 పరిశ్రమలు నిర్దేశించిన హరిత లక్ష్యాలను సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చేవారికి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చర్యల పురోగతిపై జిల్లా ఎస్పీతో కలిసి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఫోన్ కాల్ డేటా సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
1: they might extend around 4 to 5 days plus or minus lo velthundi depending upon the catch they have so enta varaku catch ostundo dani batti they'll wait cheyithe come back so what from the fisheries department is they are confident says that at least coming 2 3 days lo definitely we'll be able to contact them or otherwise they will be coming back so our family members andarki kuda already fisheries department nunchi revenue department nunchi police department nunchi velli explain cheyadam jarigindi so ila mee prayatnalu chestunnaru manaki inkoka 2 3 days aalochana ekkuva negative lo sentiment
0: ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత, రాయలసీమ తాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రధానంగా తాగునీటి చెరువులను నింపేందుకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డీఎస్సీ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాల పర్యవేక్షణకు లీప్ యాప్ను రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీ మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాధవరావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావుకు పార్టీ శాసనమండలి సభ్యులంతా మద్దతు ఇచ్చి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే వర్షాలు, వరదలను అంచనాలతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో జల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ, క్యూరిడ్ వర్జీనియా, ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మెరుగైన ధర లభించే

0: అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలు ట్రేడర్లతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు పెంచాలని మంత్రి సూచించారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపంట మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపంట మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, STD కోడ్ 085596. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన ప్రపంచ మానవత్వ దినోత్సవం గురించిన వివరాలు వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, STD కోడ్ 085596. ఇక ఈ ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రత్యక్ష ప్రసారం ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు పాల్గొని ఫోన్ చేసి సరదాగా మీరు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, STD కోడ్ 085596. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలందరూ కూడా తప్పక పాల్గొంటారు కదా. ఇక ఈ ఉదయం 10:12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. 6 గంటల 35 నిమిషాలకు పిసినారి మొగుడు నాటిక వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో మిరపలో నాణ్యమైన అధిక దిగుబడి పొందటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి పొదిలి మండల ఉద్యానాధికారి శ్రీ దాసు రమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం. ఇందులో ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కార్యక్రమాల సమీక్ష వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8 గంటల 40 నిమిషాలకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. ఈ రాత్రి 9 గంటల 30 నిమిషాలకు గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మధుర గీతాలు, అలనాటి పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

పదునైన ఆయుధం కన్నా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. ఆవేశంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవటమే ఉత్తమం అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా మణులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జి కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జి కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పిఎన్జి కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పిఎన్జి కనెక్షన్లున్నాయి. ఎల్పిజి సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పిఎన్జి గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరుదేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్, ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరు

0: స్టేట్లలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ, భారత్ జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50% పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 82,500 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు రుసుమును

0: మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షెట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా భారత జోడీ ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.

0: మీకు తెలుసా కార్యక్రమంలో శ్రోతలకు 10 ప్రశ్నలు ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. శ్రోతలు నోట్ చేసుకుని మాకు ఫోన్ చేసి సమాధానాలు తెలియజేయవలసి ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: ముఖాన్ మొటిమలా
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడువుల తామరా
5: సై బాల్,
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ

0: ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి శ్రోతలు ప్రశ్నలు నోట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మొదటి ప్రశ్న, ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఏ శ్రీనాథుడు, బి పోతన, సి నన్నయ్య, డి తిక్కన. రెండవ ప్రశ్న, యూపీఐని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ ఏ 2014, బి 2015, సి 2016, డి 2017. మూడవ ప్రశ్న, భారతదేశపు ధాన్యాగారంగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఏ పంజాబ్, బి కేరళ, సి గుజరాత్, డి అసోం. నాలుగో ప్రశ్న, భారతదేశంలో అత్యధిక పొడవైన నది ఏది? ఆప్షన్స్ ఏ గోదావరి, బి యమున, సి గంగా, డి కృష్ణ. ఐదవ ప్రశ్న, భూమికి సహజ ఉపగ్రహం ఏది? ఏ సూర్యుడు, బి చంద్రుడు, సి శుక్రుడు, డి అంగారకుడు. ఆరో ప్రశ్న, ఎల్నినో ప్రభావం ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్స్ ఏ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పు, బి భూకంపాలు, సి అగ్నిపర్వతాలు, డి చంద్రగ్రహణం. ఏడవ ప్రశ్న, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్స్ వచ్చేసి ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు, సి 4 సంవత్సరాలు, డి 5 సంవత్సరాలు. ఎనిమిదవ ప్రశ్న, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున ప్రముఖంగా పాల్గొంటున్న క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్స్ ఏ సైనా నెహ్వాల్, బి పివి సింధు, సి మేరీకోమ్, డి సాక్షి మాలిక్. తొమ్మిదవ ప్రశ్న, 2026లో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? 2026 సంవత్సరంలో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ అమిత్ షా, బి గజేంద్ర సింగ్ షెకావత్, సి రాజ్నాథ్ సింగ్, డి ధర్మేంద్ర ప్రధాన్. పదవ ప్రశ్న, హాకీ మాంత్రికుడిగా ప్రసిద్ధి చెందిన భారతీయుడు ఎవరు? ఏ మేజర్ ధ్యాన్చంద్, బి బల్బీర్ సింగ్, సి రూప్ సింగ్, డి సందీప్ సింగ్. శ్రోతలు ప్రశ్నలు నోట్ చేసుకున్నారని భావిస్తున్నాం. శ్రోతలు దయచేసి ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయమని

అడగండి, ఎందుకంటే చాలామంది శ్రోతలు ఎదురు చూస్తూ ఉంటారు, ఆన్సర్ చేయటానికి టైం సరిపోదు కాబట్టి సమాధానాలు మాత్రం తెలియచేయవలసి ఉంటుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596, 2233393, ఎస్టీడీ కోడ్ 0885 96.

0: హలో
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: త్రిపురాంతకం నుంచి మీరావల్లి మేడం.
0: ఓకే, మీరావళి గారు, త్రిపురాంతకం.
1: అవును మేడం.
0: ఓకే, టీచర్ కదా.
1: అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, చెప్పండి,
1: చెప్పండి
0: విన్నారా
1: మేడం.
0: ప్రశ్నలు?
1: విన్నాను మేడం, విన్నాను. బాగున్నాయి మేడం. ఈరోజు సరళంగా
0: ఓకే
1: ఉన్నాయి, సరళంగా కఠినంగా బాగా కంట్రోల్గా
0: ఓకే
1: ఉన్నాయి.
0: ఓకే ఓకే చెప్పండి.
1: ఒకటోది బి మేడం, ఆన్సర్ బొమ్మేరు పోతనా. రెండోది సి 2016.
0: ఓకే.
1: మూడోది ఏ పంజాబ్. నాలుగోది గంగా నది సి.
0: ఓకే
1: ఐదోది బి చంద్రుడు.
0: ఓకే.
1: ఆరోది ఏ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుంది. ఏడోది 4 సంవత్సరాలకు ఒకసారి చదువుతాయి సి ఆన్సరు.
0: ఓకే.
1: ఎనిమిదోది పివి సింధు బి.
0: ఓకే
1: తొమ్మిదోది ఏ
0: ఓకే
1: అమిత్ షా గారు ప్రారంభించారు.
0: ఓకే
1: తర్వాత 10వది ధ్యాన్ చంద్ మేడం, హాకీ మాంత్రికుడు.
0: ఓకే సార్, మీరావల్ గారు ఇలాగే వింటూ ఉండండి. మీరు తప్పకుండా ఎవ్రీ వెన్స్డే కాల్ చేస్తారు, మిగతా శ్రోతలకు కూడా ఆదర్శం. మీరు అంటే
1: థ్యాంక్ యూ మేడం.
0: స్కూల్కి
1: థ్యాంక్ యూ మేడం.
0: వెళ్తూ కాస్త టైం కేటాయించి ఇందులో పాల్గొనటం అనేది చాలా గ్రేట్
1: అవును
0: అండి.
1: మేడం. థ్యాంక్ యూ.
0: సమాధానాలు.
1: ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ మేడం.
0: అవునా సార్? థ్యాంక్ యూ. అందరికీ కూడా మనకి రేడియో మిత్రులండి, ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ కాస్త ఎనర్జీ వస్తుంది మనకి రేడియో వింటూ ఉంటే.
1: అవును మేడం. అవును.
0: ఓకే, థ్యాంక్ యూ సార్. చివరిలో
1: థ్యాంక్ యూ
0: సమాధానాలు
1: మేడం.
0: తెలియజేస్తాను. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, నా పేరు బసవరాజు.
1: బసవరాజు గారు ఎక్కడి నుంచి సార్?
0: నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఓకే, చాలా సంతోషం. రెగ్యులర్గా ఒక 2 వారాల నుంచి మీరు కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు.
0: అవునండి,
1: మార్కాపూర్ ఎఫ్ఎంకి తప్పకుండా ఫాలో అవుతున్నందుకు చాలా ధన్యవాదాలండి మీకు.
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే, బసవరాజు గారు ప్రశ్నలు విన్నారా?
0: అవునండి, విన్నానండి.
1: ఓకే, చెప్పండి.
0: మొదటిదానికి మహాభారతం తెలుగులో పోతనండి.
1: ఓకే
0: యూపీఎం స్టార్ట్ చేసింది 2016.
1: ఓకే
0: భారతదేశపు ధాన్యాగారం పంజాబ్ అండి.
1: ఓకే
0: అత్యంత పొడవైన నది గంగా.
1: ఓకే
0: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడు.
1: ఓకే
0: ఎన్నెన్నో ప్రభావము ఏ
1: ఓకే
0: సముద్ర ఉపరితల వాతావరణ దాని అండి. ఒలింపిక్ గేమ్స్ 4 ఇయర్స్ ఒకసారి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పివి సింధు అండి.
1: ఓకే
0: బి 2026 హర్ఘర్ తిరంగా దానికి డి అండి
1: ఓకే
0: అనుకుంటున్నాను.
1: ఓకే
0: కరెక్ట్ వరకే తెలియదు.
1: ఓకే ఓకే
0: హాకీ మాంత్రికుడుగా ధ్యాన్ చంద్ అండి.
1: ఓకే, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. అంత దూరం నుంచి మీరు ఇలా ఫాలో అవుతూ చక్కగా కాల్ చేస్తున్నారు.

0: ధన్యవాదాలు. ఇలాగే వింటుండండి,
1: థ్యాంక్
0: చాలా
1: యూ.
0: మార్పులు వస్తున్నాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. మార్కాపూర్ ఎఫ్ఎం తప్పక ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సార్,
1: ఓకే
0: థ్యాంక్
1: అండి,
0: యూ. చివరిలో సమాధానాలు తెలియజేస్తాము.
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కృష్ణారావు మేడం, శ్రీకాకుళం జిల్లా నుంచి మేడం.
0: కృష్ణారావు.
1: అవును మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు కృష్ణారావు గారు?
1: మేడం నేను టీచర్ మేడం,
0: ఓకే, ఇంతకుముందు కాల్
1: గవర్నమెంట్
0: చేశారా?
1: టీచర్ని. చాలాసార్లు చేశాను మేడం.
0: ఇక్కడ ఎక్కడి నుంచి అండి?
1: శ్రీకాకుళం జిల్లా మేడం, శ్రీకాకుళం జిల్లా.
0: శ్రీకాకుళం జిల్లా.
1: అవును
0: ఊరి
1: మేడం.
0: పేరు?
1: మరి ఊరి పేరు టెక్కలి మండలం సార్. టెక్కలి మండలం మేడం.
0: టెక్కలి. టెక్కలి
1: టెక్కలి మండలం బలరాంపురం విలేజ్.
0: బలరాంపురం.
1: అవును మేడం.
0: ఓకే, చెప్పండి సార్, విన్నారా ప్రశ్నలు?
1: విన్నాను మేడం. మీరు అడిగే తీరు చాలా బాగుంది మేడం. మీరు
0: ఓకే,
1: ప్రశ్నలు అడిగే తీరు చాలా బాగుంది.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
1: మొదటి ప్రశ్నకి ఆన్సర్ బి మేడం,
0: ఓకే
1: ఓకేనా?
0: ఓకే.
1: రెండో ప్రశ్నకి

0: మేడం, 3A పంజాబ్,
1: ఓకే,
0: 4C గంగానది మేడం,
1: ఓకే,
0: 5B చంద్రుడు,
1: ఓకే,
0: 6A సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పు మేడం అది, 7C మేడం, 4S మేడం,
1: ఓకే,
0: 8B మేడం, పివి సింధు,
1: ఓకే,
0: 9B మేడం, గజేంద్ర సింగ్ శెఖావత్,
1: ఓకే,
0: 10A మేడం, ధ్యాన్ చంద్ మేడం.
1: ఓకే, ప్రశ్నలు బాగున్నాయండి.
0: బాగుంది మేడం, ప్రశ్నలు బాగానే ఉన్నాయి. మీ మార్పు చాలా బాగుంది మేడం,
1: చాలా సంతోషం,
0: చాలా బాగుంది మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే మార్కాపూర్ ఎఫ్ఎం వింటూ ఉండండి. మీరు రెగ్యులర్ గా అన్ని కార్యక్రమాలు,
0: బుధవారం ఎప్పుడు వస్తుందని చూస్తుంటాం మేడం, ఇప్పుడు కూడా ప్రతిరోజు.
1: అవునా?
0: ఓకే, అవును మేడం.
1: ఓ, చాలా సంతోషం అండి.
0: చెప్పే ప్రశ్నలన్నీ రాసుకుంటాం, మీ క్లాస్ రూమ్ లో కూడా వినిపిస్తాం మేడం. ఇదంతా కూడా
1: చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా రేడియో అలవాటు చేస్తే.
0: అదే మేడం, మా ఇంటి దగ్గర అలవాటే. అలాగే మీ స్కూల్లో కూడా ఈ క్వశ్చన్స్ అన్ని వినిపిస్తాం మేడం. మళ్ళీ
1: రేపటి పౌరుల కోసం ఇది రేడియో చాలా ఉపయోగపడుతుంది, ఎంటర్టైన్మెంట్.
0: మేడం
1: మున్ముందు ఎలాగో యూట్యూబ్లు ఇలా ఫోన్ చూడటం వలన చాలా ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి మన వినటానికి, మనకు వినోద విజ్ఞానానికి రేడియో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు స్టూడెంట్స్కు వినిపించడం, అవునా, చిన్నతనం నుంచి అలవాటు. ఓకే కృష్ణారావు గారు, ఇలాగే మీ స్టూడెంట్స్కి వినిపిస్తుండండి, రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలు ఫాలో అవుతుండండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: Che.
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? సార్ మీ మొబైల్ డైరెక్షన్ ఒక్కసారి సార్ చూసుకుంటారా? కొంచెం డిఫరెంట్గా వినిపిస్తుంది, వినిపించట్లేదు సరిగ్గా. చెప్పండి సార్, మీ పేరు? జనార్దన్ రావు. ఎక్కడి నుంచి అండి?
2: నెల్లూరు జిల్లా పదలకూరు మన తాటిపర్తి మేడం.
1: ఓ, నెల్లూరు జిల్లా నుంచి.
2: అవును మేడం.
1: తాటిపర్తి.
2: తాటిపర్తి గ్రామం మేడం.
1: ఓకే,
2: నేను మీ ప్రోగ్రామ్స్ వింటుంటాను మేడం, బాగుంటుంది మేడం. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సూపర్ మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి వింటున్నారు మీరు?
2: యాప్లో వింటున్నాను మేడం.
1: ఎప్పటి నుంచి వింటున్నారు? చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు?
2: వింటుంటాను కానీ నేను పార్టిసిపేట్ చేయలేదు మేడం.
1: అవునా, ఏం చేస్తుంటారు మీరు?
2: చేనేత కార్మికులు మేడం.
1: ఓకే ఓకే, పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? అవునవునండి, చాలా మంది శ్రోతలు చేస్తూ ఉంటారు. మీరు ఈ రోజు లక్కీ అయితే థ్యాంక్ యూ అండి. విన్నారా ప్రశ్నలు మరి? తప్పకుండా తప్పకుండా. అంటే ఇది మనం ఎన్ని ప్రయత్నం చేయగలం అనేది ముఖ్యం, ప్రయత్నం ముఖ్యం. ఎంత సాధించాం, ఎన్ని వచ్చాయి అనేది కాదు. తప్పకుండా అండి, చెప్పండి.
2: మనకి భారతదేశంలో మహాభారతాన్ని మనకి తెలుగులో అనువదించిన మహాకవి అని అడిగారు కదా.
1: అవునవును, భాగవతాన్ని.
2: భాగవతాన్ని, భాగవతం బెమ్మెర పోతున్నాడు మేడం.
1: ఓకే ఓకే.
2: యూపీ ఏ సంవత్సరం స్టార్ట్ చేశారని అడిగారు కదా, అది వచ్చేసి 2016 మేడం.
1: ఓకే.
2: హాకీ మాత్రి కూడా అడిగారు, ఎవరని అడిగారు, అది వచ్చేసి మేజర్ ధ్యాన్చంద్ మేడం.
1: ఓకే.
2: ఇంకా వచ్చేసి కొన్ని అయితే గుర్తురాలేదు కానీ కొన్ని విన్నాను నేను.
1: అవునా, మన భారతదేశంలో
2: అత్యంత పొడవైన నది అని అడిగారు, అది వచ్చేసి గంగా నది మేడం.
1: ఓకే.
2: ఇంకా వచ్చేసి ఇక కలిన ప్రభావం దేని వల్ల చూపిస్తాను అడిగారు మేడం.
1: ఓకే.
2: అది వచ్చేసి సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల మేడం.
1: ఓకే ఓకే,
2: తెలిసి
1: చక్కగా తెలియచేశారు జనార్దన్ గారు. ఇంకా వేరే కార్యక్రమాలు కూడా వింటూ ఉంటారా? విని గుర్తుపెట్టుకుని చెప్పారు, చాలా గ్రేట్, చాలా గ్రేట్ అండి. అవునా, అవునవునవునా. ఓకే అండి. ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఓకే ఓకే అండి.
2: అది ప్రయత్నం మీరు చెప్పగలిగితే సమయం ప్రయత్నం చేయగలను మేడం.
1: ఓకే అండి. భూమికి సహజ ఉపగ్రహం ఏది?
2: చంద్రుడు మేడం.
1: ఓకే, సరే మరి తప్పకుండా మరి ఇలాగే ఫోన్ చేస్తూ ఉండండి,
2: అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం.
1: ఇలాగే అన్ని కార్యక్రమాలు వింటూ ఉండండి.
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ జనార్దన్.

0: గారు.
1: ఓకే ఓకే అండి,
0: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి. మీకు కూడా చివరిలో సమాధానాలు సరి చూసుకోండి. థ్యాంక్ యూ.
0: మంచిది మేడం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
10: ఇక్కడ తెలంగాణ గజ్వేల్ మేడం, నరసింహాచారి
1: గారు. ఇంతకుముందు మాట్లాడారా?
10: చాలా సార్ మేడం.
1: గజ్వేల్?
10: గజ్వేల్.
1: గజ్వేల్, ఓకే. తెలంగాణ?
10: తెలంగాణ.
1: ఓకే అండి. నరసింహాచారి గారు, విన్నారా ప్రశ్నలు?
10: విన్నాను మేడం.
1: చెప్పండి.
10: రెండు సి,
1: రెండు
10: సి,
1: ఓకే.
10: మూడు ఏ, నాలుగు సి,
1: తొమ్మిది ఏ, పది కూడా ఏ. ఓకే, నరసింహాచారి గారు ఏం చేస్తుంటారు మీరు? ఓకే, రెగ్యులర్ గా మార్కాపూర్ ఎఫ్ఎం ట్యూన్ చేస్తుంటారా? ఓకే,
10: మార్కాపురం ట్రావెలింగ్ లో ఉంటారు మేడం.
1: ఓ, ట్రావెలింగ్ లో వింటూ?
10: అవును మేడం, 1 అవర్ వరకు.
1: ఓకే, ట్రావెలింగ్ లోనే ఇవన్నీ విని మీరు సమాధానాలు తెలియజేశారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
10: బస్ లోనే ఉన్నాను మేడం.
1: ఇవన్నీ ఎలా మరి పాపం జర్నీలో కూడా నోట్ చేసుకున్నారు ఇవన్నీ?
10: అవును మేడం, కూర్చున్న తర్వాత నోట్ చేసుకుంటాం కదా.
1: ఓకే ఓకే, ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చివరిలో సమాధానాలు సరి చూసుకుంటారు. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రామకుమారి అండి, మార్కాపురం నుంచి.
0: రామకుమారి, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, మార్కాపురం నుంచి రామకుమారి గారు. మరి ఈ ప్రశ్నలన్నీ నోట్ చేసుకున్నారా మేడం?
1: చేస్తున్నానండి, చాలా ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చిందండి, అందుకని లేట్ అయింది.
0: అవునా? ఓకే ఓకే, రెండుసార్లు చెప్పామండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నవి చెప్తాంలేండి.
1: లేదండి, అన్ని నోట్ చేస్తున్నాను.
0: ఇంతకుముందు మాట్లాడారా మేడం మీరు?
1: ఓన్లీ క్విజ్కే ఫోన్ చేస్తుంటానండి.
0: అవునా? ఈరోజు మీరు 9:30కి మార్కాపురం మహారాణులను ప్రత్యేక గేమ్ షో సరదా సరదాగా, ప్రశ్నలన్నీ కూడా సరదాగా ఉంటాయి, పార్టిసిపేట్ చేయండి ఇదే నెంబర్కి.
1: చెప్పాలా మేడం?
0: అంతే, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, చిన్న చిన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలిస్తే చెప్పటం, అంతే. పొడుపు కథలు లాంటివి ఇలాగ పాట, అంతే, ఫోన్ చేయటం. మిమ్మల్ని చిన్న పొడుపు కథలు అలాంటివి అడుగుతాము. తప్పకుండా, ఇంట్రెస్టింగ్ గేమ్ అండి, మహిళల కోసం ఇది. సరదా సరదాగానే, ఇదేం పెద్ద టఫ్ ఉండదు. ఎవ్రీ వెన్స్డే 9:30కి వస్తుంది మేడం. ఒక తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి ఇదే నెంబరు. ఇదే నెంబర్ మేడం. ఓకే, చెప్పండి సమాధానాలు.
1: ఫస్ట్ క్వశ్చన్ బొమ్మెర కోసం అండి.
0: ఓకే.
1: సెకండ్ క్వశ్చన్ 2016.
0: ఓకే, సి.
1: థర్డ్ క్వశ్చన్ పంజాబ్, ఏ. ఫోర్త్ క్వశ్చన్ సి గంగా.
0: ఓకే ఓకే.
1: ఫిఫ్త్ క్వశ్చన్ చంద్రుడు అండి, ఇది ఆప్షన్స్ నేను ఏది చెప్పి చంద్రుడు. సిక్స్త్ క్వశ్చన్ ఏ అండి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పులు.
0: ఓకే.
1: సెవెంత్ క్వశ్చన్ సి,
0: ఓకే,
1: 4 ఇయర్స్ ఒకసారి. ఎయిత్ క్వశ్చన్ పివి సింధు. నైన్త్ క్వశ్చన్ గజేంద్ర సింగ్ షెకావత్.
0: ఓకే.
1: టెన్త్ క్వశ్చన్ మేజర్ ధ్యాన్చంద్.
0: ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం?
1: నాది ఎంఏ బీఎడ్ అయిపోయిందండి, అంటే నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేశాను, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను.
0: అర్థమవుతుంది, మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు, ఏంటి అసలు సమాధానాలు మామూలుగా ఇవ్వట్లేదు, అందుకనే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అర్థమైపోతుంది మేడం. తప్పకుండా మీరు మార్కప్ రిఫర్మ్ ఫాలో అవుతుండండి ఈ రోజు 9:30కి.
1: ప్రతి వింటూ ఉంటాను, పార్టిసిపేట్ చేయను, కాబట్టి క్విజ్ కొట్టడానికే పార్టిసిపేట్ చేస్తాను.
0: అవునా? ఓకే. హలో ఎఫ్ఎం లో మనకి ఇష్టమైన పాటలు కోరుకోవచ్చు ఎవరి సాటర్డే మహిళలకి.
1: అంటే నాకు విని ఎంజాయ్ చేస్తుంటానండి.
0: అవునా?
1: అంటే ఎక్స్పెక్ట్ చేయని సాంగ్స్ వస్తూ ఉంటాయి.
0: అవును, నిజమే నిజమే. ముఖ్యంగా రేడియోలో ఏమిటంటే మనకు ఎన్నో పాటలు వింటూ ఉంటాం, మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మన చాలా పరికరాలు ఉన్నాయి కాబట్టి చాలా టెక్నాలజీ వచ్చింది, కానీ ఊహించనివి అరుదైన పాటలు వినాలి అంటే అప్పటికప్పుడు రేడియోలోనే మనకి ఎంటర్టైన్ అవుతాం.
1: మనకి తెలుసు, మనం ఏదైనా సాంగ్స్ పెట్టుకుంటే మనకి ఏ సాంగ్స్ వస్తాయి మనకి
0: తెలుసు, ఇది కానీ తెలియదు.
1: అలా తెలియదు,
0: చక్కగా చెప్పారు మేడం.
1: వస్తుంటాయి, తర్వాత మళ్ళీ రీసెంట్ వస్తూ ఉంటాయి, అలా రకరకాలు.
0: చాలా కరెక్ట్ గా చెప్పారు.
1: చాలు, ఇలానే ఎవరో పార్టిసిపేట్ చేయమన్నారని క్విజ్ టైమ్ లో అడిగారండి మీరు, మరి ఎవరో తెలియదు. పార్టిసిపేట్ చేస్తూ ఉండే ఒకసారి ఇలానే పార్టిసిపేట్ చేయాలని సాంగ్ కోసం ఫోన్ చేస్తూ ఉన్నాను, కాల్ చేస్తూ ఉంటే టైం అంతా విషయం వస్తుంది, నేను ఎంజాయ్ చేయలేకపోయాను.
0: అవునవును, కరెక్ట్.
1: మాత్రం ఖచ్చితంగా చేస్తుంటాను,
0: వింటూ
1: కొన్నిసార్లు కలవదు.
0: అవునవును, బిజీగా ఉంటుంది, వింటూ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మన వాయిస్ రేడియోలో విన్నాము, ఆకాశవాణిలో చాలా మంది మిత్రులు మన వాయిస్ వింటారు, మనం కోరిన పాట వింటారని చేస్తూ ఉంటారు. తప్పకుండా మేడం, ఇవాళ 9:30కి తప్పకుండా మార్కాపురం మహారాణులు గేమ్ షో పార్టిసిపేట్ చేయండి. మీరు అలారం పెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే.

हेलो, ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే సమయాభావం వలన ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదండి. మరి మీకు తెలుసా, ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు తెలియచేస్తాను. కాల్ చేసిన శ్రోతలందరూ కూడా ఒకసారి సరి చూసుకోండి. మొదటి ప్రశ్న, ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో రచించింది ఎవరు అని అడిగాము. సమాధానం ఆప్షన్ బి, బమ్మెర పోతన. రెండవ ప్రశ్న, యూపీఐని ప్రారంభించిన సంవత్సరం ఏదని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, 2016.

మూడవ ప్రశ్న, భారతదేశపు ధాన్యాగారంగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? సమాధానం ఆప్షన్ ఏ పంజాబ్. నాలుగవ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక పొడవైన నది ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి గంగా. ఐదవ ప్రశ్న, భూమికి సహజ ఉపగ్రహం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి చంద్రుడు. ఎల్నినో ప్రభావం ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పు. ఏడవ ప్రశ్న, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? సమాధానం ఆప్షన్ సి 4 సంవత్సరాలకు ఒకసారి. ఎనిమిదవ ప్రశ్న, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున ప్రముఖంగా పాల్గొంటున్న క్రీడాకారిణి ఎవరు అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి పివి సింధు. తొమ్మిదవ ప్రశ్న, 2026లో హర్ఘర్ తిరంగా ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి గజేంద్ర సింగ్ షెకావత్. పదవ ప్రశ్న, హాకీ మాంత్రికుడిగా ప్రసిద్ధి చెందిన భారతీయుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మేజర్ ధ్యాన్చంద్. ఆప్షన్ ఏ సమాధానం అండి. ఈరోజు త్రిపురాంతకం నుంచి మీరావళి గారు, అలాగే అమెరికా నుంచి బసవరాజు గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణారావు గారు, నెల్లూరు జిల్లా నుంచి తాటిపర్తి నుంచి జనార్దన్ రావు గారు, అలాగే తెలంగాణ నుంచి గజ్వేల్ నుంచి నరసింహాచారి గారు, మార్కాపు నుంచి రామకుమారి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఫోన్ లైన్లో ఇంకా బిజీ వస్తుంది, కానీ సమయాభావం వలన కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదండి. మరి ఈనాటి క్విజ్ టైం కార్యక్రమాన్ని ముగిద్దాం.

ആകാശവാണി മാർക്കപ്പുറം കേന്ദ്രം. ഭാവലഹരി മൃദുമധുര ഗീതമഞ്ജരി സിനി ഗീതാല കാര്യക്രമം. భావలహరి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకుంటాం. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, సంక్షోభాలు, కరువు వంటి పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేసే మానవతావాదులు, సహాయక సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తల సేవలను గుర్తించి గౌరవించటం కోసం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. 2003 ఆగస్టు 19వ తేదీన ఇరాక్లోని బాగ్దాద్లో జరిగిన బాంబు దాడిలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి సెర్జియో విరాయో డెమిల్లో, ఆయనతో సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారట. వారి సేవలను స్మరించుకుంటూ ఈరోజును ఎంచుకున్నారు. విపత్తులు సంభవించినప్పుడు ఆహారం, నీరు, వైద్యం, ఆశ్రయం, రక్షణ వంటి సహాయాన్ని అందించే వారి పాత్రను ఈరోజు గుర్తు చేస్తుంది. వరదలు, భూకంపాలు, కరువు, అంటువ్యాధులు వంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా కార్యకర్తల సేవలను, త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి, గుర్తుంచుకోవాలి. అంతేకాదు, మనిషికి మనిషే అండ కాబట్టి విపత్తుల సమయంలోనే కాదు, ప్రతిరోజు మన పరిసరాల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే చేతనైనంత సహాయం చేయాలి. దివ్యాంగులకు, వృద్ధులకు, ఆపదలో ఉన్నవారికి సహకరించటమే మానవత్వం. మీరు ఇంతవరకు ప్రపంచ మానవత్వ దినోత్సవాన్ని గురించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వర్షం చిత్రం కోసం టిప్పు ఉషాపాణిని పాట విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత ఇద్దరం మైలతో చిత్రం కోసం డేవిడ్ సైమన్, అనిత ఆలపించిన ఈ పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భావలహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం యమలీలా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన ఈ పాట విందాం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రెడీ చిత్రం కోసం సాగర్ గోపికా పూర్ణిమ ఆలపించిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవీఎస్ ప్రసాద్.
1: వేగంగా వెలిగొండ పనులు, చెరువులకు కొత్త కళ, ఘనంగా ఆదివాసీ దినోత్సవం, నేతన్న సేవలో వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల కళ వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలోని వర్షాభావ ఫ్లోరైడ్ బాధిత ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికోసమే గత 2 సంవత్సరాలుగా శరవేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని చెరువులకు కొత్త కళ రానుంది. 63 చెరువుల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 22 చెరువుల అభివృద్ధికి 13.47 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా O&M కింద 41 చెరువుల మరమ్మతులకు 5.25 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు చెరువు కట్టల పటిష్టత, సప్లై ఛానళ్ల మరమ్మతులు, ఇతర కాంక్రీటు పనులు వేగంగా సాగుతున్నాయి. ఆదివాసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల 9వ తేదీన ఒంగోలులోని గిరిజన భవనంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు, ఇతర గిరిజన వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఒంగోలు నగరంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 891 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళా వైభవానికి ప్రతీక చేనేత అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే వీబీజీ రామ్జీ పథకం తీసుకురావడం జరిగిందని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పథక సంచాలకులు జోసెఫ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన వీబీజీ రామ్జీ పథకంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకం లక్ష్యాలు, ఇందులో చేపట్టడానికి అవకాశమున్న పనులు వంటి వివరాలపై అవగాహన కల్పించారు. అనంతరం జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చన్నారు. ఇందులో శ్రామికులకు 125 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ పరిష్కార వేదిక అని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద తెలిపారు. మధ్యవర్తిత్వంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన 2K వాక్, 6వ తేదీన బైక్ ర్యాలీ, 7వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద విలేకరులతో మాట్లాడుతూ 3వ మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన 36 మంది అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్

0: చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393 ఎస్టీడీ కోడ్ 085596. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి పలకరిద్దాం. హలో, హలో,
9: నమస్తే మేడం.
0: నమస్తే అండి, సాల్మన్ గారా?
9: అవును మేడం, బాగున్నారు మేడం.
0: బాగున్నామండి సాల్మన్ గారు, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
9: కొండవీటి దొంగ మేడం.
0: కొండవీటి దొంగలో ఏ పాట అండి? ఎవరెవరి కోసం ఈ పాట?
9: మన శ్రోతలు ఉన్నారు మేడం, ఆంధ్రగడ్డ పోలయ్య, డైవర్ బాబు, అశోకు, చిన్నప్ప,
0: అందరి కోసం. ఓకే, పాట వచ్చేస్తుంది. విందామా మరి?
9: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్తే మేడం. మేడం మీకు
1: హలో,
0: మేడం నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: తీరస్తున్నాం నుండి ముందు నాయకు మాట్లాడుతున్నా మేడం.
1: ఓకే అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, సిగ్నల్ వచ్చే చోట నిల్చోండి.
0: మేడం నమస్తే మేడం.
1: నమస్తే, చెప్పండి నాయక్ గారు, ఏం పేరు అన్నారు మీ పేరు?
0: మంత్రి నాయక్ మేడం, మురళి దివాదర్ నాయక్ మేడం. మా కొడుకు ఈరోజు దేవుని మొక్కున్నాడంట.
1: మంత్రి నాయక్ గారు ఏమని మొక్కున్నారు?
0: అసలు ఎక్కడ కలవట్లేదని ఈరోజు మా మంత్రి స్వామి మొక్కున్నాడు మేడం. మా పిల్లల పేరు.
1: ఓ అవునా, ఇవాళ మొత్తం మీద మీ దేవుడు కరుణించాడండి మంత్రి నాయక్ గారు.
0: ఓకే మేడం, మా ఆవిడ కోసం టెంపర్ సాంగ్ అండి మేడం.
1: టెంపర్
0: టెంపర్
1: టెంపర్ పాటల అందులో ఏది టైటిల్ సాంగా?
0: అంజలి బాయ్, దీక్షితా బాయ్, మురళి దివాకర్ నాయక్.
1: ఎక్కడండి, ఎక్కడ మీది ఊరు?
0: రియాసిట అండి మేడం.
1: ఎక్కడది?
0: ఎరవనపాలెం దగ్గర మేడం.
1: ఎర్రగండపాలెం దగ్గర నుంచి చేస్తున్నారు. ఓకే, టెంపర్ అనే పాటే కదా.
0: అవును మేడం.
1: ఓకే అండి, ఇలాగే ట్రై చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు మార్కప్ రెఫ్తో మాట్లాడటానికి అవకాశం వస్తుంది.
0: నేను ప్రతి సిగ్నల్ అందకపోయినా పైన వచ్చి మొత్తం ఇంటుంటా మేడం.
1: అవునా?
0: అవును మేడం.
1: ఇప్పుడు కూడా మీ వాయిస్ బ్రేక్ అవుతున్న మొత్తానికి సాధించారు ఇవాళ. థ్యాంక్ యూ, పాట వచ్చేస్తుంది, విందాం.
0: ఓకే మేడం,
1: ఓకే.
0: థ్యాంక్ యూ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రసారమవుతుంది. ఇది ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమము. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 085596. మరి ఈ ఉదయం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలంతా సిద్ధం కండి. మరి హలో ఎఫ్ఎం కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
3: హలో మేడం, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. గంగాధర్ గారా? కర్ణాటక, మహారాష్ట్ర. ఓకే, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
3: ఆరాధన. మీ నుంచి
2: ఆరాధన ఎవరిదండి?
3: పాతది మేడం
2: ఆరాధన.
3: మొహమ్మద్ రఫి పడిన పాట, నీ మధ్య నిన్ను పిలిచింది గానమై.
2: ఎన్టీఆర్ గారి ఆరాధన. ఓకే, నా మధ్య నిన్ను అనే పాట కదా.
3: అవును మేడం, అట్లనే. మేడం
2: హలో, చెప్పండి. వర్షం లేదండి ఇక్కడ, మీకుందా? ఓకే, ఇక్కడైతే లేదండి.
3: అజీజ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్, తనుశ్రీ.
2: ఓకే,
3: అందరి కోసం మేడం పాట.
2: ఓకే అండి, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. బాగున్నారండి?
0: నమస్తే అండి. శ్రీనివాస్ గారా?
1: బాగునండి.
0: ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: చిలిపి కృష్ణుడు అండి, చెప్పండి పేరు. చిలిపి కృష్ణుడు.
0: చిలిపి కృష్ణుడు.
1: అవునండి.
0: చిలిపి కృష్ణుడులో సాంగ్ ఏంటండి?
1: పేరులెత్తి చిన్న కృష్ణుడు అని ఉంటారు.
0: ఓ, చీరలెత్తుకెళ్ళాడా చిలిపి కృష్ణుడు, టైటిల్ సాంగా?
1: అవునండి.
0: ఓకే, వచ్చేస్తుందండి శ్రీనివాస్ గారు, పాట విందాం. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే.
0: మీ పేరు?
1: నా పేరు అనుమల మోహన్.
0: అనుమల మోహన్ గారు. ఎక్కడి నుంచి అండి?
1: మాది మొండ్రాయి గ్రామం, సంగమండలం, వరంగల్ జిల్లా.
0: ఓకే, చెప్పండి మోహన్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: నాకు బాలమిత్రుల కథ సినిమా నుండి గుండమామలు ఎక్కువ మీద.
0: బాలమిత్రుల కథ చూసారా ఆ సినిమా?
1: పాటలు ఏంటో
0: గున్న మామిడి కొమ్మ మీదనా? ఓకే, వచ్చేస్తుంది పాట, విందామండి మోహన్ గారు. థ్యాంక్ యూ.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. బాబు గారా?
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బావున్నాం బాబు గారు, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాను. బావలారి పాటలు బాగున్నాయి మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ
1: రాజేష్ గారు,
0: అండి, థ్యాంక్ యూ. చెప్పండి, వాళ్ళు ఏ
1: మేడం
0: పాట వినాలి?
1: శివమెత్తిన సత్యం. మేడం శివమెత్తిన సత్యం
0: శివమెత్తిన సత్యం. ఓకే,
1: గీత నేను పాటను చేయను మేడం.
0: అనుకున్నాను ఆ పాటే అడుగుతారని మీరు. ఆ పాట హిట్ సాంగ్
1: మేడం,
0: కదా.
1: మా కుటుంబం పేరు చదువుతాను మేడం. మా కుటుంబం పేరు,
0: చెప్పండి చెప్పండి.
1: మా ఫ్యామిలీ పేరు సుబ్బులు, కిరణ్, సోని, గీత, శీను, సాల్మన్ రాజు, జయరాజు గారు. సాల్మన్ రాజు ఆయన చిన్నప్ప ఎంతవరకు మేడం? కోలాయి
0: ఓకే
1: వరకు
0: ఓకే బాబు గారు, అందరికోసం, మరి మీరు కోరిన శ్రోతలు అందరికోసం పాట వచ్చేస్తుంది. మీరు కోరిన
1: మేడం.
0: పాట
1: ఈ 9:30కి మహిళకు ఏంది మేడం అది అభిప్రాయము?
0: ఈరోజు 9:30 ఎవరైనా మీ ఇంట్లో ఉన్న మహిళలతో మాట్లాడించండి. సరదా సరదాగా గేమ్ షో, ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. పొడుపు కథలు లాంటివి అడుగుతాము, అలాగే ఏమైనా ఒక పాట వినిపించి ఆ పాట ఏ చిత్రంలో ఉందో అడుగుతాము. ఇలాంటివన్నీ కూడా సరదాగా ఉంటాయి. ఎవరైనా ఉంటే మాట్లాడించండి మహిళలు,
1: మాట్లాడుతాం మాట్లాడుతాం.
0: ఇదే నెంబర్ అండి. ఓకే ఓకే అండి బాబు గారు, పాట వచ్చేస్తుంది, విందాం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. మరి సమయం స్టూడియోలో ఇప్పుడు కరెక్ట్గా 9:10 కావస్తోంది. మరి మహిళా శ్రోతలందరూ కూడా సిద్ధం కండి ఈరోజు గేమ్ షోలో పాల్గొనటానికి. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ గుర్తుంది కదా, 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఈ ఉదయం 9:30. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 22.

0: 333.
1: हेलो, హలో,
2: హలో
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో మేడం, గుడ్ మార్నింగ్, నమస్తే, శుభోదయం.
1: గుడ్ మార్నింగ్
2: బాగున్నారా
1: అండి.
2: మేడం?
1: బాగున్నామండి. మీరెవరు మాట్లాడుతుంది?
2: గజిన్ మేడం నుంచి మాట్లాడుతున్నా.
1: అవునా, పేరు చెప్పండి. మరి
2: బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మీ పేరు?
2: నా పేరు శేషిరెడ్డి మేడం, సూర్యపల్లి మేడం.
1: ఓ, శేషిరెడ్డి గారా?
2: అవును
1: చాలా రోజులైందండి.
2: అవును, కలవట్లేదు. ఇంకా ఎట్లయినా కానీ కలిసి మాట్లాడాలని చెప్పి
1: ఈరోజు హ్యాపీ.
2: మేడం. హ్యాపీ మేడం.
1: ఓకే, వింటున్నారా అన్ని
2: అయితే
1: కార్యక్రమాలు?
2: వింటున్నాం మేడం.
1: చెప్పండి.
2: చేస్తున్నాం.
1: ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు శేషిరెడ్డి గారు?
2: అదు ఎర్రసైన్యంలో నుంచి ఏమున్నదక్కు అనే సాంగ్ మేడం. దాంట్లోనేనా మేడం?
1: ఎర్ర సైన్యమా?
2: ఎర్ర సైన్యం అనుకుంటున్నా. ఏమున్నదక్కు ఈ ఊళ్ళో మనకి ఇంకా అనే పాట.
1: ఎందుకు అనుకుంటున్నారు పాపం అంతా?
2: ఎందుకంటే మేడం, గుట్టపడి ఆ గ్రామం ఖాళీ చేసి బయటకు రావాల్సి వస్తుంది కదా.
1: అవునా?
2: అనేది
1: ఓకే,
2: అది ఒక ఆలోచన వచ్చింది ఆ పాట దానికి సెంటిమెంట్ అని.
1: అది
2: ముంపు గ్రామాలన్నీ 11 గ్రామాలన్నీ బయటకు వచ్చేయాలి కదా మేడం.
1: ఓకే, అది ప్రసారం చెయ్యకూడదు. మరి ఆ పాట
2: అయితే
1: కూడా కనిపించట్లేదు, వేరేది ఏదైనా చెప్పండి.
2: సరే, అది వద్దకుంటే సీతారావు నుంచి ఒక పాట అయింది మేడం. పైరు కోయలు కూర్చుంది, పళ్ళ దరువు వేసింది.
1: ఎందులో అండి?
2: సీతయ్య, సీతయ్య.
1: సీతయ్య. సీతయ్యలో ఏ పాట అన్నారు అది?
2: సీతయ్యలో నుంచి
1: అది
2: పైరు కోయలకు వచ్చింది. రావయ్యా రావయ్యా రామసక్కని సీతయ్య అనే సాంగ్ మేడం.
1: సీతయ్య కూడా కనిపించట్లేదు శేషిరెడ్డి గారు
2: సరే
1: ఈరోజు.
2: మేడం,
1: ఏంటి
2: మీకు నచ్చిన పాట మన అందరికి ఇష్టం పూర్వకంగా ఓ పాట ఏంటి మేడం?
1: అలా కాదుగా, మీకు నచ్చిన పాట ఇంకేదైనా చెప్పండి పోనీ.
2: అయితే గుర్తుకు రావట్లేదు మేడం,
1: ఓకే,
2: ఏదో
1: మంచి
2: పాట.
1: పాట వినిపించమంటారా మరి?
2: ఓకే మేడం,
1: ఓకే, పాట
2: బాయ్ బాయ్,
1: వచ్చేస్తుంది.
2: ధన్యవాదాలు మేడం.
1: ఓకే శేషిరెడ్డి గారు,
2: అయితే
1: థ్యాంక్ యూ.
2: ఇంకా ఒక నెలలో ఒక ఈ నెల ఆఖరికల్లా ఖాళీ చేయమంటుండ్రు, అందుకని బాధగా ఉంది జనాలందరికీ.
1: అవునా? అంటే దానికి ఏదో కాంపెన్సేషన్ ఇస్తారు కదండి.
2: ఇస్తున్నారు ఇస్తున్నారులే, కానీ ఇప్పుడు అంటే కొంచెం ఒక నెల ముందు చెప్పింటే బాగుండేది.
1: అవునండి, అవును.
2: అంటే మేమంటే వచ్చేసి 18 ఏళ్ళు అయింది, అందరు ఉన్నారు మన వాళ్ళంతా చాలా మంది.
1: మీరు
2: మేము అసలు
1: సీతయ్యలో ఏ పాట అడిగారు?
2: రావయ్యా రావయ్యా రామసక్కని
1: ఓకే, మీ
2: సీతయ్య.
1: కోరిక మేరకు కష్టపడి వెతికేసాం, మీకు దొరికించుకున్నాము పాట.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి,
2: ధన్యవాదాలు మేడం, బాయ్
1: శేషిరెడ్డి
2: బాయ్.
1: గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
1: నమస్తే అండి. బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం.
1: మీ
0: నేను
1: పేరు?
0: సూర్యపల్లి నుంచి చిన్నప్ప చిన్నప్పని మాట్లాడుతున్నా మేడం.
1: ఓకే, చిన్నప్ప గారు చెప్పండి, వాళ్ళ ఏ పాట వినాలనుకుంటున్నారు? లాస్ట్ కాలర్ మీరే.
0: సూర్యవంశం నుంచి జలకు జిలకు చిలికి తీరు అనే పాట సాంగ్ మేడం.
1: సూర్యవంశం.
0: మా మిత్రులు పోలయ్య సాల్మను, జవరాజు సాల్మను, డ్రైవర్ బాబు గారు, అశోక్ గారు, సూర్యపల్లి శేషిరెడ్డి గారు,
1: ఓకే, ఇప్పుడే వాళ్ళందరూ మిమ్మల్ని
0: వీళ్ళందరూ.
1: స్మరించుకున్నారు, మీరు ఇప్పుడు వాళ్ళని మరోసారి స్మరించుకుంటున్నారు.
0: థ్యాంక్ యూ
1: ఓకే, బాగుందండి మీ మిత్ర బృందం. పాట వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం మహిళా భారతి. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో మహిళలు మహారాణులు ప్రత్యేక గేమ్ షో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. మరి మహిళా శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఆకాశవాణి అభిమాన మహిళా శ్రోతల కోసం గేమ్ షో నిర్వహించడం జరుగుతుంది. మరి మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. మహిళలు అంటే ప్రతిభకు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు, ఇంటిని నడిపించే చేతులు, సమాజాన్ని నడిపించే శక్తిగా మారాలి. లత గారు, మరి ఈరోజు మహిళా శ్రోతలను మనం ఈ కార్యక్రమంలో ఆహ్వానిద్దాం.
1: ఆహ్వానిద్దామండి. హలో హలో, మార్కాపురం మహిళా రాణులారా.

0: సమాజాన్ని నడిపించే శక్తిగా మారాలి. లతగారు, మరి ఈరోజు మహిళా శ్రోతలను మనం ఈ కార్యక్రమంలో ఆహ్వానిద్దాం.
1: ఆహ్వానిద్దామండి. హలో హలో, మార్కాపురం మహిళా రాణులారా, మీరు వింటున్నది కేవలం ఒక కార్యక్రమే కాదండి. ఫోన్లో మీతో పాటు మేము ఆడే ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ గేమ్ షో. ఇక్కడ ఉంటాయి సరదా సరదా పొడుపు కథలు, మీ తెలివికి ఒక చిన్న పరీక్షలు. అంతేకాదు, మనసుకు నచ్చిన సినిమా పాటల్లోంచి మ్యూజిక్ ప్లే చేస్తాం. ఆ పాట ఏ సినిమా లేదో, ఏ సినిమాలోదో, ఆ పాటలో నటించిన హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో మీరే చెప్పాలి. సమాధానం చెప్పేటప్పుడు ఏమి టెన్షన్ పడొద్దండి. పొరపాటైతే నవ్వుకుందాం, సరైన సమాధానమైతే చెప్పట్లతో సెలబ్రేట్ చేసుకుందాం. మరి మీ జ్ఞాపకశక్తికి, మీ చురుకుదనానికి, మీ సినిమా నాలెడ్జ్కి ఒక చిన్న ఛాలెంజ్ విసురుదామా? ఫోన్ దగ్గర పెట్టుకోండి, మా కాల్ కోసం కాదు, మీ కాల్ కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మొదలవుతోంది నవ్వులు, పాటలు, పొడుపు కథలు, గెలుపుతో నిండిన మనందరి ఫేవరెట్ మార్కాపురం మహారాణులు. మరి మొదటి మహారాణి ఎవరో చూద్దామా అండి? చూద్దాము, ఒక చిన్న విరామం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: అత్తగారు, ఫోన్లు వచ్చేస్తున్నాయి మనకి, మహిళా మండలందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం.
1: చూద్దామండి.
0: హలో, హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మల్లీశ్వరి. ఓకే మల్లీశ్వరి గారు, విన్నారా ఈరోజు కార్యక్రమం విషయం అంతా ఏంటనేది? మీకు ఒక పొడుపు కథ వేస్తాము, రెడీగా ఉండండి. రాజా గారి తోటలో రోజా పూలు, చూసేవారే గాని కోసేవారు లేరు. ఓకే మల్లీశ్వరి గారు, కరెక్ట్గా చెప్పారు. అలాగే మరొక ప్రశ్న వేస్తున్నాం మీకు, ఎంత పరిగెత్తినా తన స్థానాన్ని వదలదు, ఏంటది? ఎంత పరిగెత్తినా తన స్థానాన్ని వదలదు, ఏంటది? ఓకే కాదండి. కన్ను ఉంది కానీ చూడలేదు, ఏంటది? తెలీదా? సరే సరే, మరి వెయిట్ చేస్తూ ఉండండి సమాధానాల కోసం. కాదు కాదండి, మరి వింటూ ఉండండి, ఆన్సర్స్ తర్వాత చెప్తాము. నెక్స్ట్ శ్రోతతో మాట్లాడదాం.
6: ఓకే మేడం, థ్యాంక్ యూ.
1: హలో.
7: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: రామకుమారి అండి, మార్కాపురం.
1: ఓ రామకుమారి గారు,
0: రామకుమారి గారు క్విజ్ టైం కాల్ చేశారు.
7: నేను ఫస్టే కాల్ చేసేదానండి, కాకపోతే నేను అనుకున్నాను మీరు క్వశ్చన్ వేసినాక నేను కాల్ చేయాలేమో అనుకున్నాను, అందుకని వెయిట్ చేస్తున్నాను క్వశ్చన్ కోసం.
0: అవునా? ఓకే, ఇప్పుడు మొత్తం మీద మీకు ఛాన్స్ వచ్చేసింది.
7: తను రెండు క్వశ్చన్స్ చెప్పలేదు కదండి, అదేమో మళ్ళీ అడుగుతాను.
0: అడుగుతాము.
1: ఎంత పరిగెత్తినా తన స్థానాన్ని మాత్రం వదలదండి రామకుమారి గారు.
7: ఎస్కలేటర్ అండి.
1: ఎస్కలేటర్. ఓకే, మీరు అప్డేట్ అడుగుతున్నారు, అప్డేట్ చెప్తున్నారు. ఇంకొకటి. ఓకే,
7: మరి
1: ఓకే ఓకే అండి. కన్ను ఉంది కానీ చూడలేదు, ఏంటండి అది?
7: సూది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.

0: ఇది కరెక్ట్ చెప్పారండి. పళ్ళు ఉన్నా నోరు లేనిది.
1: దువ్వేనండి.
2: ఓకే
0: ఓకే అండి,
2: ఓకే అండి
0: ఓకే అండి.
2: రామకుమారి గారు,
0: రామకుమారి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్.
1: థ్యాంక్స్ అండి, చాలా బాగుందండి ప్రోగ్రామ్.
2: చాలా బాగుందా, మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ చిత్రం ఒక పాట వినిపిస్తాము, అదే చిత్రంలో కూడా అడుగుతాము, వింటూ ఉండండి.
1: అలాగే అలాగే,
2: ఓకే రామకుమారి, థ్యాంక్ యూ అని గారు.
1: థ్యాంక్ యూ.

0: హలో, నమస్తే అండి. నాగలక్ష్మి గారా?
1: కాదు మేడం, మంజుల
0: మంజుల గారు.
1: మేడం అంజలి గారు.
0: నవ్వేస్తున్నారు. నవ్వుతున్నారంటే మంజుల గారే.
1: అవును మేడం,
0: ఓకే.
1: కళ్యాణ్ ట్రై చేస్తే కాలు దొరకడం లేదు. ఎట్లా నా కోసం ఇది పెట్టినట్టు ఉన్నారు మీరు.
0: అవునవును, మంజుల గారు బాధపడుతున్నారనే పెట్టామండి.
1: అవును మేడం, ఫస్ట్ కోసము మీరు రావడం ఇంకా సంతోషంగా ఉంది మేడం.
0: చాలా సంతోషం అండి. మంజుల గారు మరి రెడీగా ఉన్నారా? పొడుపు కథలు. ఓ, కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూడలేదు. ఏంటది?
1: కొబ్బరికాయ మేడం.
0: ఓ సూపర్. అలాగే ఎగిరిన ఎగురును ఉరికిన ఉరుకును ఏంటది?
1: ఎగిరిన ఎగురును గాలి మేడం.
0: ఉరికిన, మనం ఎగిరామనుకోండి ఎగురుతుంది, ఉరికామనుకోండి ఉరుకుతుంది. మీకు హింట్ ఇచ్చేసా?
1: ఏంది మేడం, మళ్ళా చెప్పండి.
0: ఎగిరిన ఎగురును ఉరికిన ఉరుకును మనతో పాటే.
1: రోడ్డా మేడం?
0: కాదు, ఇంకోటి అడుగుతున్నాను.
1: నీడ మేడం.
0: రైట్, నీడండి. ఓకే మంజుల్ గారు, కంటికి కనిపిస్తుంది కానీ గుప్పిట్లో పట్టుకొని వీలు కాదు, ఏంటది? కంటికి కనిపిస్తుంది కానీ గుప్పిట్లో పట్టుకొని వీలు కాదు.
1: మేడం
0: కొంచెం దగ్గరలోకి వచ్చారు.
1: గాలి
0: కాదా
1: మేడం?
0: కాదు, కంటికి కనిపిస్తుంది కానీ గుప్పిట్లో పట్టుకొని వీలు కాదు.
1: నీరు మేడం?
0: కాదండి. సరే,
1: కనిపిస్తుంది గుప్పటి కందదా మేడం?
0: గుప్పిట్లో పట్టుకోలేం. నిప్పు అన్నారు కదా, పొగ.
1: పొగ.
0: ఓకే, సరే, కొంచెం దగ్గరలోకి వచ్చారు కాబట్టి ఇంకొకటి మీకు ప్రశ్న అండి. అరచేతిలో 60 నక్షత్రాలు ఏంటది?
1: జల్లడం మేడం.
0: ఓ సూపర్ అండి, టోటల్ గా 3 ఆన్సర్ చేశారు మంజుల గారు.
1: అవును మేడం,
0: నవ్వులతో జయించేశారు. ఓకే శ్రీలత గారు.
2: అవునండి.
0: మంజుల గారు రెగ్యులర్ శ్రోత మనకి హలో ఎఫ్ఎం లో. అసలు
2: నేను కూడా వింటూ ఉంటానండి మంజుల గారు. చాలా చక్కగా నవ్వుతూ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు.
0: ఓ మరి ఇవాళ మనకి మొత్తం మీద అన్ని ఆన్సర్ చేశారు మంజుల గారు. మరి సినిమా పాట వినిపిస్తాము, ఆ పాట ఎందులోది అనేది కూడా చెప్పాలి మంజుల గారు. రెడీగా ఉండండి.
1: సరే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.
2: ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మంజుల గారు. ఓకే అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని

0: వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: హలో హలో
2: హలో.

0: హలో
1: హలో మేడం.
0: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మార్కాపురం మహిళారాణులు.
1: నమస్తే మేడం, నమస్తే.
0: చెప్పండి చెప్పండి, ఏ మహారాణి కాల్ చేస్తున్నారు ఇప్పుడు?
1: ఇదిగో నాగలక్ష్మి గారు మాట్లాడుతున్నారండి.
2: ఓ, నాగలక్ష్మి గారు.
0: నాగలింగం.
1: అవునండి మేడం.
2: బాగున్నారా నాగలక్ష్మి గారు?
1: బాగున్నామండి, బాగున్నాండి.
2: ఓకే, రెడీగా ఉన్నారా
0: నాగలక్ష్మి గారు? రెడీగా ఉన్నారా? ఓకే ఓకే అండి. నాగలక్ష్మి గారు ఫస్ట్ పొడుపు కదండి, కాళ్ళు నాలుగు ఉంటాయి. ఓకే అండి, కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ నడవలేదు, ఏంటండి అది?
2: కాళ్ళు నాలుగు ఉంటాయి కానీ నడవలేదు, ఏంటది? నాలుగు కాళ్ళు ఉంటాయి,
0: రోజు యూస్ చేస్తూ ఉంటామండి మనం కామన్గా మన ఇంట్లో. మన కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడల్లా దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. హలో,
1: హలో.
2: ఏంటండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, కొంచెం మొబైల్ డైరెక్షన్ సరి చూసుకోండి నాగలక్ష్మి గారు. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. కాళ్ళు నాలుగు ఉంటాయి నడవలేదు, ఏంటది? మన కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం.
0: డోరా.
2: కొంచెం మెదడుకు పదును పెట్టండి. మరి ఇంకోటి అడగమంటారా? ఓకే,
0: డోర్ ఉంది కానీ మాట్లాడదు, ఏంటండి అది? నోరు ఉంది కానీ మాట్లాడలేదు, ఏంటది? సెల్ ఫోన్. సెల్ ఫోన్ మనం మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడితే వినిపిస్తాయి కదండి మనకి. కాదండి, అది మన దాహాన్ని తీర్చడానికి, వాటర్ని అందులో పోసుకోవడానికి ఉపయోగపడతాయి మనకి. ఓకే అండి, ఇంకో క్వశ్చన్. తల ఉంది, తోక ఉంది, శరీరం లేదు, ఏంటది?
1: తల ఉంది,
0: తోక ఉంది కానీ శరీరం లేదు.
2: చెప్పండి.
0: పగలు దాక్కుంటుందండి, రాత్రి బయటకు వస్తుంది, ఏంటది?
1: పగలు దాక్కుంటుంది,
0: రాత్రి బయటకు వస్తుందండి.
1: చందమామ అండి.
0: వెరీ గుడ్ అండి,
2: మొత్తానికి
0: సాధించారు. పర్లేదండి, బాగా చెప్పారు.
2: మరి ఇలాగే వింటూ ఉండండి. మరి సినిమా పాట వినిపిస్తాము, ఏ చిత్రంలో చెప్పాలి?
1: చెప్పండి.
2: ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి, వింటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.
0: ఓకే.

0: మార్కాపురం మహరణ్లు గేమ్ షో వింటున్నారు. మరి ఇప్పుడు మహిళా శ్రోతలకు సినిమా పాట మ్యూజిక్ వినిపిస్తాము, అది ఏ చిత్రంలోందో శ్రోతలు ఫోన్ చేయవలసి ఉంటుంది. మరి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు కదా?
1: కొంచెం

0: విన్నారు కదండి మహిళలు, ఇప్పుడు వచ్చిన ఈ మ్యూజిక్ విన్నారు కదా, ఇది ఏ చిత్రంలో ఉందో చెప్పాలి. హలో,
1: హలో మేడం, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్
1: మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లీలావతి మేడం.
0: ఓకే లీలావతి గారు, మ్యూజిక్ విన్నారా? ఇప్పుడు పాట మ్యూజిక్ వేసాము.
1: విన్నాను మేడం.
0: అది ఏ పాట, ఏ చిత్రంలో ఉంది అది?
1: ఇందిరా మేడం.
0: ఇందిరా, వెరీ గుడ్. లీలావతి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. లీలావతి గారు కొత్తపల్లి కదా?
1: అవును మేడం.
0: ఓకే లీలావతి గారు, ఓకే ఓకే.
1: థ్యాంక్ యూ.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: బాగుంది మేడం ప్రోగ్రాము.
0: బాగుందా, నచ్చిందా ప్రోగ్రాం? వింటున్నారా?
1: వింటున్నాను మేడం.
0: ఓకే, ఇలాగే మీరు ప్రతి బుధవారం వస్తుంది పొడుపు కథలు, ఇంకా వేరే వేరేవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వింటూ ఉండండి, తెలుస్తుంది. ఇలాగే ఓకే లీలావతి గారు కనుక్కున్నారు పాటని, మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: ஹலோ ஹலோ
1: హలో
0: హలో
1: హలో
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రావణి అండి.
0: శ్రావణి గారు,
1: నమస్తే అండి.
0: ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి చెప్పండి. విన్నారా ఈరోజు ప్రోగ్రామ్ని?
1: వింటున్నానండి, కట్ అవుతోంది మధ్యలో.
0: ఓకే ఓకే ఓకే, చెప్పండి.
1: శ్రోతల హలో అన్న పేరుతోనే పేరు చెప్పగల కళ్యాణి గారు అండ్ వినూత్న కార్యక్రమాలతో ఎప్పుడు అలరించే శ్రీలత గారు ఇద్దరు ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు.
2: ఓకే శ్రావణి గారు, థాంక్యూ వెరీ మచ్.
0: థాంక్యూ అండి.
1: చాలా బాగున్నాయండి.
2: అవునా, ఇప్పుడు మేము మ్యూజిక్ వేసాము శ్రావణి గారు, ఆ పాట
0: వినగలరా?
2: విన్నారా?
1: ఇంద్రమోహన్లోది కదా,
2: అది అయిపోయిందండి. మళ్ళీ వేసాం మేము ఇంకో మ్యూజిక్.
0: ఇంకో మ్యూజిక్ వేసామండి శ్రావణి గారు.
1: కాల్ ట్రై చేస్తున్నాను కదా, వినిపించలేదు.
2: ఓకే, మళ్ళీ వినండి ఒకసారి.
1: ఓకే, మన్మధు 2 అండి. గుండెల్లో ఏముందో సాంగ్, మన్మధు 2 మూవీ.
0: ఓకే
2: ఓకే అండి, థ్యాంక్ యూ అండి,
0: థ్యాంక్ యూ.

0: అండి, చాలా చాలా బాగా చెప్తున్నారు మీరు మీకోసం.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే అండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మరి మరొక పాట వినిపిస్తున్నాము, శ్రోతలు రెడీగా ఉండండి. ఇది ఏ చిత్రంలో ఉందో చెప్పాలి శ్రోతలు.

0: హలో హలో,
1: హలో
0: మేడం నేనే మేడం మంజులని.
1: మంజుల గారు, విన్నారా? మ్యూజిక్ విన్నారా?
0: గరాన మొగుడు మేడం, చిరంజీవి గారిది.
1: కనుక్కున్నారు? ఏంటి పాట? ఏంటి?
0: బంగారు కోడి పెట్ట వచ్చినండి, బాలు గారు పాడారు.
1: ఓకే ఓకే, ఎలా ఉంది ప్రోగ్రామ్?
0: చాలా నచ్చింది మేడం. అసలు ఎంత బాగుందో, రోజు పెడితే బాగుండు అనిపిస్తుంది.
1: అవునా? తప్పకుండా తెలియజేస్తాం మీ సూచనని మా ప్రోగ్రామ్ హెడ్ గారికి.
0: సరే మేడం, అసలు చాలా బాగా చేస్తున్నారు మేడం, మీరు కూడా బాగుండాలి.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: ఇంకా డెవలప్ అవ్వాలి మేడం మన స్టేషన్ రేడి మార్కాపురం.
1: తప్పకుండా అవుతుందండి, మీరందరి మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా అవుతుంది. మరి ఇలాగే వింటూ ఉండండి.
0: మన కాలర్స్ కూడా తొందరగా స్పందించి బాగా మాట్లాడుతున్నారు. అసలు మాకు చాలా హ్యాపీగా ఉంది మన మహిళలందరికీ.
1: అవునా? ఓకే.
0: అవును మేడం, అందరూ అంటున్నారు మా ఇంటి కాడ కూడా.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మంజుల గారు.
2: థ్యాంక్ యూ మంజుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఓకే, కనుక్కునేందుకు మీకు కంగ్రాట్స్. నెక్స్ట్ పాట అండి.

0: हेलो हेलो,
1: కాల్ కట్టేనట్టుంది.
0: కాల్ కట్టేనట్టుందండి. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: ప్రసన్న మేడం, మార్కాపురం నుండి.
0: ఓ, ప్రసన్న గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
1: వింటున్నా మేడం, ప్రోగ్రామ్ చాలా బాగుంది
0: బాగా
1: మేడం,
0: నచ్చిందా? ఎలా ఉందండి
1: చాలా
0: మా
1: బాగుంది
0: ప్రోగ్రాము?
1: మేడం, చాలా బాగుంది మేడం, వింటున్నా.
0: ఓకే. మీలో కొంత ఇంకా ఉత్సాహాన్ని పెంచడానికి రండి మా
1: ఆకాశవాణి మహిళా శ్రోతల అందరి
0: మేడం.
1: కోసం, వాళ్ళ అభిమాన శ్రోతల అందరి కోసం ఈ
0: ఈ
1: ప్రోగ్రాము.
0: ప్రోగ్రాం చేస్తున్నామండి.
1: ఫస్ట్ నుంచి కాల్ చేస్తున్నా మేడం, కలవలేదు, బిజీ వస్తుంది. ఓకే, చాలా సంతోషం.
0: ఊపిరి మేడం, మరి
1: ఈ
0: ఓకే
1: మ్యూజిక్
0: ఓకే అండి.
1: వినిపిస్తారు కదా?
0: అవునండి. ఇప్పుడు పాట విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: ఏ మూవీలోదండి?
1: పోకిరి మేడం,
0: ఓ సారీ అండి,
1: చూడొద్దంటున్నా చూస్తున్నా ఉన్నాను కదా మేడం, ఇంత
0: కాదు
1: మంది.
0: కాదండి, దుబారా జగన్నాథం అండి ఇది.

0: అవునా మేడం?
1: అవునండి.
0: అది మేడం.
1: ఏం మేడం?
0: ఓకే, దాంట్లో
1: ఓకే ఓకే, కొంత మ్యూజిక్ మీకు అలా అనిపించిండొచ్చు. ఓకే అండి, మీ వాల్యుబుల్ టైం మా కోసం వెచ్చించినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ అండి, లక్ష్మీ ప్రసన్న గారు థ్యాంక్ యూ, మహిళా శ్రోతలందరికీ ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం,
2: థ్యాంక్ యూ. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరు ఇంతవరకు మహిళలు మహారాణులు ప్రత్యేక గేమ్ షో కార్యక్రమం విన్నారు. మరి మార్కాపురం మహారాణులు కార్యక్రమం మళ్ళీ ప్రతి బుధవారం 9:30 ప్రసారమవుతుంది.
1: అంతేకాదండి, మళ్ళీ మళ్ళీ వచ్చే శుక్రవారము అతివలు అభిప్రాయాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇలాగే
2: ఓకే, సమయం 10:02 వస్తుంది. మరికొంతసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
3: మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడంతో పాటు భారీ స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
4: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బఢానే కా టార్గెట్, కరీబ్ 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन ऑफ कार्बन डाइऑक्साइड एमिशन, करीब 75,000 करोड़ रुपीज नेशनल जीडीपी को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
3: ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, వంటగది వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలు వంటి జీవ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీగా మార్చడం ద్వారా దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గోబర్ధన్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్, సేంద్రీయ వ్యవసాయ వనరులను సంపదగా మలచడం. దీనిని మొదటిసారిగా 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో భాగంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వంటగది వ్యర్థాలు, మార్కెట్ నుంచి వచ్చే సేంద్రీయ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం దీని ప్రారంభ లక్ష్యం. ఈ వ్యర్థాలను బయోగ్యాస్ బయో స్లర్లీగా మార్చడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం వంటి లక్ష్యాలతో కార్యక్రమం ముందుకు సాగింది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలను అనుసంధానించే జాతీయ స్థాయి పథకంగా కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు 4 వేర్వేరు మంత్రిత్వ శాఖలు విభాగాల పరిధిలో అమలయ్యేవి. దీనివల్ల విధానపరంగా సమన్వయం, ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో కొంత విభజన ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలను పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏకీకృతం చేసింది. దీంతో విధానం, పెట్టుబడులు, మౌలిక వసతులు, మార్కెట్ సాంకేతికత, రుణ సదుపాయాలు, ముడి పదార్థం సరఫరా వంటి అంశాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. గోబర్ధన్ పథకం ప్రధాన లక్ష్యాల్లో అత్యంత కీలకమైంది దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం. దీని ద్వారా దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే కాకుండా దేశీయ పునరుత్పాదక వాయు ఉత్పత్తికి భారీ మార్కెట్ను సృష్టించవచ్చు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో 40,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సిబిజీ ప్లాంట్ల చుట్టూ ఏర్పడే స్థానిక ఆర్థిక వ్యవస్థ ద్వారా రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమలు, సహకార సంఘాలు, రవాణా రంగం, వ్యర్థాల సేకరణ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక మౌలిక వసతులు అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ బీఏఎం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి మొత్తం 564.75 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను సేకరించి బయోగ్యాస్ ప్లాంట్లకు తరలించేందుకు ఈ యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
4: ఆజ్ జో స్కీమ్ అప్రూవ్ హుయి హై వో ఏక్ కాంప్రిహెన్సివ్ స్కీమ్ హై జిస్మే 6 పిల్లర్స్ హై. జో భీ మ్యానుఫ్యాక్చర్ కరేగా బయోగ్యాస్ ఉస్కో ఏక్ అష్యూర్డ్ ఆఫ్టేక్ యానీ ఉస్కే ప్రోడక్ట్ కో ఖరీదనే కీ గ్యారంటీ దీ జాయేగీ. సెకండ్

0: प्राइस की स्टेबिलिटी, प्राइस ग्लोबल ऑयल का प्राइस, गैस का प्राइस अप एंड डाउन होता रहता है, तो बायोगैस को वो सब वॉलेटिलिटी प्राइस की ना देखनी पड़े, इसके लिए एक अश्योर्ड प्राइस का सिस्टम बनाया गया है। और जो कैपिटल एक्सपेंडिचर होता है बायोगैस के प्लांट लगाने में, उसमें सपोर्ट दिया जाएगा, कैपेक्स का सपोर्ट। और चौथा पिलर है पाइपलाइन का इंफ्रास्ट्रक्चर, यानी जहाँ से बायोगैस का प्लांट लगता है वहाँ से कंज्यूमर्स तक पहुँचाने के लिए जो पाइपलाइन का नेटवर्क चाहिए उसको सपोर्ट करने के लिए भी इस स्कीम में फोर्थ पिलर रखा गया है। फिफ्थ पिलर है एमएसएमईज, और विशेषकर जो वेमेन लेड एमएसएमईज हैं उनके लिए क्रेडिट गारंटी। और सिक्स्थ पिलर है इनोवेशन के लिए, मान लो कोई नए मेथड से करना चाहे, कोई नया टेक्नोलॉजी लाना चाहे इसमें, तो उनको एक इनोवेशन का स्कोप चैलेंज फंड के थ్రూ दिया जाएगा।
1: సిబీజీ ఉత్పత్తి చేసిన తర్వాత దానిని మార్కెట్కు చేరవేయడం మరో కీలక సవాలు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డెవలప్మెంట్ ఆఫ్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ పథకం అమల్లో ఉంది. 2024-25 నుంచి 2028-29 వరకు ఈ పథకానికి 994.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 56.31 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సిబీజీ ప్లాంట్లను ప్రధాన పైప్లైన్లు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సిజిడి వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఉత్పత్తిదారులకు మార్కెట్ను పెంచడం దీని లక్ష్యం. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ ఉత్పత్తిలో మరో ముఖ్యమైన ప్రయోజనం సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి. బయోగ్యాస్ తయారీ అనంతరం మిగిలే స్లర్లీని శుద్ధి చేసి సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఎరువుల శాఖ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఎండిఏ పథకాన్ని అమలు చేస్తోంది. కిణ్వ ప్రక్రియకు గురైన సేంద్రీయ ఎరువు, ద్రవ్య కిణ్వ సేంద్రీయ ఎరువు, ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉన్న సేంద్రీయ ఎరువులకు మెట్రిక్ టన్నుకు 1,500 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. 2026 మార్చి 4 నాటికి సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థలో 120 బయోగ్యాస్ ప్లాంట్లు నమోదు అయ్యాయి. ఎరువుల మార్కెటింగ్ కంపెనీలు, సిబీజీ ఆపరేటర్ల మధ్య 44 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యం, క్షేత్రస్థాయి అమలును మెరుగుపరిచేందుకు పరిశోధనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఈఆర్ చేపట్టిన 2 ఏళ్ల ప్రాజెక్టు క్షేత్రస్థాయి ప్రదర్శనలకు మద్దతు ఇస్తోంది. అదేవిధంగా నీతి ఆయోగ్ గోబర్ధన్ కార్యక్రమం మొత్తం ప్రభావాన్ని అంచనా వేస్తోంది. గోబర్ధన్ పథకాన్ని కేవలం సిబీజీ ప్లాంట్ల నిర్మాణానికి పరిమితం చేయకుండా ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును అభివృద్ధి చేసి సమగ్ర వ్యవస్థగా రూపొందించారు. ఇందులో భాగంగా సిబీజీ ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్ను కల్పించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సిబీజీకు కిలోగ్రాంకు సుమారు 105 రూపాయల చొప్పున నియంత్రిత ధరను ప్రవేశపెట్టి ఉత్పత్తిదారులకు స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించనున్నారు. అర్హత ఫీల్డ్ కలిగిన గ్రీన్ సిబీజీ ప్రాజెక్టులకు రోజువారీ మూలధన సహాయం అందించడంతో పాటు సిబీజీ ప్లాంట్లను ప్రధాన గ్యాస్ పైప్లైన్లు, సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలతో అనుసంధానించేందుకు పైప్లైన్ వంటి మౌలిక వసతులకు మద్దతు ఇవ్వనున్నారు. సిబిజి రంగంలో ఎంఎస్ఎంఈల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ హామీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందటాన్ని సులభతరం చేయనున్నారు. అదే సమయంలో జిల్లా స్థాయిలో సిబిజి విలువ బలోపేతం చేసేందుకు ప్రత్యేక సిబిజి ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేసి ముడి పదార్థం వనరుల గుర్తింపు, సేకరణ, మౌలిక వసతులు, సాంకేతికత స్వీకరణ, సేంద్రీయ ఎరువులకు విలువ జోడింపు, సామర్థ్యం నిర్మాణం వంటి కార్యక్రమాలకు మద్దతు అందించనున్నారు. ఈ 6 అంశాల సమన్వయంతో సిబిజి రంగానికి స్థిరమైన మార్కెట్, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు లభించి దేశవ్యాప్తంగా బలమైన బయో ఎనర్జీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంది.
0: जो कंप्रेस्ड बायोगैस सीबीजी, इसका प्रोडक्शन अगले एक साल एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट लिया गया. 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशंस. 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशंस, करीब 75,000 करोड़ रुपीज नेशनल GDP को एड होगा, और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम. डायरेक्ट एंड इनडायरेक्ट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड. फॉसिल फ्यूल 10 मिलियन मेट्रिक टन को इम्पोर्ट करने की जरूरत नहीं पड़ेगी, उसको रिप्लेस करके इस कंप्रेस्ड बायोगैस से बहुत सारी चीजें की जा सकती.
1: గోబర్ధన్ పథకంలో రైతులు కేవలం ముడిసరుకు సరఫరాదారులుగా కాకుండా దేశ ఇంధన భద్రతలో భాగస్వాములుగా మారే అవకాశం ఉంది. పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలు, పశువుల పేడ వంటి పదార్థాలకు

0: విలువ కల్పించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో సిబీజీ ఉత్పత్తి అనంతరం లభించే సేంద్రియ ఎరువులను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా రసాయన ఎరువులపై ఆధారపడడాన్ని కొంతమేర తగ్గించవచ్చు. అంటే ఒక గ్రామంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం మరోవైపు ఇంధనంగా, మరోవైపు ఎరువుగా మారే వలయాకార ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. గోబర్ధన్ పథకానికి ఉన్న మరో ముఖ్యమైన కోణం గ్రామీణ వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాలను సక్రమంగా సేకరించి సిబీజీ ప్లాంట్లకు తరలించడం ద్వారా గ్రామాల్లో చెత్త బేరుకుపోవడం, పశువుల వ్యర్థాల నిర్వహణ సమస్యలు, పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించవచ్చు. ఒక ప్రాంతంలోని సేంద్రియ ఎరువులు అదే ప్రాంతంలో ఇంధనంగా మారితే రవాణా అవసరాలు కూడా తగ్గుతాయి. దీంతో స్థానిక స్థాయిలోనే ఉపాధి, ఆదాయం, ఇంధనం, ఎరువుల ఉత్పత్తి వంటి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతాయి. రసాయనికంగా సిబీజీ సహజవాయువుతో సమానమైన లక్షణాలను కలిగి ఉండడం దీని ప్రధాన బలం. అందువల్ల ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత మౌలిక వసతుల్లో దీన్ని అనుసంధానించే అవకాశం ఉంది. సిఎన్జి వాహనాలు, గృహ వినియోగం, పారిశ్రామిక అవసరాలు వంటి రంగాల్లో బయోగ్యాస్ వినియోగాన్ని విస్తరించవచ్చు. దీంతో కొత్త ఇంధన మౌలిక వసతులను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న గ్యాస్ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. గోబర్ధన్ కేవలం ఇంధన పథకం మాత్రమే కాదు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీలో వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పశువుల పేడ, ఇతర సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల వ్యర్థాల నుంచి వచ్చే పర్యావరణ ప్రభావాలను కూడా తగ్గించే అవకాశం ఉంది.
1: ఔర్ ఇసి గ్యాస్ కో నికాల్నే కే బాద్ మే బాకీ జో ఇస్మే బచ్ జాతా హై దట్ ఇస్ ఆర్గానిక్ మెన్యూర్ ఔర్ ఉస్కి బహుత్ అచ్చి వాల్యూ హోతీ హై ఔర్ బహుత్ అచ్చి ఉస్కి ప్రాపర్టీస్ హోతీ హై సో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్సే జో ప్రొడ్యూస్ హోగా దట్ విల్ బి అబౌట్ 250 మిలియన్ మెట్రిక్ టన్.
0: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ఈ నేపథ్యంలో కేవలం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం కీలకంగా మారింది. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా ఒకేసారి అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి, సేంద్రియ ఎరువులు, ఇంధన భద్రత వంటి అంశాలను ఒకే వ్యవస్థలో అనుసంధానించే సామర్థ్యం గోబర్ధన్ పథకంకు ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు అమలు కానున్న గోబర్ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ రంగాన్ని ఒక చిన్న స్థాయి ప్రత్యామ్నాయ ఇంధన రంగం నుండి దేశ ఇంధన వ్యవస్థలో కీలక భాగంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం, భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. భారతదేశ వ్యర్థాలు దేశ పురోగతికి ఇంధనంగా మారాలి. భారత గ్రామాలు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారాలి. రైతులు దేశ ఇంధన భద్రతలో భాగస్వాములు కావాలి అన్న కేంద్ర ప్రభుత్వ దృక్పథంతో గోబర్ధన్ పథకం ముందుకు సాగుతోంది. గోబర్ధన్ పథకం ద్వారా ఇప్పటి వరకు సమస్యగా కనిపించిన సేంద్రియ వ్యర్థాలే భవిష్యత్తులో భారతదేశ ఇంధన భద్రతకు కీలక వనరులుగా మారే అవకాశముంది. వ్యర్థాల నుంచి ఇంధనం, ఇంధనం నుంచి ఆదాయం, ఆదాయం నుంచి గ్రామీణ అభివృద్ధి అనే కొత్త ఆర్థిక వ్యవస్థకు గోబర్ధన్ పథకం బాటలు వేయనుంది. గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ వీరి కోరిక మేరకు నిన్నే పెళ్లాడతా చిత్రానికి రాజేష్ పాడిన పాట.

తర్వాత నువ్వే కావాలి చిత్రానికి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం కోటి. వినిపించమంటూ కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజారు నుండి మురహరి, యశోద, జానకి, రాజు, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట భూధన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు కోరిక మేరకు వర్షం చిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాట.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి
1: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఫోటోగ్రాఫర్ ఊడిముడి పెద్దిరాజు, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. కళ్లకు కనిపించే అందాల్ని కెమెరాలో బంధించి లోకానికి చూపే అద్భుత కళ ఫోటోగ్రఫీ. అరుదైన దృశ్యాలను తన లెన్స్లో బంధించి ఎందరినో ఆకట్టుకున్న ఫోటోగ్రాఫర్ శ్రీ వి రాజుగారు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, రాజుగారు నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: ఫోటోగ్రఫీ అంటే ప్రస్తుతం జనరేషన్ అవి ఇష్టపడే ఒక కళానాలి. ఈ ఫోటోగ్రఫీ అంటే ఏమిటో శ్రోతలకు వివరిస్తారండి?
2: తప్పకుండా మేడం. ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

శుభాకాంక్షలండి. ఈ ఫోటోగ్రఫీ అనేది 15వ శతాబ్దంలోనే కనుగొనడం జరిగిందండి. ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంటే ఫోటో, కాంతి, గ్రఫీ అంటే రాత, అంటే డ్రాయింగ్ విత్ లైట్ అండి. కాంతితో రాయటం లేదా చిత్రీకరించడం, వెలుగు నీడల సమ్మేళనం అనొచ్చు, సమన్వయంతో కావచ్చు ఈ ఫోటోగ్రఫీ ముడిపడి ఉంటుందండి. అలాగే ఈ ఫోటోగ్రఫీ యూనివర్సల్ మాధ్యమం లేదా భాషగా కూడా చెప్పవచ్చండి. దేశాల మధ్య, మనుషుల మధ్య ఏదైనా ఎల్లలు ఉంటుంది, కానీ దాన్ని చెరిపివేసే భాష ఏదైనా ఉందంటే మాత్రం అది ఫోటోగ్రఫీ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చండి. కెమెరా లాటిన్ పదం నుంచి వచ్చిందండి. లాటిన్ పదాలైన కెమెరా అబ్స్క్యూరా నుండి వచ్చిందండి. దీని అర్థం అంటే చీకటి గది, కెమెరా అంటే చీకటి గది అని అర్థం అండి. ఎందుకంటే చిత్రాలను క్యాప్చర్ చేయడానికి తొలి ప్రయోగాలు చీకటి గదిలోనే జరిగినాయి. లియోనార్డో డావిన్సీ ఇటాలియన్ ఆర్టిస్ట్ అండి. రంధ్రం గల పెట్టి ద్వారా, పిన్హోల్ అంటారండి, పెట్టి ద్వారా సూర్యబింబాన్ని తెరపై తల్లకిందులుగా పడే విధంగా చేసి సూర్యగ్రహణాన్ని పర్యవేక్షించేవాళ్ళండి. దాని నుంచే ఈ ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ అయింది కూడా, అక్కడి నుంచే ఆలోచనకి నాంది పలికిందని కూడా చెప్పవచ్చండి. కాలక్రమంలో చాలా మంది శాస్త్రవేత్తలు చాలా చాలా ప్రయోగాలు చేసి దాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేశారండి. ఇప్పటికీ ఈ ఫోటోగ్రఫీ

0: అండి, రంధ్రం గల పెట్టి ద్వారా పిన్ హోల్ అంటారండి. పెట్టి ద్వారా సూర్యబింబాన్ని తెరపై తల్లకిందులుగా పడే విధంగా చేసి సూర్యగ్రహణాన్ని పర్యవేక్షించేవాళ్ళు అండి. దాని నుంచే ఈ ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ అయింది కూడా, అక్కడి నుంచే ఆలోచనకి నాంది పలికిందని కూడా చెప్పవచ్చు అండి. కాలక్రమంలో చాలామంది శాస్త్రవేత్తలు చాలా చాలా ప్రయోగాలు చేసి దాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేశారండి. ఇప్పటికీ ఈ ఫోటోగ్రఫీకి చెప్పాలండి 186 సంవత్సరాల ఫోటోగ్రఫీ హిస్టరీ అండి. దీనికి ప్రధానంగా చెప్పేది లూయిస్ డాగ్రే, ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కూడా చెబుతారు. ఈ దృశ్యాన్ని పర్మనెంట్గా ఉంచడానికి, చిత్రీకరించడానికి చాలా ప్రయోగాలు చేశారు ఆయన. రాగి పలక మీద వెండిపోతను పూసే విధానంతో అయోడిన్ అండ్ బ్రోమిన్ ఆ మిశ్రమంతో కలిపి ఆ ఫోటో చిత్రీకరణకు ఉపయోగించేవాళ్ళు. ఆ ప్లేట్ని కెమెరాలో ఉంచి లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ని ఇచ్చేవాళ్ళండి. ఆ ఎక్స్పోజర్ వల్ల ఆ ఎదురుగా ఉన్న ఆ వెలుగు నీడల చిత్రంకి రికార్డ్ అయ్యేదండి. వాటిని పిన్ హోల్ కెమెరాగా కూడా అప్పుడు పిలిచేవాళ్ళండి. ఒక చిత్రానికి ఆ టైంలో మినిట్స్లోనే ఉండేదండి, 40 మినిట్స్ వరకు అలా కలకుండా ఉండవలసి వచ్చేది. ఏమాత్రం సబ్జెక్ట్ అనేది షేక్ అవ్వకూడదు, అలా ఉండేదండి. అంటే అప్పుడు మనుషుల్ని జంతువుల్ని వీటిని ఫోటో తీసే ఆ పరిస్థితి అప్పుడు లేదండి. ఇప్పుడు ఏమన్నా ఫోటో తీయాలంటే ఎంత లాంగ్ ఎక్స్పోజర్ టైం కాబట్టి బిల్డింగ్స్, హిస్టారికల్ స్ట్రీట్స్ లేదంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీ వీటికి అప్పుడు ఎక్కువ ఉపయోగించేవాడండి. ఇప్పటికి కూడా బ్లాక్ అండ్ పిక్చర్స్ అనేది వాల్యూ అండి. ఇప్పటికి కూడా
1: అవునండి. సో జనరల్ గా ఫోటోగ్రఫీలో చాలా జోనర్స్ ఉంటాయి కదండి.
0: అవును మేడం.
1: ఈ ఫోటోగ్రఫీలో ఉండే డిఫరెంట్ జోనర్స్ అయితే ఏముంటాయో వాటి గురించి ఒకసారి వివరిస్తారా?
0: ఈ ఫోటోగ్రఫీ అంచెలంచెలుగా ఎది పరిణామ క్రమంలో సైంటిఫిక్ గా డెవలప్ అయ్యి ఫోటోగ్రఫీ చాలా బ్రాంచ్లుగా విడిపడిపోయింది. ఇప్పుడు ఫోటోగ్రఫీ లేని డిపార్ట్మెంట్ లేదు. ఫోటో జర్నలిజం, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, యాడ్ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ, అండర్ వరల్డ్ ఫోటోగ్రఫీ, వైద్య రంగానికి సంబంధించి కూడా ఎక్స్రే గానీ ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లోకి వస్తాయి మేడం. ప్రజెంట్ అయితే ఇంకా స్పోర్ట్స్, డాక్యుమెంటరీ, ఈవెంట్, ప్రొడక్ట్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ, మ్యాక్రో ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్, ఏరియల్, ఇండస్ట్రియల్, ఫుడ్, ఫెస్టివల్ ఫోటోగ్రఫీ, జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, చాలా బ్రాంచ్లుగా వచ్చినాయండి ఇప్పుడు వరకు.
1: సో ఇవన్నీ వేరియస్ జోనర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ.
0: చాలా జోనర్స్ వచ్చాయి.
1: అయితే మీరు చాలా సంవత్సరాలుగా ఈ ఫోటోగ్రఫీ అనే వృత్తిలో ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ తో ఒక ఫోటో అద్భుతంగా రావాలి అంటే దానికి కావాల్సిన అంశాలు ఏంటండి?
0: బెస్ట్ ఫోటోగ్రఫీ కావాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ మనకు సృజనాత్మకత. ఏ మనిషికైనా ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, కానీ మనం దాన్ని ఏ దృష్టితో చూడాలని, మన దృష్టిని బట్టి దృశ్యం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గా సముద్రంలో ఒక షిప్ వెళుతుందండి, మనం ఆ షిప్ని ఎంతవరకు కరెక్ట్గా చూడగలుగుతామని, ఆ ప్రజెంటేషన్ మనకి ఏదైతే మనసుకు నచ్చిందో ఆ ప్రజెంటేషను మనం ఫోటోలో చూపించాలి. అందుకని చుట్టుపక్కల వచ్చే వాటర్, కింద సాండ్, మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది, మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అనేది ఫోటోగ్రఫీలో చూపించాలి మేడం. దానికి ముఖ్యంగా కావాల్సిన టెక్నికల్ అంశాలతో పాటు సృజనాత్మక దృష్టి, ముఖ్యంగా ఫోటోగ్రఫీ కావాల్సింది లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ అండి, విత్ పేషెన్స్. మీరు పేషెన్స్ లేకుండా ఏ పిక్చర్ తీయలేరు మేడం. గుడ్ క్వాలిటీ కెమెరాస్తో పాటు ఇప్పుడు లెన్సులు మంచి టాప్ లెన్సులు వచ్చినాయండి. దానిగా పిక్చర్ కదలకుండా ఉండడానికి ట్రైపాడ్స్ ఉన్నాయి. లైట్ అండ్ ఎక్స్పోజర్ మీద పట్టుకలిగి ఉండాలండి. ముఖ్యంగా ఎక్స్పోజర్ అండి, ఇప్పుడు షటర్, అపర్చరు, ISO మీద ఆధారపడి ఉంటుందండి. ఒక ఒక పర్టికులర్ ఒక మనం పిక్చర్ తీసినప్పుడు పర్టికులర్ లైటింగ్ చూసి షటర్ ఎంత ఉండాలి, ఎక్స్పోజర్ ఎంత ఇవ్వాలి అనేది ఆటోమేటిక్గా మనకి ఐడియా రావాలండి. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. చాలామంది ఆటో మోడ్లో పెట్టి తీస్తుంటారండి, కానీ పిక్చర్ అయితే వస్తుంది, కానీ అందులో ఉన్న కలర్స్ కానీ డెప్త్ కానీ అంత బాగా ఉండవండి. అవి మెయిన్గా ఒక మంచి పిక్చర్ తీయాలంటే చాలా ఓపిక ఉండాలండి. మనం ఏమి చెప్పదలుచుకున్నాము డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఫోటోలో మనం చూపించగలిగితే ఆ ఫోటో క్లిక్ అవుతుంది మేడం. మెయిన్ లైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది, లైట్, ఫ్రేమింగ్ అండ్ మన పేషెన్స్. ఇంత మంచి కెమెరా అయినా ఉండొచ్చు అండి, లక్షల్లో కెమెరాలు ఉండొచ్చు, అంతకుమించి ఇప్పుడు 80 లక్షల 90 కోట్ల రూపాయల వరకు చేసే కెమెరాలు కూడా ఉన్నాయి. మీరు ఎంత కెమెరా ఇచ్చినా కానీ మనం చూసే దృష్టి కరెక్ట్గా లేనప్పుడు ఆ ఫోటో ఎందుకో పనిచేయదండి. తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. పోస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే ఫోటో అయిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకోవటం, దానికి ఉన్న కలర్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటం, ఆ క్రాపింగ్ మట్టి కూడా ఉంటుంది.
1: సో అయితే ఇందాక మీరు అన్నట్టుగా షట్టర్, అపర్చర్ అండ్ ISO అన్నారు, ఏంటండి ఇవి?
0: షట్టర్ అనేది మనం ఒక పిక్చర్ తీసినప్పుడు ఆ సెల్యులాయిడ్ మీద కానీ ఆ ఫిల్మ్ మీద కావచ్చు ఎంతవరకు లైటింగ్ పంపించవచ్చు, దానికి కావాల్సిన లైటింగ్ని ఆ స్క్రీన్ మీదకి ఎంతవరకు అనేది ఆ షటర్ పనిచేస్తుందండి. అది ఒక సెకండ్లో అది ఒక 60 వంతో కావచ్చు, 125 వంతో కావచ్చు, 250 కావచ్చు, ఇప్పుడు 32,000 వంతు వరకు వచ్చేసింది షటర్. అక్కడ లైటింగ్ బట్టి ఉంటుందండి అది. అలాగే అపర్చర్ అనేది షార్ప్నెస్కి పనిచేస్తుందండి. షార్ప్నెస్కి ఉపయోగించేది అపర్చర్. లో లైట్ ఉన్నప్పుడు అపర్చర్ ఓపెన్ చేసుకోవాలండి. అపర్చర్ ఓపెన్ చేస్తే లైటింగ్ పెరుగుతుంది. అపర్చర్ బాగా క్లోజ్ చేస్తే లైటింగ్ తక్కువ వెళుతుంది. అది ఎలాంటి టైంలో అంటే బాగా లైటింగ్ ఎక్కువ ఉన్న అపర్చర్ని బాగా క్లోజ్ చేస్తే షార్ప్ పిక్చర్ షార్ప్నెస్ పెరుగుతుంది. ఓపెన్ చేస్తే ఓవర్ లైటింగ్ వల్ల పిక్చర్ తెల్లగా అయిపోయే అవకాశం వస్తుందండి. ISO అనేది ఫిల్మ్ స్పీడ్ అంటారండి, ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అంటారండి.

0: ఫిల్మ్ స్పీడ్ని స్పోర్ట్స్కి ఎక్కువగా ఉపయోగిస్తారండి. ISO అనేది ఇప్పుడు డిజిటల్ కెమెరాలో మన సెట్టింగ్స్లోనే వచ్చేసినాయి మేడం అవి.
1: ఇప్పుడు కెమెరాస్లో రకరకాల కెమెరాలు ఉన్నాయి కదండి, అలాగే ఒక DSLR కానీ ఒక మిర్రర్లెస్ కెమెరా అంటారు, సో వీటి మధ్యలో తేడా ఏంటండి?
0: DSLR అనేది షటర్ ఉంటుంది మేడం, షటర్ ఆ షటర్ వేగంతో బట్టి ఇందాక నేను చెప్పినట్టుగా రికార్డ్ అవుతుంది పిక్చర్. ఇప్పుడు వచ్చిన మిర్రర్లెస్కి షటర్ ఉండదు మేడం, ఆ డైరెక్ట్గా అది స్క్రీన్ మీదకి రికార్డ్ అవుతుంది. DSLR కన్నా ఈ మిర్రర్లెస్ అనేది షార్ప్నెస్, కలర్స్ ఎన్హాన్స్ చేస్తుంది మేడం. కానీ బ్యాటరీ ప్యాకప్ అనేది DSLR ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ క్యాప్చరింగ్ అనేది దీనికి ఎక్కువ మిర్రర్లెస్కి.
1: ఓకే, బట్ బెస్ట్ ఫోటోగ్రఫీ కావాలి అనుకుంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారండి ఒక ఫోటోగ్రాఫర్కి, ఒక DSLR మిర్రర్లెస్ అండి?
0: బెస్ట్ మిర్రర్లెస్ అది బెటర్, మిర్రర్లెస్ ఇస్ ద బెటర్. టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, హై రెజల్యూషన్ ఉంటుంది, వాటికి ఎక్కువగా హై క్వాలిటీ తీసుకునే అవకాశం దాంట్లో ఎక్కువ ఉంటుంది అండి పిక్చర్స్కి.
1: లైట్ ఫోటోగ్రఫీ రేంజ్లోకి వచ్చామనుకోండి, న్యాచురల్ లైట్ని ఇష్టపడతారా లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్ కూడా పెడుతూ ఉంటారు కదండి, ఏది బాగుంటుంది?
0: ఇదైతే మాత్రం ఖచ్చితంగా న్యాచురల్ లైటే ఇస్ ద కరెక్ట్ మేడం. ఆర్టిఫిషియల్ లైట్ కన్నా న్యాచురల్ లైట్ అనేది చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ లైట్ అనేది చెప్పాలంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, లేదంటే సినిమా వాళ్ళు వాడేది, ప్రతిదానికి లైట్ లేకపోతే అసలు ఏం తీయలేరు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ లైట్లో కొంచెం మనిషి కొంచెం అన్నా కలర్ తక్కువ ఉన్నా, లేదంటే ఒక షాడోస్ లాంటివి ఉన్నా, వాటిని కవర్ చేస్తూ మొత్తాన్ని కూడా అంత కలర్స్ వైజ్గా చూపిస్తుంది. ఈ న్యాచురల్ లైట్ అనేదే కరెక్ట్. ఫోటోగ్రఫీ అంటేనే వెలుగు నీడలతో కూడింది, ఆ వెలుగు నీడలన్నీ మాయమైపోతాయి, ఫ్లాష్ ఇస్తే వైట్ అయిపోతుంది, ఈవెన్ ఉంటుంది మీకు ఎక్కడ లైటింగ్ ఉండదు. అదే న్యాచురల్ లైట్లు అయితే నిజంగానే మనిషిని సహజంగా చూసినట్టు ఉంటుంది న్యాచురల్ లైట్లో. నేను చెప్పాలంటే చాలామంది ఇదివరకు పాత ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా న్యాచురల్ లైట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. ఫ్లాష్ కూడా చాలామంది వాడండి, వితౌట్ ఫ్లాష్తో తీసే పిక్చర్సే నిజమైన ఫోటోగ్రఫీ చెప్పాలంటే.
1: సో ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఒక పెద్ద ప్రాసెస్ కదండి, ఒక పెద్ద కెమెరా కావాలి, దాంట్లో రీల్ ఉండాలి, ఇప్పుడు ఆ తర్వాత కూడా ఈ చిప్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చేవి. బట్ ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మొబైల్లో కెమెరా ఉంటుంది. సో ఈ మొబైల్ ఫోటోగ్రఫీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఎటువంటి సమస్యలు ఉన్నాయంటారండి?
0: తప్పనిసరిగా ఉన్నాయండి అందరూ. అది ఎలా అంటే చాలా మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది చెప్పాలంటే. ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఒకప్పుడు చూడండి మేడం, పాస్పోర్ట్ ఫోటో దిగాలంటే స్టూడియోకి వెళ్ళి చక్కగా తీయించుకొని ఆ ఫ్రేమ్ తీసుకొని చక్కగా ఎంత మురిసిపోయేవాళ్ళని చూసి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఇంట్లో తీసుకుంటాం, డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్తాం, ప్రింట్లో ల్యాబ్ కూడా అవసరం లేదు. జిరాక్స్ షాప్కి వెళ్ళినా వాళ్ళు మనకు ఒక చిన్న కార్డులో 8 ఫొటోస్ వచ్చే విధంగా వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తున్నారు. దాంతో ఫోటో స్టూడియో వాళ్ళకి చాలా నష్టం అండి. ఇది ఒకప్పుడు స్టూడియో వాళ్ళకి బర్త్డే ఫంక్షన్లని, ఇంట్లో జరిగే ఫంక్షన్లకి ఏదైనా సరే ఫోటోగ్రాఫర్ని పిలిచేవాళ్ళండి. ఇప్పుడు పిల్లట్లో వాళ్ళంతా వాళ్ళే ఫోన్లో తీసుకోవడం. అలాగే మా జర్నలిజం ఫీల్డ్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఒకప్పుడు మేము ఫంక్షన్ కవరేజ్కి వెళ్ళి మా ఫోటోగ్రాఫర్ మా వచ్చే వరకు కూడా మన కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక కార్పొరేటర్ అయినా లేదంటే ఒక ఎమ్మెల్యే అయినా వాళ్ళ ఫోన్లో తీసి మాకు పంపించేస్తున్నారు. పంపించడంలో వేగంగా ఫోటోలు వస్తున్నాయి, సమయం సేవ్ అవుతుంది అంతవరకు ఓకే, బట్ అది క్వాలిటీ అనేది బాగా దెబ్బతింటుంది. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వెళ్ళి తీసిన పిక్చర్కి ఫోన్లో తీసిన ఫోటోకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాను గుర్తించే వాళ్ళు చాలా తక్కువ అండి. ఫోటోలు తీసుకునే వాళ్ళు కూడా మనకు ఫోటో వస్తుంది వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ అది ఎంత క్వాలిటీగా ఉందనేది వాళ్ళు కూడా ఆలోచించాలి.
1: సో ఈ ఫోటోగ్రఫీలో ఈ టెక్నాలజీ మార్పులు కూడా వస్తున్నాయి కదండి, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఫేక్ ఫోటోగ్రఫీ ఉంది, ఇటువంటి సాంకేతికత ఫోటోగ్రఫీ పై చూపుతున్న ప్రభావం ఏంటండి?
0: అప్గ్రేడ్ అని అనుకుంటున్నాం కానీ దానికన్నా డిగ్రేడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు AI పిక్చర్లు చూస్తే చాలా బాగుంటాయి, క్యూట్ గా ఉంటాయి, కానీ అది నిజం కాదు. ఒక ఏదో బొమ్మ ఏదో కదులుతున్నట్టు డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది తప్ప అది న్యాచురల్ గా అయితే కాదు. సహజంగా కెమెరాతో తీసిన వీడియోలకి AIతో తీసిన వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఈజీగా కూడా మనం చెప్పేయచ్చు, దానివల్ల కూడా నష్టాలు ఎక్కువే ఉందండి. అంటే మనం కానీ ఇప్పుడు మనం అక్కడ ఉండం, కానీ మనం ఉన్నట్టుగా అక్కడ క్రియేట్ చేసి మంచి ఈజీగా చూపించవచ్చు, అది వాయిస్తో కానీ ఆ మూవీతో కానీ చూపించవచ్చు. దానివల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అది ఫేక్గా కూడా రికార్డ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. డీఫేక్ పిక్చర్స్ అది ఇంకా మరీ దాని ఇప్పుడు సైబర్ క్రైమ్ అంతా కూడా డీఫేక్ ఫొటోస్ వల్ల ఎక్కువ. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒక నిజం గడపల దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందని ఫేక్ అది ఖచ్చితంగా వర్తిస్తుంది. అది ఒక ఫోటో పెట్టేస్తారు, మార్ఫింగ్ చేసి ఫోటో పెట్టేస్తారు, ఒక ఏదో ఒక పిక్చర్ తలలు మార్చి డ్రెస్ మార్చి పెట్టేస్తారు, అది నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్ళకి కొన్ని రోజులు పట్టేస్తుంది, సమయం వృధా అవుతుంది, త్వరగా తేల్చకపోతే ప్రెషర్ ఎక్కువ అవుతుంది,
1: జరగాల్సిన డ్యామేజ్
0: జరిగిపోతుంది. కొన్ని కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితికి వచ్చినాయి. కానీ ఇటువంటి అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి వాటి వల్ల.
1: ఐడెంటిఫై చేయొచ్చా అండి ఇది మార్ఫ్ అయింది?
0: తప్పనిసరిగా అండి. టెక్నికల్ గా వెళ్ళి ఉంటుందండి, ఫోటోగ్రఫీలో ఫోటోషాప్ లో దాని వివరంగా చూస్తే తెలిసిపోతుందండి, ప్రొఫెషనల్ గా తెలుస్తుందండి. కానీ అది తెలుసుకునే లోపు ఈ లోపు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇవి అరికట్టాలంటే వాళ్ళకి శిక్షలు కూడా కఠినంగా ఉంటేనే అవి భయం అనేది ఉండాలి జనాలకి, లేదంటే ఇది ఎలా

0: ఉంటుంది అనుకుంటే ఎంతమంది ఆకతాయిలు పుట్టుకొస్తున్నారు చూడండి. కొంతమంది ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటేనే ఖాళీలకు వెళ్ళాలని కూడా భయపడిపోయిన పరిస్థితి వచ్చింది ఆడపిల్లలకి.
1: సో ఇలాగే ఈ వృత్తిలో మీరు ఎదుర్కొన్న కష్టమైన పరిస్థితి ఎప్పుడైనా ఎప్పుడైనా అనిపించిందా?
0: అంటే మేడం మెయిన్ అన్నిటికన్నా కూడా జర్నలిజంకి ఇష్టపడే వచ్చాం. ఈ ఫోటో జర్నలిజం, ఈ ఫోటో జర్నలిజం ఎందుకు వచ్చాడు మేడం అంటే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అనేది. ఇన్ని జోనర్స్ ఇందాడు, ఇన్ని జోనర్స్ చెప్పాం ఫోటోగ్రఫీలో. ఒక ఫోటో జర్నలిజం అని ఉంటుంది, ఎందుకంటే జనాలకు దగ్గరగా ఉండదండి వాళ్ళ సమస్యలు, సాధక బాధలు, జనాల యొక్క సాధక బాధలు. ఒక కళ, కల్చర్, కాదు మనం కల్చర్ చూపించవచ్చు, ఒక స్పోర్ట్స్ని చూపించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ఒక ట్రైబల్స్ సమస్యలు, ఆ సమస్యలను మనం చెప్పవచ్చు. అంటే జనాలకు దగ్గరగా ఉంటామండి. మనం తీసిన ఫోటో కొన్ని వేల మంది మన్నాడు చూస్తున్నప్పుడు ఆ వచ్చే ప్రశంసలు మనసుకి చాలా హాయిగా ఉంటుందండి. అంటే చెప్పాలంటే సాటిస్ఫాక్షన్, మనం చేసిన పనికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందుకోసమే మనకి ఇందులో పెద్దగా ఇన్కమ్ లేదు అని తెలిసినా సరే ఫోటో జర్నలిజం ఎంచుకున్నది.
1: సో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చిన ఫోటో ఏదండి ఇన్నాళ్ళు మీ ఫోటోగ్రఫీ వృత్తిలో?
0: చాలా ఉన్నాయి మేడం. నా ఫస్ట్ అవార్డు రాజమండ్రిలో తీసుకున్నాను మేడం. దాని పిక్చర్ పేరు కూడా సన్ ఆఫ్ మదర్ ఇండియా అని టైటిల్ కూడా నేనే ఇచ్చుకున్నాను. భారతమాత విగ్రహం ఉంటుంది, చిన్న విగ్రహం. ఆ విగ్రహాన్ని ముందు రోడ్డు పక్కన పిల్లలు ఉంటారు కదా మేడం, ఎక్కడో దొరికిన ఆకులు ఒక ఇడ్లీ తింటూ భారతమాత పాదాల కింద కూర్చొని తింటున్నాడు. ఆ పిక్చర్ వేసినప్పుడు నేను తీసాను, పిక్చర్ పబ్లిష్ అయింది. దానికన్నా కూడా రాజమండ్రి నుంచి అది సెకండ్ అవార్డుగా ఎన్నికైంది. అప్పుడే నాకు ఫస్ట్ అవార్డు కాబట్టి ఇంకా అది అలా గుర్తుండిపోయింది. అలాగే చాలా పిక్చర్లు, అన్నిటికన్నా ముఖ్యంగా నేను చేసిన ఛాలెంజింగ్ అసైన్మెంట్స్లో 2001 ఆ టైంలో బషీర్బాగ్ హైదరాబాద్లోని బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో జరిగినప్పుడు కాల్పులు జరిగింది మేడం. అప్పుడు ఇక్కడే ఉన్నాను మేడం, ఇక్కడి నుంచి కవర్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ గుర్రాలు, ఆ లాఠీలు ఏదో మామూలు జనరల్గా అనుకున్నాం. 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం పెరిగే కొద్దీ అక్కడ హీట్ జనరేట్, మాకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక పక్కన బుల్లెట్స్ వాళ్ళు ఫైర్ చేస్తారు, ఓ పక్కన ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పక్కన వాళ్ళు రాళ్లతో వాళ్ళు రాళ్ళు ఇస్తున్నారు. మధ్యలో మేము ఉన్నాం మేము ఆ టైంలో. ఆ టైంలో ముగ్గురు కూడా చనిపోయారు. జరిగేటప్పుడు కొంతమంది తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు నాకు. వాళ్ళు మన కళ్ళ ముందు పడినప్పుడు ఆ బాధ అనేది, అంటే అంత పెద్ద ఉద్యమం కవర్ చేసామన్న ఆనందం కన్నా రెండోసారి అటువంటి సన్నివేశాలు, అటువంటి ప్రయత్నం మళ్ళీ రాకూడదని అనిపించిందండి. అది కళ్ళ ముందే ఒక వ్యక్తి ప్రాణం పోతున్నప్పుడు అది తీయడానికి ఓకే బాగానే ఉండొచ్చు, కానీ ఆ బాధ అనేది కూడా అలాగే ఉంటుంది.
1: అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా కొన్ని ఫోటోగ్రఫీస్ తీశారు, వాటి గురించి?
0: నందిగామ ఏరియాలో ఫ్లడ్ కవరేజ్కి వెళ్ళినప్పుడు దాదాపు 5-6 కిలోమీటర్ల లోపల ఒక విలేజ్ ఉంటుంది మేడం. అక్కడికి వెళ్ళాలంటే అసలు దారి లేదు. దాదాపు ఒక తాటి చెట్టు అంత హైట్లో వాటర్ వెళుతుంది, దానికి ఆనుకుని తాటి చెట్లకు ఆనుకుని వాటర్ వెళుతుంది. NDRF వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఈ సింథటిక్ బోట్లో వెళుతున్నారు, సేవ్ చేసి తీసుకొస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మంచి ఉధృతంగా ఉంది, నాకేం ఫోటోలు తీయాలని ఉంది. రబ్బర్ బోట్లో వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడిగితే వద్దు మీరు కూర్చోగారు వద్దు అన్నారు. లేని వస్తానండి అంటే నాతో పాటు వచ్చిన మా రిపోర్టర్ డ్రాప్ అయిపోయి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారా అన్నారు. నేను వెళ్ళాను, వెళ్ళాను అసలు ధైర్యంగా ఎక్కాను. కానీ కొంచెం సగం దూరం వెళ్ళగానే నాకు ఒరవడి బాగా పెరిగిపోయిందండి. బోటు ఇలా తాటి చెట్ల పక్కన వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పాములు తాటి చెట్టుకి మొత్తం వేలాడుతూ వాటిని చుట్టుకుని ఉన్నాయి పాములు. ఆ పక్క నుంచి వెళ్తుంది. వెళ్ళే టైంలో ఈ బోటు ఎందుకు కొన్ని కారణాల వల్ల ఒక 10 సెకండ్లు ఆగింది మేడం. ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఇంజిన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ ఉరవడికి రింగులు తిరుగుతూ వెళ్ళిపోతుంది. అది ఎటుపోద్దో తెలియదు అండి, వెళ్ళానంటే అది ఎటు కొట్టుకుపోద్దో తెలియదు. ఇంకా దూరం నేను బోట్లో ఉన్నాను. NDRF వాళ్ళు ధైర్యం చెప్తున్నారు, కానీ అతనికి అది రింగులు తిరుగుతూ వెళ్ళిపోతుంది. ఇతనేమో మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆ థ్రెడ్ లాగుతున్నాడు. లక్కీగా మళ్ళీ అది అంటే ఇంజిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లోనికి ఎలా తీసుకెళ్లారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది కూడా నేను పిక్చర్లు తీసుకున్నాను మేడం. అని అటువంటి టెన్షన్స్ కూడా మేము పడ్డాం. అలాగే ఏంటంటే మీరు చెప్పింది బషీర్బాగు కాల్పుల్లో కూడా మా మీద రాళ్ళు వచ్చి పడ్డాయి. అటు అంటే మా దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఆ టైంలో ఉద్యమకారులు రాళ్ళు మా మీద పడడం, రాళ్ళ నుంచి తప్పించుకొని వేరే గోడ పక్కకు పారిపోవడం ఇవన్నీ జరిగింది. ఆ సహజంగా మేము ఏమన్నా లాఠీ చార్జెస్ ఫోటోస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకి ఏమన్నా అడ్డంగా ఉన్నప్పుడు వాళ్ళని లాగేటప్పుడు మేము ఫోటోలు తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి పడవలసిన లాఠీ దెబ్బలు కూడా మాకు పడింది సందర్భాలు చాలా ఉన్నాయండి.
1: అసలు ఫోటోగ్రఫీలో ఆసక్తి ఎలా కలిగిందండి?
0: నేను విజయవాడలో సూర్యరావుపేట నక్కల్ రోడ్లోని స్టూడియో ఆనంద్లో వర్క్ నేర్చుకున్నాను మేడం. 15 ఇయర్స్ టెన్త్ క్లాస్ టైంలోని ఫోటో స్టూడియోలో జాయిన్ అయిపోయాను మేడం. ఆ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి ఫోటోగ్రఫీకి కావాల్సిన వర్క్షీట్స్, ఫిల్మ్స్ తీసుకురావటం అలా మెల్లగా వర్క్ నేర్చుకున్నాను. స్టూడియో ఓనర్ గారు ఫోటోలు చూస్తూ ఉండేవాడు, పేపర్లు వస్తుండేవి. పేపర్లు వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆయన ప్రింటింగ్ నన్ను వేయమనేవాళ్ళు. ప్రింటింగ్ ఫోటో ప్రింటింగ్ బాగా చేసేవాడి మేడం స్టూడియోలో ఉండగా. ఫోటో ప్రింటింగ్ చేసినప్పుడు ఆయన ఏదైనా ఒక సభా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రింట్ నేను చేసేవాడిని. అప్పుడు మన్నాడు ఫోటో వచ్చేది, నేను చూసేవాడిని, చాలా హ్యాపీ అని

0: నేను ప్రింటింగ్ చేసిన ఫోటో. అందిట్లో నుంచి నాకు ఉత్పన్నం ఏంటంటే, నేను ప్రింట్ చేసింది చూస్తే నాకు ఎంత హ్యాపీ వస్తుంది, నేను తీసిన ఫోటో చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ విధంగా స్టార్ట్ అయింది మేడం నాకు అక్యురసిటీ అనేది. ఇంకా ఎప్పుడైనా సండే నాకు ఏమైనా సెలవు వచ్చినాయా లేదంటే పండగ బాబాలు సెలవు ఇచ్చినా, ఆ స్టూడియోలో మా వండర్గారిని ఫోటో కెమెరా అడిగి ఒక చిన్న ఫిల్మ్ కొనుక్కొని పత్రికకు కావాల్సిన స్టైల్లో ఈ ఫొటోస్ ఎట్లా ఉంటాయని బయట తిరుగుతూ అక్కడ కృష్ణానది కానీ అందరినీ ఫోటోలు తీస్తూ ఉండేవాడిని. అలా తీసినప్పుడు ఒక్కొక్క రెండు మూడు పిక్చర్లు బాగున్నాయి, అప్పుడు కృష్ణా పత్రికలో పబ్లిష్ అయింది మేడం నా పేరు మీద. ఇంకా అప్పటి నుంచి
1: పర్టికులర్గా మీకు ఇష్టపడే జోనర్ ఏంటండి?
0: హ్యూమన్ ఇంట్రెస్టెడ్ పిక్చర్స్ మేడం, హ్యూమన్ ఇంట్రెస్టెడ్ అండ్ నేచర్. నేచర్ ఫోటో తీస్తే వచ్చే ఆనందం చాలా బాగుంటుంది మేడం. మనసు మనం కూడా చాలా ఫ్రీ అయిపోతాం. నేచర్ నేచర్ లేదా సార్, అది వాటర్ కావచ్చు, చెట్లే కావచ్చు, లేకపోతే యానిమల్సే కావచ్చు, ఏదో నేచర్కి సంబంధించి ల్యాండ్స్కేప్ కానీ స్కై కావచ్చు అండ్ జర్నలిజం.
1: వీటిలో మీరు స్టిల్ ఫోటోగ్రఫీకి ఎక్కువ ఆసక్తి చూపిస్తారా, లేకపోతే ఈ మూమెంట్ ఉంటుంది కదండి వీడియో కైండ్ ఆఫ్ థింగ్, వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారా?
0: ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రఫీ, ఎందుకంటే స్టిల్ ఫోటోగ్రఫీకి పేషెన్స్ కావాలండి, పేషెన్స్ కావాలి, ఆ టైంని క్లిక్ చేయాలి, టైమింగ్ని పట్టుకోవాలి. వీడియో మనం రికార్డ్ ఆన్ చేసి మనం చూపించగలం, అలా ఉంచేస్తే దానికి అది రికార్డ్ అవుతుంది. కానీ స్టిల్ అట్లా కదా మేడం, పర్టికులర్ టైంలో క్లిక్ చేస్తేనే దొరుకుతుంది. ఆ మజా అనేది స్టిల్ ఫోటోగ్రఫీలోనే ఉంటుంది.
1: సో ఒక మంచి ఫోటోగ్రాఫర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటండి?
0: ముందు సెన్స్ మేడం, టైమింగ్ ఉండాలి, సృజనాత్మకత శక్తి, మనం చూసే దృశ్యం బట్టి దృశ్యం ఉంటుంది, స్పెండ్ చేసే టైం. మనం నేచర్ ఫోటో తీయాలనుకోండి, మంచుని ఫోటో తీయాలంటే ఎర్లీ అవర్స్ అదే టైంలో వెళ్ళాలి. కుదిరింది కదా మధ్యాహ్నం వెళ్తే మంచు ఉండదు, క్లౌడ్స్ ఉంటాయి. క్లౌడ్ ఫార్మేషన్ అనేది వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత క్లౌడ్ అనేది చాలా నీట్ ప్లెజెంట్గా ఉంటుంది. ఆ టైమింగ్స్ చూడాలి మేడం, టైమింగ్, ఫ్రేమింగ్ అండ్ పేషెన్సీ పర్టికులర్గా ఉండాల్సింది. మీకు తర్వాత మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్న కొనుక్కున్న కెమెరా అయినా తర్వాత సంగతి, ముందు ఫోటోగ్రాఫర్ కావాల్సింది ఈ పేషెన్సీ అనేది ఉండాలి.
1: ఫోటోగ్రఫీలో ప్రస్తుతం కెరీర్ అవకాశాలు ఎలా ఉన్నాయంటారండి?
0: చాలా బాగా ఉన్నాయి మేడం, చాలా జోనర్స్ ఉన్నాయండి. ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ, అండర్ వరల్డ్ ఫోటోగ్రఫీ, జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, రకరకాలుగా ఉంది. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇస్రో ఉంది మేడం, అందులో ఫోటోగ్రఫర్, లేదా సైంటిఫిక్గా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగానికి చెందిన ఫోటోగ్రఫీ పోస్టులు ఉన్నాయి మేడం. కానీ చాలామంది తెలియదు, అందులో జాయిన్ అవ్వాలనుకుంటే చేయవలసిన కోర్సులు కూడా ఉన్నాయి. క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కనుక వాళ్ళ మెరిట్ని బట్టి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందులో కాని వాళ్ళు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా చాలా బాగా వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి మంచి ఆదాయ వనరులు ఉన్నాయి మేడం. ఫోటోగ్రఫీ ద్వారా మనం డబ్బులు సంపాదించాలి, మన అందులో నిలబడాలంటే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి, దాని తగ్గట్టు మన పర్ఫార్మెన్స్, మన స్కిల్స్ కూడా అదే విధంగా ఎఫర్ట్ చేయాలి మేడం.
1: సో ఒక ఫోటో తీస్తున్నప్పుడు న్యాచురాలిటీకి, సహజంగా ఉండేదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా మీరు, లేదా ఫిల్టర్స్ పెట్టి చేస్తే?
0: మేడం అసలు ఫిల్టర్ కట్టడం మీ ఫుల్ అపోజ్, మా మనస్తత్వం అది. ఆ ఫిల్టర్లు పెట్టేది చేసి మీ ఫోటోగా అటువైపే ఉండిపోయేవాడు, ఎప్పుడైనా న్యాచురల్గా ఉండు. మన ఇంట్లో ఓ పిల్లల ఫోటోలు చిన్నప్పుడు నవ్వుతున్నప్పుడు సహజంగా నవ్వుతున్న ఫోటోలు, తర్వాత మీరు ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చూపించండి, ఆ అందులో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. అదే మీరు ఫిల్టర్ లేసి తీసిన వల్ల అది టెక్నికల్గా ఆ గొప్పతనం కనబడుతుంది తప్ప ఆ ఫోటోలో మన ఫీలింగ్స్ ఎక్కడ కనపడదు. తయారు చేస్తుంటే ఫిల్టర్ వాడు గొప్పతనం కనిపిస్తుంది, అంతే తప్ప ఆ ఫోటోగ్రఫీ గొప్పతనం ఎక్కడ కనబడదు. ఎప్పుడైనా సరే ఫోటో బాగుండాలి, ఒక ఫోటోగ్రాఫర్ వాల్యూ నిలబడాలంటే న్యాచురల్ ఫోటోగ్రఫీని చేస్తేనే ఫోటోగ్రాఫర్ యొక్క వాల్యూ ఉంటుంది.
1: సో ప్రస్తుతం వస్తున్న యువ ఫోటోగ్రాఫర్లకి ఎక్స్పీరియన్స్డ్ ఫోటోగ్రాఫర్గా మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: టైంలో అయితే ఒక ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఒక స్టూడియోలో జాయిన్ అయ్యి బయటకు వచ్చేసరికి కనీసం 5-6 ఏళ్ళు, నేనైతే 10 ఏళ్ళు పనిచేస్తాను మేడం. కనీసం అంత కాకపోయినా ఎవరిదగ్గర ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు కనీసం ఒక 1 ఇయర్ అన్నా మీరు ఉంటే అది మీకు పనిచేస్తుంది. లేదంటే మంచి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఫోటోగ్రఫీ నేర్చుకుని వస్తే అది బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, ఒక కెమెరా కొనేసుకొని ఏదో పెళ్ళిలో లేదంటే ఫంక్షన్ తీసిన తర్వాత సరిగా అవి రాక, కస్టమర్స్తో అప్రిషియేషన్ లేక ఏంటి ఇలాగ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడే కన్నా కూడా కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి కరెక్ట్ వర్క్ నేర్చుకుని వస్తే మంచిదండి. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీలో కాంపిటీషన్ కూడా అలాగే చాలా ఎక్కువ ఉంది, ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకుని వస్తే బాగుంటుందండి. మీరు ఎఫర్ట్ పెట్టండి, ఆ ఫ్రేమింగ్ అనిసండి, లేదంటే మీకు తెలిసిన సీనియర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళు మనకు చెప్పేది ఏంటి, మనకు వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు, గూగుల్ని ఫాలో అయిపోతే చాలు, కెమెరాలు కొనేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. కష్టపడండి, కెమెరా కొన్న తర్వాత మీరు ఒక 6 నెలలు దాని మీద ట్రైన్ అప్ అయితే అప్పుడు వెళ్ళండి ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్లోకి. కొన్న వెంటనే వెళితే మీరు చతికిలు పడడం ఖాయం. అది
1: ఒక ఫోటోగ్రాఫర్కి ఉండవలసిన నైతిక బాధ్యత, పాటించవలసిన నైతిక నియమాలు ఎలా ఉండాలండి?
0: తప్పనిసరిగా మేడం, ఫోటో జర్నలిజం సంబంధించి అయితే మాత్రం ఏదైనా ఒక కెలామిటీస్, విపత్తులు జరిగినప్పుడు లేదంటే ఏదైనా జరగరాని సంఘటనలు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ బంధువుల రోదనలు ఇవన్నీ ఉంటాయి మేడం. వెళ్ళినప్పుడు వాళ్ళ మూడ్స్ని మనం తీయాలంటే కొంచెం దూరంగా ఉంచాం వాళ్ళకి, వాళ్ళు ఉండే ప్యానిక్ మూడ్ నుంచి మనం వాళ్ళని వెళ్ళిపోయి ఇంకా ఇబ్బంది పెట్టేసి వాళ్ళ మొహాల్లో కెమెరాలు పెట్టేసి

0: ఇటు చూడండి అటు చూడండి, అలా కాదు ఇలా కాదు, నేనైతే సహజంగా దూరం నుంచి మీరు రికార్డ్ చేసుకోండి వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదు. అలాగే ఎక్కడ పర్టికులర్ ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక పిక్చర్ ఫోటో కావాలన్నప్పుడు ఒక మనుషులు ఎవరైతే ఉన్నారో మీ ఫోటో ఈ పేపర్లో వస్తుంది, వాళ్ళు అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని. కొంతమందికి ఆ ఫీలింగ్ ఉండదు, మేము పేపర్లో రాకూడదు, మేము ఏదో వాళ్ళకు ఉంటే కొంత గోప్యతలు ఉంటాయి వాటికి, అంటే సివిక్స్కి వాళ్ళకి ఆ విధంగా భంగం కలిగించుకుంటే విధంగా ఉండాలి. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి ఏది కూడా చేయకూడదు.
1: సో రాజుగారు, ఆకాశవాణి తరఫున మరొకసారి మీకు అభినందనలు తెలియచేస్తూ చక్కటి విషయాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నమస్తే అండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి నా ధన్యవాదాలు.
1: ఇంతవరకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఫోటోగ్రాఫర్ ఊడిముడి పెద్దిరాజు, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

స్వరాభిషేకం చిత్రానికి కేజే యేసుదాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు. రచన వేటూరి, సంగీతం విద్యాసాగర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం శీర్షికన ఫిలిం గీతాలు వినబోతున్నారు. ముందుగా వినబోతున్న పాట కోకిలమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నవమన్మధుడు చిత్రం నుంచి ధనుష్ సునీత శాస్త్రి పాడిన పాట వింటారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం, రాకేందు మౌళి సాహిత్యం.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి జావేద్ అలీ పాడారు వాంటెడ్ చిత్రం నుంచి.

0: కార్యక్రమంలో తర్వాత భువనచంద్ర గీతానికి కార్తీక్ క్రిష్ హరిణి పాడిన పాట నీవల్లే నీవల్లే చిత్రం నుంచి.
1: మృదు మధురంగా.

మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

1957 సంవత్సరంలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైన తోడికోడళ్ళు చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు

0: ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా తనీషా క్రాస్టో జోడి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుండి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ధి నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026 ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6-8% growth band with moderate under control inflation, with very good balance sheet, and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం, ఉమ్మడి వృద్ధి సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022లో స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు న్యాచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతా రంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వీరు మకావూకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్, గువో జిన్వా జంటతో

0: తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుండి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనిషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహన ఆవశ్యకత, ఈ అంశం గురించి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్రరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
1: క్యాన్సర్ అన్నది ఒకప్పుడు ఎక్కడో విన్న పదంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నది. దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆహారపు అలవాట్లు అంటారు, కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక సామాన్య మానవుడికి తెలియడం చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ మీద ఉన్న అపోహలను వీటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జయచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జయచంద్రారెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్కు గల కారణాలు ఏమిటంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్యాన్సరు నిజంగా పెరుగుతుందా, ఎక్కువ వ్యాపిస్తుందా, అది పట్టణాలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూరు పల్లెల వరకు కూడా వెళ్తుందా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ మాకు ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వారు ఫస్ట్ థింగ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇది. అండ్ వాళ్ళకి ఇది ఎంత భయభ్రాంతులుగా అయిపోయారంటే, ఈ క్యాన్సర్ అనేది ఇంకా మనం నయం చేయలేమా, ఈ క్యాన్సర్ వస్తే ఇంకా జీవితం ఎక్కడితో అంతమైపోతుందా, ఇది మా పిల్లలకు కూడా వస్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం అనేది జనాలందరూ కూడా తెలియాల్సిన అంశం. ఇది క్యాన్సర్ నిజంగానే పట్టణాలకే కాదు మారుమూల ప్రదేశాలకు కూడా పెరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ అనే ఇన్సిడెంట్స్, ఒక సంవత్సరంలో క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయినవి డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ నెంబర్స్లో పెరుగుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. ఎంత పెరుగుతున్నాయంటే, ఒక 2022 సంవత్సరానికి రికార్డ్ చేస్తే 2025 ఇంకా రికార్డ్ అవుతా ఉంది, ఇంచుమించు 14.5 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆడవారు లేదు మగవారు లేదు, ఇద్దరిలో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ యొక్క క్యాన్సర్ వల్ల మరణాలు అనేవి చూసుకుంటే 9.6 లక్షల క్యాన్సర్ డెత్స్ ఒక్క 2022 సంవత్సరంలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంట్లో కూడా ఇద్దరికి, ఆడవారికి

మగవారికి ఇంచుమించు 4.6 లక్షలు, 4.9 లక్షలు క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్, మరణాలు మనం చూసాం. అండ్ ఈ క్యాన్సర్ యొక్క నెంబర్స్ చూస్తే మన దేశము 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా అండ్ నెక్స్ట్ ఇండియా. ఇంత నెంబర్స్ పెరగడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి. వివరంగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక 2-3 లైన్స్లో నేను అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఆక్రోనిమ్ కూడా దీనికి కాయిన్ చేశాను, స్టెప్ అనే ఒక పదం దీనికి కాయిన్ చేశాను. సో దట్ మనకు జనాలు వినినప్పుడు కానీ దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కారణం సోషల్ ఫ్యాక్టర్స్. ఒకనొక రోజుల్లో మేబీ 2-3 దశాబ్దాలు క్రితము క్యాన్సర్ అనగానే భయపడిపోయేవాళ్ళు. అదొక సోషల్ స్టిగ్మా, ఎవరు బయటకు కూడా వచ్చేవారు కాదు. పక్కింట్లో వాళ్ళకి చెప్పడం దేవుడికి ఎరుగు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. అలాంటప్పుడు పేషెంట్ను మనము హాస్పిటల్కి వస్తారని అనుకోకూడదు. రానప్పుడు ఆటోమేటిక్గా నెంబర్స్ డాక్యుమెంట్ అవ్వవు. సో అప్పుడు లెక్క చూసుకుంటే ఇలా 14.5 లక్షలు ఉండేవి కాదు. ఒప్పుకుంటాను అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు, కానీ ఆ ఉన్న పాపులేషన్ కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడున్న పాపులేషన్కి వస్తున్న నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టిగ్మాలోంచి ఇప్పుడు బయటపడుతున్నారు, ఆ సోషల్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్స్కి వస్తున్నారు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ స్టెప్లో నెక్స్ట్ టీవీ. ఇప్పుడున్న టెక్నాలజీ ఈవెన్ స్మాలెస్ట్ ఒక వెంట్రుక సైజు ఉన్న క్యాన్సర్ సైజు ట్యూమర్ సైజును కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంతకుముందు మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు మన దేశంలో. అవసరమైతే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి సిటీస్లో మాత్రమే మన దేశంలో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా వచ్చేసింది. ఈవెన్ టౌన్స్లో కూడా మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చున్నాయి. మంచి వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, సో మోర్ నెంబర్స్ డాక్యుమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్రపంచమంతా తెలిసిన వాస్తవం ఏంటంటే క్యాన్సర్స్కి వచ్చే కారణాల్లో జెనెటిక్ కారణాలు పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కారణాలు అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు డెవలప్ ఏ క్యాన్సర్. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎక్కడ చూసినా పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసుకున్నా పొల్యూషన్. ఈ పొల్యూషన్స్ అనుకోవచ్చు అంటే పొల్యూషన్ వస్తే క్యాన్సర్ వస్తుందా, పొల్యూషన్ వల్లే క్యాన్సర్ వచ్చిందా. నేను అలా జనరలైజ్డ్గా చెప్పను, కానీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పొల్యూషన్ అంటాం, దాంట్లో ఆర్సెనిక్ అనే ఒక కెమికల్ ఉంటుంది, యాస్బెస్టోస్ అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ సాయిల్లోనో వాటర్లోనో ఎయిర్లోనో కలుషితమైనప్పుడు అవి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంతకుముందు ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, అప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉండేవి, క్యాన్సర్స్ తక్కువ కారణాలు. ఇప్పుడు పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరి అనేది ఉంటుంది, దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వైడ్ స్ప్రెడ్గా అది తిరుగుతున్నప్పుడు, జనాల్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఒక పొల్యూషన్ అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా మేము క్యాన్సర్ డాక్టర్స్గా వీటిని కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా క్యాన్సర్స్ పెరుగుతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ పి, పర్సనల్ ఫ్యాక్టర్స్. అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫిజికల్గా వీక్ అయ్యారు. అంటే దీనికి జనరేషన్ గ్యాప్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీయే లేదు, సెడెంటరీ లైఫ్, ఎక్కడ కూర్చొని అక్కడే ఉద్యోగం చేయటం, లేకపోతే ఇంట్లో నుంచి ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్లో ఆడుకుంటున్నారు, కానీ ఫిజికల్గా వచ్చి ప్లేగ్రౌండ్స్లో ఎవరు ఆడుకోవట్లేదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ బయట ఫుడ్ తినటం, ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు బయట తింటున్నప్పుడు, కొన్ని కొన్ని ఆయిల్స్ కారణాల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్స్లో పికింగ్ అప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో స్మోక్ చేయడం అనేది కొంతమంది ఒక ఫ్యాషన్గానో ఒక స్టైల్గానో తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా చెప్పేది టొబాకో అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, సిగరెట్లు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, లేకపోతే నవలటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా, పాన్, జర్దా ఇలాంటివి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ జనరేషన్ ఇది ఒక ఫ్యాషన్ లాగా మోర్ దీనికి అడాప్ట్ అవుతున్నారు. ఆటోమేటిక్గా దీనివల్ల ఎక్కువ

0: క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కారణాలన్నీ మనము ఒక చిన్న అక్రోనిమ్ స్టెప్ అనే అక్రోనిమ్లో తీసుకుంటే 90% ఆఫ్ ది రీజన్స్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు దీంట్లో ఫిట్ అవుతాయి.
1: సాధారణంగా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు వాటికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనకి ఏవైనా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టెంపరేచర్ రైజ్ అవటం, లేదంటే జలుబు చేయటం, దగ్గు రావటం అటువంటివి ఉంటాయి. కానీ క్యాన్సర్కున్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటి అని అంటే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మన బాడీలో ఉందో లేదో తెలియదు. అందువల్ల కూడా చాలామంది సామాన్య ప్రజలు ఇది క్యాన్సర్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడో లేటెస్ట్ స్టేజ్లోనే తెలుసుకోగలుగుతున్నారు, అప్పటికి చేయి దాటిపోయింది అని అనుకుంటున్నారు. అసలు క్యాన్సర్ ఉన్నది అని ఒక సామాన్య ప్రజెంట్ తనకు తెలుసుకోవాలనుకుంటే తనకి ఎటువంటి లక్షణాలు ఉంటే నేను ఓకే నాకు క్యాన్సర్ సింప్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మన దేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దగ్గరికి, అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వచ్చే మొత్తం పేషెంట్స్లో మనం డేటా తీసుకుంటే 60-70% క్యాన్సర్ రోగులు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళకి తెలియదు ఆ సిమ్టమ్స్ ఏంటి, ఎర్లీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కడికి పోవచ్చు, ఇవి తెలియకే మన దగ్గరికి 60-70%, అంటే యూ కెన్ ఇమాజిన్ ద బర్డన్. పాపం వీళ్ళకి మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం. అంటే ఓన్లీ 30% or 40% ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సిటీస్లో బాగా ఫెసిలిటీస్ బాగా ఉండి, వీళ్ళకి అవగాహన వెరీ ఇంపార్టెంట్, అవగాహన బాగా ఉండి ఐడెంటిఫై చేసుకోగలిగిన వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఏముంటే ఇలాగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సిమ్టము, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఏ క్యాన్సర్కి సపరేట్గా ఉండదు. బాడీలో తల నుంచి కాలు వరకు అన్ని పార్ట్స్కి క్యాన్సర్స్ వస్తాయి. ఆ క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వెంటనే బయటపడతాయి, కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్కి పొరపాటున వేరే ఏదో ఒక జబ్బుకి చూపించుకోవడానికి వచ్చి క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ యొక్క లక్షణం అలాంటిది. అండ్ మనం దాని గురించి ఎక్కువగా ఏ క్యాన్సర్ని ఎలాగ కనిపెట్టొచ్చా అని చెప్పి స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వందల క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ మనకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. వందల క్యాన్సర్స్లో వాటిని మళ్ళీ సబ్టైప్ చేస్తే వేలు లక్షలు అవుతాయి. అలాంటి వాటిల్లో ఈ మూడు క్యాన్సర్లు మాత్రమే కలిపితే సుమారు 50% అన్ని క్యాన్సర్స్ కలిపితే ఈ మూడే ఉంటాయి. అందుకనే ఇండియా వైడ్ ఈ మూడు క్యాన్సర్స్ని ఎట్లా గుర్తించాలి, ఎంత తొందరగా వీటిని గుర్తించి వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని స్టడీ జరుగుతూ ఉన్నాయి. నోటి క్యాన్సర్ వచ్చే ముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ తమలపాకు, టొబాకో అండ్ స్మోక్ వల్ల వస్తుందని చెప్పి ఫస్ట్ తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా వచ్చిన ఎడల ఎక్కువ శాతం మందికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు నోట్లో అల్సర్స్ ఉండటం కానీ, నోట్లో కాయలు గడ్డలు రావటం వల్ల కానీ, నోట్లో వైట్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవటం వల్ల కానీ, ఒక 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు జనరల్గా పళ్ళు ఆ టైంలో రాలవు, రాలితే చిన్నప్పుడు రాలితే, లేకపోతే ఒక 70 వయసు దాటిన తర్వాత రాలితే, కానీ 40-50 మధ్యలో సడన్గా పళ్ళు రాలిపోవటం, లూజన్ అప్ అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కారణాల్లో ఇవి ఎర్లీ సైన్స్ అన్నమాట. ఈ టైంలోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఏదన్నా క్యాన్సర్ ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ అంటారు, అంటే క్యాన్సర్గా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడవచ్చు. ఒకవేళ అప్పటికే ఏదన్నా ఎర్లీ స్టేజ్లో వచ్చుంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్, సుమారు 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళు రొమ్ముని సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళే ఎగ్జామిన్ చేసుకునే పద్ధతులు ఉంటాయి, డాక్టర్స్ అడిగితే చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా నెలకొకసారి వాళ్లే ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫికేషన్ అంటే ఏం దొరుకుతుంది, ఏదన్నా గడ్డలు రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నుంచి డిశ్చార్జ్ ఏదన్నా తెల్లగా కానీ, ఎర్రగా కానీ, నల్లగా కానీ డిశ్చార్జ్ రావటం, సంకల్లో గడ్డలు రావటం ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఒక ఎక్స్రేనో మ్యామోగ్రామనో ఏదో అల్ట్రాసౌండ్నో చేసి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారం, వీళ్ళకి ఒక 35-30 సంవత్సరాలు దాటిన మహిళలు ఏదర్ పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవటం కానీ, ఎక్కువసార్లు రక్తస్రావం అవటం కానీ, లేకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ లాంటి

0: అది ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఎక్కువ రావటం కానీ ఇలాంటివి కొన్ని కారణాలు కొన్ని సిమ్టమ్స్ ఎర్లీగా వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనో లేకపోతే ఈసారే కదా ఇంకొకసారి వెళ్తే ఇంకొకసారి అయితే డాక్టర్ చూపించుకుందామనో అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వీలైనంత త్వరగా కన్సల్ట్ అయితే తప్పకుండా దానికి ఒక చిన్న ప్యాప్ స్మీర్ అనే ఒక చాలా బేసిక్ టెస్ట్ అండి, కానీ దానివల్ల జీవితమే మారిపోతుంది. అలాంటివి చేసి వాళ్ళకి ఏదన్నా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల ముందు మీకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పే ఒక సింపుల్ టెస్ట్ ఉందంటే అది ఒక వరం లాంటిది. అలాంటివి ఆచరించడం వల్ల మనము అట్లీస్ట్ వీ కెన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది, ఆ హింట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా పట్టుకోగలగాలి.
1: అయితే ఇప్పుడు చాలామంది వరకు క్యాన్సర్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో వ్యయం ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. అసలు క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ వ్యయం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవుతున్నది అంటే దానికి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. మన దగ్గరికి 60-70% వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నప్పుడు ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంటుతో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వలేం. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేదాన్ని మేము జనరల్గా వాడే మా డాక్టర్స్ ఆంకాలజిస్ట్ భాషలో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సింగిల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయటం అనేది కష్టం. అదే ఎర్లీ స్టేజ్లో అయితే పాసిబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దట్ క్యాన్సర్ విత్ ఏ సింగిల్ ట్రీట్మెంట్ మొడాలిటీ, ఒకే ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఈక్వల్గా మంచిగా వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డిఫరెంట్ మొడాలిటీస్ అంటే సర్జికల్ మొడాలిటీ ఒకటి, అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి కాయం గడ్డో క్యాన్సర్ ట్యూమర్ని తీయటం. మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్, లేటెస్ట్గా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చి క్యాన్సర్స్ని నయం చేస్తారు. రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి రేడియేషన్, ఆర్ వాడుక భాషలో చెప్పాలంటే కరెంట్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ కాదండి, ఇది కరెంట్ అంటే రేడియేషన్, కంటికి కనపడని ఎక్స్రే రేస్ కానీ గామా రేస్ కానీ పర్టికులర్ క్యాన్సర్ ఉన్న ఏరియాలో పడతాయి, 5-10 నిమిషాల్లో ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఈ రేస్ వెళ్ళి చంపుతాయి. ఆ రకంగా కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కూడా స్పెసిఫిక్గా ప్రిసైజ్ న్యూక్లియర్ మెడికల్ థెరపీ అని ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఐసోటోప్స్, iodine-131 అని, gallium-68 అని, ఇలా iridium-92 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ ఐసోటోప్స్ను వాడి పర్టికులర్గా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని ఆ క్యాన్సర్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రోటాన్ థెరపీ అని ఉంది, రోబోటిక్ థెరపీస్ ఉన్నాయి. వీటివి అడ్వాన్స్మెంట్స్కి ఎక్కడ అంత అనేది లేదు, కానీ ఐడెంటిఫై మనం ఏది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలియడం కోసమే ఒక ఆంకో సెంటర్కి వెళ్తే క్యాన్సర్ స్టేజ్ని బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి, క్యాన్సర్ వచ్చిన మనిషిని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారుతుంది. నేను చెప్పిన మొడాలిటీస్లో ఎర్లీ స్టేజ్లో వస్తే ఒకటి లేకపోతే రెండు మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 4-5 మొడాలిటీస్ అన్నీ వాడినా కూడా రిజల్ట్స్ ప్రామిసింగ్గా ఉండవు.
1: అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్ కారకాలు అన్నవి ఎక్కడో ఉండిపోతాయి, అవి మళ్ళీ మల్టిప్లై అయిపోయి మళ్ళీ ఎక్కువగా క్యాన్సర్ రావటానికి, క్యాన్సర్ తీవ్రతరం అవటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ముందు ముందు లేవనెత్తకుండా ఉండటానికి చికిత్స అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు తీసుకుంటే బాగుంటుంది?
0: పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళనో, పక్క వీధి వాళ్ళనో, పక్క ఊరు వాళ్ళనో, ఎక్కడో దూరంగా ఉన్న రిలేటివ్స్నో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సర్వసాధారణం. అండ్ వాళ్ళు ఇలాంటివి చూసుకొని ఉంటారు, క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం, ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి 2 దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు

0: వినుంటారు చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్, ఒక సింగిల్ డిసీజ్ని స్పెసిఫై చేయదు. ఇందాక నేను అన్నట్లుగా తల నుంచి కాలి గోటి వరకు క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోనే రావచ్చు. ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. అది మనం ఏ స్టేజ్లో గుర్తించాము అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏ సబ్ టైపు, కొంచెం మంచి సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చెడు సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్ సబ్ టైప్స్ ఉంటాయి. ఇలా ఏ సబ్ టైపు అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. దానికి ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీలో నడుస్తున్నాయా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ క్యాన్సర్ యొక్క ట్యూమర్ బయాలజీ, అంటే దాని యొక్క అణువు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని ట్యూమర్ బయాలజీని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మనము దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక రిజల్టు, రెండు ట్రీట్మెంట్స్ కలిపితే ఒక రిజల్టు, అన్ని ట్రీట్మెంట్ కలిస్తే ఒకలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి మేము సర్జరీ మాత్రమే చేసి ఆ పేషెంట్కి ఆ స్టేజ్లో క్యాన్సర్ నయమైపోతుంది అని చెప్తే, ఒక సింగిల్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక ఎర్లీ స్టేజ్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సరిపోవచ్చు. కానీ అదే పేషెంటు అదే క్యాన్సరు అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ ఒక్కటే చేసి మేము క్యూర్ చేయలేము. సర్జరీ చేస్తే మళ్ళీ అక్కడే రావచ్చు. ఈ రోజుకి అక్కడి నుంచి క్యాన్సర్ తీసాం, కానీ కంటికి కనపడని క్యాన్సర్ కణం సర్జరీలో పోకపోయి ఉండొచ్చు, అది మళ్ళీ రావచ్చు. అందుకనే వెంటనే సర్జరీ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అనేది ఇస్తాం, సో దట్ అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా. సరే, ఆ కణం అక్కడ చనిపోయింది, సరే అది రక్తంలో ప్రవహించి ఇంకెక్కడికో వెళ్ళి పిల్లగడ్డలు అంటాం, లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అని అంటాం మా భాషలో. అలాంటివి జరిగి నోటి క్యాన్సర్కి లివర్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, రొమ్ము క్యాన్సర్కి లంగ్స్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, మరి అక్కడికి ఎందుకు వెళ్ళి? అలా రాకుండా ఉండడానికి కీమోథెరపీ అనేది కూడా యాడ్ చేస్తాం. కీమోథెరపీ అనేది రక్తంలో ఇస్తాం కాబట్టి టోటల్ బాడీలో అది సర్క్యులేట్ అయ్యి క్యాన్సర్ కణం ఎక్కడున్నా సరే స్పెసిఫిక్గా ఎతికి మరీ పట్టుకొని దాన్ని అక్కడితో అణిచివేస్తుంది. ఇలా ట్రీట్మెంట్ మొత్తము కంప్లీట్ కోర్సు కనుక ఫాలో అయితే పేషెంటు మళ్ళీ తిరిగి రావటం అనేది తక్కువ ఛాన్సు. లేదు, ట్రీట్మెంట్ నేను అంతా ఫాలో చేశాను అయినా సరే వచ్చాయి అంటే, దానికి కూడా చాలా కామన్ కారణాలు ఉన్నాయి, చెప్తాను, టెక్నికల్ కారణాలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నోటి క్యాన్సరు సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తాము. పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్కి అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే జస్ట్ డాక్టర్ ఛాంబర్కి రాకముందు బయట సిగరెట్ తాగేసి నోరు కడుక్కొని వచ్చేస్తారు, లేకపోతే ఏ పానో గుట్కానో నవ్వులుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు. సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాలు మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎవరు మాత్రం కాపాడగలరు వాళ్ళని? అది వెరీ కామన్ రీజన్. అందుకనే పేషెంట్కి ఎప్పుడు మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ఉండుంటాయో అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, వాటిని అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటన్నిటికీ దూరంగా ఉండమని కౌన్సిల్ చేస్తాం. వాటిని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫాలోఅప్. కొంతమంది అనుకోవచ్చు ప్రైవేట్ డాక్టర్స్ ఓపీ పెరుగుతుందనో డబ్బులు వస్తాయో అని చెప్పి మళ్ళీ మళ్ళీ రమ్మంటారని, అది తప్పండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ అనేది చెప్తారు. చెప్పిన ఫాలోఅప్ టైంకి తప్పకుండా, క్రమం తప్పకుండా, కొన్ని జబ్బులకి నెల నెల చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని జబ్బులకి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫాలోఅప్కి తగ్గట్టుగా రిలీజియస్గా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటా ఉన్నప్పుడు తిరిగి రావటం అనేది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది ఒక్కొక్క స్టేజ్లో బయటపడినప్పుడు ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని మీరు మాకు చెప్పారు, శ్రోతలు కూడా విని వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ఎటువంటి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది. అయితే ఏదేమైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఖర్చు వ్యయంతో కూడుకున్న విషయమే. ఈ ఖర్చుని అందరూ భరించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుంటే ఆ వివరాలను తెలియజేయండి.
0: ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా, చాలా రకమైన సబ్సిడీస్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సంవత్సరాల నుంచి ఎలాగైతే టీబీ ముక్త్ భారత్ అని చెప్పి క్యాంపెయినింగ్ నియర్లీ 40-50

0: ఇయర్స్ నుంచి జరుగుతుందో, అలాగే క్యాన్సర్ని కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ క్యాన్సర్ని అరికట్టడానికి, నెంబర్స్ని అణిచివేయడానికి ఇంచుమించు 2-3 దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ నివారణ కోసమే సపరేట్గా ఒక స్కీమ్ ఫామ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్. ఒక 5 మెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి దాంట్లో, క్యాన్సర్ 5 మెయిన్ డిసీజెస్ ఉన్నాయి దాంట్లో క్యాన్సర్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే క్యాన్సర్ని స్క్రీన్ చేయటం. ఫస్ట్ దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ అనేది, స్క్రీనింగ్ అనేది ఎటువంటి సిమ్టము లేని నార్మల్ ఇండివిజువల్స్లో జరుగుతుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్కి ఈ అవగాహన, క్యాన్సర్ యొక్క అవగాహన చెప్తున్నప్పుడు స్క్రీనింగ్ గురించి చెప్తే, ఫస్ట్ వాళ్ళు అడిగేది నాకు ఏ జబ్బు లేదు నేను ఎందుకు స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళాలి. స్క్రీనింగ్ చేసేదే నార్మల్ పీపుల్కి, జబ్బు ఉంటే ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇప్పుడు దాకా చెప్పాను క్యాన్సర్ రాకముందు కొన్ని సింప్టమ్స్ సైన్స్ ఉంటాయి, అవి పర్సన్కి తెలియవు, డాక్టర్స్ మాత్రమే ఏదో చూసి కానీ టెస్ట్ చేసి కానీ ఐడెంటిఫై చేయగలరు. సో అలాంటి ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారకముందు, కొన్ని అయితే 10-15 సంవత్సరాలు అని చెప్పాను, 10-15 సంవత్సరాలు ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని బేసిక్ చిన్నపాటి ట్రీట్మెంట్తో దాన్ని అక్కడే అణిచివేయచ్చు. అలాంటప్పుడు వ్యయం కూడా తగ్గిపోతుంది, ఇన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ రాకముందే అరికట్టాము. సో స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో, కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా లెస్సర్ దాన్ డిస్ట్రిక్ట్, తాలూకా, విలేజ్ లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ విస్తృతంగా దేశవ్యాప్తంగా పాకినప్పుడు ఒక స్టేజ్లో మనము క్యాన్సర్ అనేదాన్ని కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2022లో స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది, ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్ ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది, ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్కి ఒక మెసేజ్, మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ అనే ఐడెంటిఫై అయితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయండి. పేషెంట్ పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా కారణాలు చాలా అవ్వచ్చు, అది డబ్బు సరిపడా లేక హాస్పిటల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఫీజిబిలిటీ వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు భయపడి బయటికి రాకపోవచ్చు, ఇలాంటివి గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటాం, మేము వాళ్ళని ఏదో ఒక రకంగా మోటివేట్ చేసి బయటికి తీసుకొస్తాం, మేము వాళ్ళని వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోతే దగ్గరలో ఉన్న క్యాన్సర్ సెంటర్స్ తీసుకెళ్తాం, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనము స్ట్రెంగ్తన్ చేసి క్యాన్సర్ సెంటర్స్కి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్ చేస్తాం అని ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ని మొన్న నవంబర్ 2024లో ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ జరగాలని ఒక ఆర్డర్ ఇచ్చి విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తుంది. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఈవెన్ రాకముందే ఐడెంటిఫై చేసి వీళ్ళని మనము చిన్నపాటి ట్రీట్మెంట్తో, మందుతో కానీ, చిన్న సర్జరీస్లో కానీ, చిన్న చిన్న ఐయిల్మెంట్స్తో వాళ్ళని ట్రీట్ చేసి క్యాన్సర్ బారి నుంచి పడకుండా చేయగలిగామంటే దేశం మొత్తంలోనే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ నెంబర్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా దానివల్ల బర్డన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగాను ప్రయత్నించి స్క్రీనింగ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, ఇందాక స్క్రీనింగ్ చెప్పాను, ట్రీట్మెంట్ పార్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వచ్చేలాగా, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చేలాగా, అలాగే దేశంలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దానికి అడుగులు ముందుకు వెళ్తా ఉన్నారు.
1: అయితే డాక్టర్ గారు, మీరు తెలియజేసిన ఈ విషయాలన్నీ మా శ్రోతలు విన్నారు, విని క్యాన్సర్కి గల కారణాలు, లక్షణాలు, నెక్స్ట్ ఏ స్టేజ్లో వాళ్ళకి సమస్య ఎదురైనప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తదితర అంశాలు, ఆ ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది అదేదో పెద్ద జబ్బు అనే అపోహ నుంచి బయటికి వచ్చి సమస్యలు ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండి దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ

0: తెలియజేసిన వివరాలు అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: ధన్యవాదాలండి.
2: క్యాన్సర్పై అవగాహన ఆవశ్యకత.
3: మీరింతవరకు క్యాన్సర్పై అవగాహన ఆవశ్యకత ఈ అంశం గురించి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.

విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసు మాట వినదు చిత్రానికి కళ్యాణి మాలిక్ సునీత పాడారు సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత జొన్న విత్తుల గీతానికి దేవేశ్వర ప్రసాద్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమంగళి పాడిన పాట దేవి చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేయనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ రెండో విడతలో 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలుపుతూ
1: నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని స్థితిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చేస్తూ అదేవిధంగా కాలనీలకు సంబంధించి 7 కాలనీలు 4 కాలనీలకు సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ యొక్క నిర్వాసితుల యొక్క సంక్షేమ కూడా అంతే ముఖ్యంగా ముందుకెళ్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా.
0: రాష్ట్ర శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో 3వ రోజుకు చేరుకున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సభలో ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదంతో బిల్లును సభ లాంఛనంగా ఆమోదించింది. అలాగే ఈరోజు సమావేశాల్లో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగనుంది. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ విశాఖపట్నంలో పెట్టుబడులకు అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో లాజిస్టిక్స్, స్థిరాస్తి రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలియజేస్తూ
2: ఈ మొత్తం డేటా సెంటర్స్ వల్ల అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా బిల్డప్ అవుతుంది. అధ్యక్ష, ఈ సర్వర్స్ కానివ్వండి, పవర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, కేబుల్స్ అని స్టోర్ చేయాలంటే మ్యాసివ్ ఎకోసిస్టమ్ కావాలి, జస్ట్ ఇన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా మళ్ళీ

0: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల వేర్ హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, రీటైల్, ఈ మెయింటెనెన్స్ సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష.
1: ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఏలేరు రిజర్వాయర్ జలాశయం పరిధిలో మరమ్మతులు నిర్వహణ పనులకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతి శాసనసభలో ఏలేరు జలాశయం ఆయకట్టుపై సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఏలేరు ఆయకట్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్ల నీటిని పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 2.6 టీఎంసీల నీటిని అందించినట్లు మంత్రి వివరించారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం బిఎంఎస్ నిరంతరం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: గిగ్ వర్కర్లకు సంబంధించి బిఎంఎస్ నిస్వార్థంగా పనిచేస్తుంది. ఇలా ఎంత మేధో సంపత్తి పెరిగినా గానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా గానీ, యంత్రాలలో ఆధునీకరణ వచ్చినా గానీ, కేవలం యంత్రాల ఆధారంగా, ఆధునీకరణ ఆధారంగా పరిశ్రమలు మనుగోడ కొనసాగించలేవు. కేవలం కార్మికుడు ఆధారంగా మాత్రమే పరిశ్రమలకు మనుగోడ కొనసాగిస్తాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి ఇష్రమ్ పోర్టల్ ఏదైతే ఉన్నదో, ఇవాళ అది పెద్ద ఎత్తున ప్రపంచంలో
1: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి చైర్మన్ అభినందించారు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్ కు అన్ని పార్టీల సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైర్మన్ కోరారు. మాధవరావు డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్సీలు మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, బీసీలకు ఇచ్చిన మాటను రాష్ట ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ది చేయాలని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కొవ్వూరు, గోదావరి, రాజమహేంద్రవరం, నిడదవోలు రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, రాయగడ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎన్నో భావాలను మాటలు లేకుండానే ఒక ఫోటో మనకు తెలియజేస్తుంది. ప్రస్తుత ఆధునిక జీవితంలో ఫోటోగ్రఫీకి ప్రత్యేక స్థానం ఉంది. మానవ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, జ్ఞాపకాలను చిత్రాల రూపంలో భద్రపరుచుకోవడంలో ఫోటోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం ఫోటోగ్రఫీకి సంబంధించిన హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందించింది. ఈ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫోటోగ్రఫీ కళపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఫోటోగ్రాఫర్ల ప్రతిభను గుర్తించడం లక్ష్యంగా ప్రతి ఏటా ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో

0: భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు గానీ MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 2వ విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾವಾಣಿ
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
5: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
11: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర, శ్రీమతి కోట నీలిమ గారి ప్రసంగం వినండి.
12: ఒక బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే ఆ బిడ్డ భవిష్యత్తుకు బాటలు.

జన్మనిచ్చేది తల్లి అయితే ఆ బిడ్డ భవిష్యత్తుకు బాటలు వేసే తొలి గురువు కూడా తల్లే. ఇల్లే మొదటి బడి, అమ్మే మొదటి గురువు అంటారు. పిల్లల విద్యాభ్యాసంలో ముఖ్యంగా చదువుపై వారికి ఆసక్తిని శ్రద్ధను పెంచడంలో తల్లి పాత్ర అమూల్యమైనది. ఇంట్లో పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి తగిన సమయాన్ని, నిశ్శబ్ద వాతావరణాన్ని తల్లి కల్పిస్తుంది. పిల్లలు చదువుకునే సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ వారికి

పర్వాలేదు, ఇంకొకసారి ఇంకా బాగా చదవగలవు అని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బడి నుంచి రాగానే పిల్లల డైరీ చూడడం, హోంవర్క్ చేశారా లేదా అని గమనించడం, ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలను అడిగి తెలుసుకోవడం తల్లి దినచర్యలో భాగం. ఈ పర్యవేక్షణ పిల్లల్లో అమ్మ గమనిస్తోంది, మనం శ్రద్ధగా చదవాలి అనే బాధ్యతను పెంచుతుంది. పిల్లలు చెప్పిన దానికంటే చూసిన దాన్నే త్వరగా నేర్చుకుంటారు. తల్లి ఇంట్లో పుస్తకాలు చదవడం లేదా విలువైన విషయాలు మాట్లాడడం చూస్తే పిల్లలకు కూడా చదువుపై సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి లోనవ్వకుండా వారి ఆహార నియమాలను చూసుకుంటూ వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పిల్లల ప్రతి చిన్న విజయాన్ని అభినందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కేవలం బడికి పంపించడంతోనే తల్లి బాధ్యత తీరిపోదు. బడిలో ఉపాధ్యాయులు అక్షరాలు నేర్పితే ఆ అక్షరాల వెనుక ఉన్న జ్ఞానాన్ని, క్రమశిక్షణను తల్లి ఇంట్లో నేర్పుతుంది. ఒక తల్లి తలచుకుంటే ఒక సాధారణ బిడ్డను కూడా అసాధారణ మేధావిగా తీర్చిదిద్దగలదు. తల్లి విశిష్టతను, గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా తెలియచేసే వేమన పద్యం. కంటి పాప కంటే కడు ప్రేమతో జూచి బ్రోచుచుండు తల్లి భూమి మీద, దైవమగును గాదె సత్యంబు నమ్ముడి విశ్వదాభిరామ వినురవేమ. భూమి మీద తల్లి తన బిడ్డను కంటి పాపలాగా ఎంతో ప్రేమతో చూసుకుంటుంది మరియు కాపాడుతుంది. అలాంటి తల్లి మనకు ఎదురుగా ఉన్న ప్రత్యక్ష దైవమే అవుతుంది. ఇది ముమ్మాటికి నిజం, ఈ సత్యాన్ని నమ్మండి. నేటి తరం తల్లులు చేస్తున్న ముఖ్యమైన పొరపాట్లు ఇవి. మార్కులు, ర్యాంకులు కోసమే విపరీతమైన ఒత్తిడి నేటి తరం తల్లులలో ఎక్కువగా కనిపిస్తున్న పొరపాటు. ఇది చదువు అంటే జ్ఞానాన్ని సంపాదించడం అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులు, ర్యాంకులే పరమావధిగా పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో సహజమైన సృజనాత్మకత దెబ్బతింటోంది. ఇతరులతో పోల్చడం, పక్కింటి అబ్బాయికి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు, నీ స్నేహితుడిని చూసి నేర్చుకో అంటూ నిరంతరం ఇతరులతో పోల్చడం పెద్ద తప్పు. ఈ పోలికల వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా తోటి పిల్లలపై ద్వేషం, అసూయ పెరుగుతాయి. గ్యాడ్జెట్స్, స్క్రీన్ టైం అలవాటు చేయడం, తమ పనులు పూర్తిగా అవడానికో లేదా పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికో చాలామంది తల్లులు చిన్నప్పుడే చేతికి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు అలవాటు చేస్తున్నారు. ఇది పరోక్షంగా వారి ఏకాగ్రతను, చదివే అలవాటును పూర్తిగా దెబ్బతీస్తోంది. అతిగా గారాబం చేయడం లేదా హెలికాప్టర్ పేరెంటింగ్, పిల్లల ప్రతి చిన్న పనిని తల్లే చేసేయడం, వారిని చిన్న కష్టం కూడా పడనివ్వకపోవడాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. హోంవర్క్ తల్లే రాసేయడం, ప్రాజెక్ట్ వర్క్ తల్లే చేసేయడం వల్ల పిల్లల్లో సొంతంగా ఆలోచించే శక్తి, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం లోపిస్తాయి. నాణ్యమైన సమయం కేటాయించలేకపోవడం, ఉద్యోగరీత్యా లేదా సోషల్ మీడియా వ్యాపకాల వల్ల పిల్లలతో కలిసి కూర్చొని వారి మనసులోని మాటలను వినే సమయం తగ్గుతోంది. పిల్లలకి ఏం కావాలి, వారి భయాలు ఏంటి అని తెలుసుకోకుండా కేవలం చదువుకోమని ఆర్డర్ వేయడం వల్ల పిల్లలు మానసికంగా దూరమవుతున్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్ కంటే బట్టీ పద్ధతిని ప్రోత్సహించడం, విషయాన్ని అర్థం చేసుకొని చదవడం కంటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడం కోసం బట్టి పట్టే విధానాన్ని తల్లులు కూడా సమర్థిస్తున్నారు. దీనివల్ల పరీక్షలు పాస్ అవ్వచ్చు కానీ భవిష్యత్తులో ఆ చదువు దేనికి ఉపయోగపడదు. ఆదర్శవంతమైన తల్లి పిల్లల ఉదాహరణలు భారతీయ చరిత్రలో, పురాణాలలో మరియు ఆధునిక కాలంలో ఆదర్శవంతమైన తల్లులు తమ పిల్లలను ఎలా తీర్చిదిద్దారో చెప్పడానికి ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆదర్శ తల్లి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చే పేరు జిజియాబాయి. శివాజీ చిన్నతనంలోనే ఆమె ఆయనకు రామాయణ, మహాభారత కథలను, వీరత్వ కథలను చెప్పి పెంచింది.

కేవలం చదువు మాత్రమే కాదు, దేశభక్తిని, ధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని నూరిపోసింది. ఫలితంగానే శివాజీ ఒక గొప్ప వీరుడుగా, ప్రజారంజక పాలకుడుగా నిలిచాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన తల్లి భగవతీదేవి. భారతీయ సమాజంలో గొప్ప సంస్కర్త, పండితుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జీవితం వెనుక ఆయన తల్లి భగవతీదేవి పెంపకం ఉంది. వారు చాలా పేదరికంలో ఉన్నప్పటికీ ఆమె తన కొడుకుకు క్రమశిక్షణ, దయాగుణం నేర్పింది. ఒకసారి విద్యాసాగర్కు ఉద్యోగం వచ్చి మంచి జీతం వచ్చినప్పుడు తల్లికి నగలు చేయిస్తానన్నాడు. దానికి ఆమె, నాకు బంగారు నగలు వద్దు నాయనా, మన ఊరిలో పాఠశాల లేదు, పిల్లలు చదువుకోవడానికి ఒక బడి కట్టించు, అదే నాకు నిజమైన నగ అన్నది. తల్లి ఇచ్చిన ఆ సంస్కారమే ఆయన్ను మహాత్ముడిని చేసింది. పుత్లీబాయి మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడు కావడంలో ఆయన తల్లి పుత్లీబాయి పాత్ర ఎంతో ఉంది. ఆమె అత్యంత నియమబద్ధమైన, సత్యనిష్ట గల జీవితాన్ని గడిపేవారు. ఆమె ఆచరించిన వ్రతాలు, చెప్పిన సత్యం, అహింస అనే విలువలే గాంధీజీ జీవితానికి పునాది అయ్యాయి. నేను లండన్ వెళ్ళేటప్పుడు నా తల్లికి ఇచ్చిన మాట, మద్యం, మాంసాలకు దూరంగా ఉంటానని నా జీవితాన్ని కాపాడింది అని గాంధీజీ స్వయంగా చెప్పుకున్నారు. శకుంతల భరతుడు, పురాణాల ప్రకారం దుష్యంత మహారాజు అడవిలో శకుంతలను వదిలేసినప్పుడు ఆమె ఒంటరిగానే ఆశ్రమంలో కొడుకైన భరతుడిని పెంచింది. కష్టాల్లో ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా కొడుకుకు సకల విద్యలను, సింహాల నోట్లో తెరచి పళ్ళు లెక్క పెట్టేంత శౌర్యాన్ని నేర్పింది. ఆ తల్లి పెంపకం వల్లే భరతుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన పేరు మీదగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అబ్దుల్ కలాం తల్లి ఆసియమ్మ, ఆధునిక కాలంలో మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీర్చిదిద్దడంలో ఆయన తల్లి ఆసియమ్మ పాత్ర మరువలేనిది. రామేశ్వరంలోని ఒక సాధారణ కుటుంబంలో కలాం చదువుకోవడానికి ఇంట్లో సరైన వసతులు లేనప్పుడు ఆమె తన భోజనాన్ని కూడా త్యాగం చేసి కలాంకు పెట్టేది. రాత్రిపూట ఆయన చదువుకోవడానికి కిరోసిన్ దీపాన్ని సర్దుబాటు చేసేది. ఆమె చూపిన నిరంతర ప్రేమ, త్యాగమే కలాం గారిని అంతటి గొప్ప శాస్త్రవేత్తగా మార్చాయి. మిత్రులారా, జిజాబాయి లేకపోతే శివాజీ లేడు, పుత్లీబాయి సంస్కారం లేకపోతే మహాత్మా గాంధీ లేడు, ఆసియమ్మ త్యాగం లేకపోతే అబ్దుల్ కలాం లేరు. వీరంతా కేవలం బడికి వెళ్లి గొప్పవారు కాలేదు, ఇంట్లో తల్లి నేర్పిన సంస్కారం, పెంచిన శ్రద్ధ వల్లే దేశానికి ఆదర్శంగా నిలిచారు. పిల్లల చదువుపై శ్రద్ధ పెంచడంలో తల్లి పాత్ర ఎంతటిదో, తండ్రి పాత్ర కూడా అంతే విశిష్టమైనది. తల్లి ఇంట్లో ఉంటూ నిత్య పర్యవేక్షణ, ప్రేమను అందిస్తే తండ్రి పిల్లలకు వెన్నుముకగా నిలిచి భవిష్యత్తుపై భరోసానిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తాడు. మార్గదర్శకత్వం మరియు భవిష్యత్తు ప్రణాళిక, పిల్లలకు ఏ చదువు చదివితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో, సమాజంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో తండ్రి తన లోకజ్ఞానంతో వివరించగలడు. కేవలం పుస్తకాల్లోని చదివే కాకుండా రాబోయే రోజుల్లో ఏ రంగంలో రాణించవచ్చో, పిల్లలకు సరైన కెరీర్ గైడెన్స్ ఇవ్వడంలో తండ్రి పాత్ర కీలకం. బాధ్యతను, క్రమశిక్షణను నేర్పడడం. సాధారణంగా పిల్లలకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవపూర్వకమైన భయం ఉంటుంది. చదువు విషయంలో సమయపాలన పాటించడం, రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయడం వంటి క్రమశిక్షణా చర్యలను తండ్రి సమర్థవంతంగా అలవాటు చేయగలడు. జీవితంలో చదువు యొక్క విలువను, కష్టపడే తత్వాన్ని తండ్రి తన స్వయం కృషితో పిల్లలకు ఆదర్శంగా చూపిస్తాడు. మానసిక ధైర్యం, ఒత్తిడిని దూరం చేయడం, పరీక్షల సమయంలో లేదా మార్కులు తక్కువ వచ్చినప్పుడు పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఆ సమయంలో నేనున్నాను, నువ్వు అధైర్యపడకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని తండ్రి ఇచ్చే ఒక్క భరోసా పిల్లల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఓట

0: తలుపుని ఎలా తట్టుకోవాలో, సమస్యలను ఎలా ఎదుర్కొనాలో తండ్రి ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. అవసరమైన వనరులను సమకూర్చడం, పిల్లల చదువుకు కావలసిన మంచి పుస్తకాలు, కోచింగ్, స్కూల్ ఫీజులు వంటి ఆర్థికపరమైన బాధ్యతలను భరిస్తూ వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంలో తండ్రి అహర్నిశలు శ్రమిస్తాడు. పిల్లల చదువు కోసం తండ్రి చేసే త్యాగాలు వారిలో, నాన్న మన కోసం ఇంత కష్టపడుతున్నారు, మనం శ్రద్ధగా చదవాలి అనే బాధ్యతను పెంచుతాయి. ప్రపంచాన్ని పరిచయం చేయడం, పుస్తకాల్లోని చదువుతో పాటు సమాజంలో ఎలా నడుచుకోవాలి, వ్యక్తులతో ఎలా మాట్లాడాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ను తండ్రి ఎక్కువగా నేర్పిస్తాడు. విజ్ఞాన యాత్రలు, వార్తాపత్రికలు చదవడం, సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందిస్తాడు. ఆదర్శవంతమైన తండ్రి పిల్లల ఉదాహరణలు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే చదువు వెనుక ఆమె భర్త పరోక్షంగా ఒక తండ్రి లాంటి మార్గదర్శి అయిన జ్యోతిరావు పూలే ఉన్నారు. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన ఆమెకు చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. థామస్ ఆల్వా ఎడిసన్ తండ్రి, ఎడిసన్ను స్కూల్ నుండి తీసేసినప్పుడు తల్లి చదువు చెప్తే ఆయన తండ్రి ఎడిసన్ చదివే ప్రతి సైన్స్ పుస్తకానికి, చేసే ప్రతి చిన్న ప్రయోగానికి కావలసిన వస్తువులను కొనిస్తూ ఆర్థికంగా, మానసికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఒక బిడ్డను నడక నేర్పేటప్పుడు చెయ్యి పట్టుకునేది తల్లి అయితే, జీవితంలో పరిగెత్తటం నేర్పేటప్పుడు వెనుక ఉండి నడిపించేది తండ్రి. తల్లి ప్రేమ చదువుకు పునాది వేస్తే తండ్రి ఇచ్చే ధైర్యం ఆ చదువుతో శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది.
1: మీరింతవరకు పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర, శ్రీమతి కోట నీలిమ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించిన విశేషాలు
1: కార్యక్రమంలో ఇప్పుడు తలగడ ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమైనదో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. మనకు మంచి నిద్ర రావాలి అంటే పడుకోవడానికి అనువుగా ఉండే మంచం, అలాగే వెచ్చని దుప్పటి, తలగడ కూడా సరైనవి ఉంటే మంచి నిద్ర పడుతుంది. సరైన తలగడ అని ఎందుకు అంటున్నామంటే, సరైన తలగడ గనక లేకపోతే సమస్యలు మొదలవుతాయి. వివిధ రకాల నొప్పులకు ఈ తలదిండే ప్రధానమని చెప్పవచ్చు. తలదిండు మెత్తగా లేకున్నా, హెచ్చు తగ్గులు ఉన్నా, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుత కాలంలో ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. దానికి తోడు మరికొన్ని సమస్యలు, అందులో నిద్రలేమి కూడా ఒక సమస్యనే చెప్పాలి. దీనికి ఉపయోగించేటటువంటి తలదిండు ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తలదిండు గనక సరిగా లేకపోతే మనం పడుకున్నప్పుడు మన శరీర ఆకృతిలో మార్పు వచ్చి అది వెన్ను మీద ప్రెషర్ పడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మనం పడుకున్నప్పుడు మన తల మంచానికి సమాంతరంగా ఉండాలి. తల కింద దిండు పెట్టుకున్నప్పుడు మన తల ఎత్తులో లేదా కిందకు వెళుతుంది. దీనివల్ల కొద్దిగా నొప్పి వస్తుంది. ఇది నెమ్మదిగా ఈ నొప్పి ఎక్కువై స్పాండిలైటిస్ అనే దీర్ఘకాలిక సమస్యకు దారితీస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదు. అంటే మంచి నిద్రకు ఈ నిద్రపోయే విధానం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని మనకు తెలుస్తోంది. అందుకే సరైన దిండుని కనుక ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఎలాంటి దిండుని ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెడ వెన్ను నొప్పితో బాధపడేవారు ప్రత్యేకమైనటువంటి దిండ్లు ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి కొనుగోలు చేసుకోవాలి. సహజ రబ్బరుతో చేసిన ఫోమ్ దిండ్లను కొనుగోలు చేయడం చాలా మంచిది. ఇది మన మెడను శరీరానికి సమాంతరంగా ఉంచుతుంది. ఇక ఈకలతో చేసిన దిండ్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం అనేది ఏమీ లేదు. ఇలాంటివి నిద్రకు సరిపోవు, సరికదా నొప్పిని కూడా కలిగిస్తాయి. మనం చాలా మటుకు తల కింద మాత్రమే దిండు వాడతాము. వీలైతే నడుము దగ్గర, కాళ్ళ దగ్గర కూడా మెత్తటి దిండ్లను వాడినట్లయితే రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఇలా చేయడం వల్ల మంచి నిద్ర పట్టడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనం వాడే తలగడలను సంవత్సరానికి ఒక్కసారైనా మారుస్తూ ఉండాలి. కాటన్ తలగడలను కనుక మనం ఎంచుకున్నట్లయితే వాటిని మనం ఎంత శుభ్రం చేసినా కూడా దాంట్లో కొద్దిగానైనా బ్యాక్టీరియా ఆ దిండులో ఉండిపోతుంది. అది అలర్జీ, ఆస్తమా సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మనం కొనే దిండ్లు మెత్తగా ఉండాలి. చాలా మంది మెడ ఎత్తుగా ఉంటే బాగా నిద్రపడుతుందని గట్టిగా ఉన్నటువంటి తలదిండ్లను పెట్టుకుంటారు. ఇవి అస్సలు మంచిది కాదు. దిండు అనేది ఎప్పుడూ మెత్తగా ఉండాలి. అది మనం తల కింద పెట్టుకున్నప్పుడు మన తల భాగం శరీరానికి సమాంతరంగా ఉండాలి. అందుకే మంచి దిండ్లను చూసి ఎంపిక చేసుకోవాలి. లేదు అంటే అసలు దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది. మనం గనక వెన్నుముఖకి సరైన సపోర్ట్ ఇవ్వకపోతే వెన్ను నొప్పి, మెడనొప్పి వస్తాయి. నిద్ర లేవగానే మెడనొప్పి వచ్చింది అంటే దిండు మార్చడానికి ఇది సంకేతమని గుర్తుంచుకోవాలి. మనము పక్కకు తిరిగి పడుకున్నప్పుడు భుజానికి, మెడకు ఉన్న దూరం యథావిధిగా ఉండేలా చూసుకోవాలి. పెట్టుకునేటటువంటి దిండు సరైన పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి.

చెప్పాలి. కొంతమంది రాత్రిపూట నూనె రాసుకుంటారు. ఇక పడుకునేటప్పుడు ఆ నూనె మనం పెట్టుకున్నటువంటి తలగడలోకి వెళ్ళి మరకలు జిడ్డుగా ఏర్పడతాయి. అంతేకాదు మన జుట్టులో ఉన్నటువంటి తేమ కూడా తలగడలోకి వెళుతుంది. అప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడానికి ఆస్కారం అవుతుంది. అందుకే దిండ్లను వారానికి ఒక్కసారైనా సరే ఎండలో పెడుతూ ఉండాలి. దిండ్లను ఎండలో పెట్టడం వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అంతేకాదు నూనె రాసుకుని పడుకునేటప్పుడు దిండ్లపై ఏదైనా ఒక పాత బట్ట వేసి పడుకోండి. మరకలు జిడ్డు పట్టకుండా ఉంటాయి. మనం దిండ్లు కొనేటప్పుడు మోల్డెడ్ ఫోమ్ లేదా మెమరీ ఫోమ్తో చేసిన దిండ్లను వాడితే చాలా మంచిది. మనం కొన్ని రోజులు తలదిండు వాడగానే అవి మెత్తబడి అణిగిపోతాయి. దీనివల్ల మెడకు సరైన సపోర్ట్ అనేది లేక మెడనొప్పి వస్తుంది. భుజానికి మెడకు మధ్య ఇమిడిపోయేటంతగా మన దిండు ఉండాలి. ఎక్కువ మందంగా అలాగే తక్కువ మందంగా దిండ్లు లేకుండా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే మన మెడనొప్పి తగ్గడమే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది. చాలామంది ఏదో మొక్కుబడిగా ఎక్కడ పడితే అక్కడ పడుకునిపోతారు. అలాగే తలగడలు కూడా ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు. కొంతమంది పడుకునే ముందు ఫోన్ చూస్తూ వాటిని దిండు దగ్గర పెట్టుకుంటారు. అలాగే వారు పడుకునే పొజిషన్ గానీ లేదా ఆకృతిలో గానీ చాలా మార్పులు అనేవి వస్తున్నాయి. ఈ మెడనొప్పులు వెంటనే కూడా బయటపడవు. ఇది బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక బయటపడ్డాక ఈ సమస్యలను తగ్గించుకోవడం చాలా కష్టం. కాబట్టి తలగడ అనేది చాలా చిన్న విషయమే కదా అని తేలిగ్గా తీసేయకండి. మన జీవితంలో సగభాగం నిద్ర కేటాయిస్తాము. అందున ఈ తలగడ అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి తలదిండు ఎంచుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం.

0: वर्ष लगभग 130 अरब अमरीकी डॉलर का निवेश कर रहा है। सर्वोच्च न्यायालय ने नीट यूजी पेपर लीक के बाद परीक्षा सुधार पर राधा कृष्ण समिति की सिफारिशों को लागू करने के लिए सरकार से जवाब मांगा। छत्तीसगढ़, मध्य प्रदेश, उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में आज मूसलाधार वर्षा की संभावना। भारत ने श्रीलंका के खिलाफ पहला टेस्ट मैच 165 रन से जीता। मानव सुथार ने 6 विकेट लिए। और FIH हॉकी विश्व कप में आज भारत का मुकाबला पाकिस्तान से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ा केंद्रम।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

మరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

யுவலயா. ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని తెలియ

ఇస్తే మెసేజ్ చేయొచ్చు. మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ప్రశ్న ఇంకోసారి, భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సంబంధించి నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. ప్రశ్న ఇంకోసారి, భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? దీనికి సంబంధించి నేనిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం.

భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగాను. దీనికి సంబంధించి నేను నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. ఐ థింక్ మీ అందరికీ ఆప్షన్స్ అనవసరం అనుకుంటా. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. నేను అస్సలు అనుకోలేదు, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి.

పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజు బీసీ కాలనీ నంద్యాల నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమా జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఒకసారి చెక్ చేసుకోండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి మీ ఆన్సర్ అసలు నాకు అర్థమవలేదు, ఒకసారి మళ్ళీ పంపించండి. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, ఓకే అయితే మీది రాంగ్ ఆన్సర్. శాతవాహనుల కాలం, కుషాణుల కాలం, ఇవి నా ఆప్షన్స్. ఈ నాలుగిట్లోంచి మీరు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లం కావనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా వీరందరూ. ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్. వీరు ఇంకా ఎవరంటే బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ తల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలింపోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. డ్రైవర్ బాబు మార్కపురం జిల్లా నుంచి. దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప. గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న. అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష. కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాల నుంచి బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోన నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం ఓకే చిత్రియాల గ్రామం నుండి తమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్గూడ నుంచి మధుసూదనాచారి శ్రీవాణి నెహాన్ దమ్మోజ్ రవీంద్రాచారి రాధిక త్రిలోక్చారి ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి, కడప నుంచి వినయ్ ప్రవీణ కృష్ణ సులతి కృష్ణ తులసి అప్పు అక్క వీరందరూ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి సిరిచందన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లత సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి దుర్గాదేవి రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ రాంగ్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి, పిసినారిపేట గ్రామం నుంచి పూజారి కళ్యాణ్, ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి కుంచివన్పేట నుంచి. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. తుమ్మలచెర్ల

గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా సూర్యనారాయణ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబు మూసాపేట ఇంకా నరేష్ వారి గ్రామ ప్రజలందరూ పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్తో గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్ష కుమార్ తెన్నేరు కంకిపాడు కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి ప్రశ్న అడగండి అంటున్నారు. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. ఇది నా ప్రశ్న. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కోనసీమ జిల్లా మోరుపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రైట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్జీ చంద్రబాయి నరేష్ నాగమణి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. నెల్లూరు జిల్లా ధగదర్తి నుంచి చేబ్రోల్ రవి ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి నెల్లూరు నుంచి టైలర్ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే బ్రాహ్మణపేట గ్రామం నుంచి సుబ్రహ్మణ్యం శైలజ. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య కరెక్ట్ ఆన్సర్. చిన్న చింతకుంట జిల్లా మహబూబ్ నగర్ నుంచి బి రాజేష్ శ్రీవల్లి చందన భాగ్య కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగాను. ఈ ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, ఇంకా కుషాణుల కాలం. మనకి ఇంకా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం నరసింహం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ రఫీ ఇనమడుగు నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటం అన్మధురావు శోభరాణి ఉదయవంశీ హారిక మను రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుప్తుల కాలం 320 సిఈ అంటే కామన్ ఎరా నుంచి 550 సంవత్సరాల మధ్య కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఈ కాలంలో మన దేశం అన్ని రంగాల్లో బంగారంలా మెరిసిపోయిందని చరిత్ర తెలియజెప్తోంది. సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు వంటి రాజులు దేశాన్ని ఏకం చేశారు. ఫలితంగా శాంతి నెలకొంది. ఇంకా ఆర్యభట్ట సున్నాను కనిపెట్టాడు, భూమి గుండ్రంగా ఉందని తెలియజెప్పారు. కాళిదాసు వంటి కవులు అమర కావ్యాలు రాశారు. అజంతా చిత్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. ఆర్థికంగా వ్యాపారం వృద్ధి చెంది బంగారు నాణాల చలామణిలోకి వచ్చాయి. అందుకే మన పూర్వీకులు సాధించిన గొప్పతనానికి చిహ్నంగా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తాం. అదన్నమాట సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్ పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుండి కిషోర్. ఇంకా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం పంపించొద్దు, ఎందుకంటే చాలా డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను 2వ ప్రశ్న. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం

ఉపయోగపడటం ఏది? దీనికి కూడా నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. స్పీడోమీటర్, థర్మామీటర్, ఆల్టీమీటర్, ఓడోమీటర్. స్పీడోమీటర్, థర్మామీటర్, ఆల్టీమీటర్, ఓడోమీటర్ వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏంటి? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగాను. ఈ ప్రశ్నకు సంబంధించి నాలుగు

కూడా ఇచ్చాను. స్పీడోమీటర్, థర్మామీటర్, ఆల్టోమీటర్, ఓడోమీటర్, ఈ నాలుగిట్లోంచి మాత్రమే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రాంగ్ ఆన్సర్తో స్టార్ట్ చేసుకుందాం. సూర్యనారాయణ తినాలి, రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. థర్మామీటర్ అంట కాదండి. తుమ్మల చర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. రాంగ్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష సుమలత ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ రాంగ్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభానీ. రైట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి పాపిన్పాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కేవీ రావు తణుకు నుంచి. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీ శ్యామ్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాంది. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రికోక్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయివర్షిత్ ఇంకా సాయి రిక్వేత్ గుడ్ ఈవినింగ్ అంటూ. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ. విజయ రోజా శిరీష రాంగ్ ఆన్సర్ పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. ఇంకా రాంగ్ ఆన్సర్తో మహేష్ ప్రమీల గణేష్ అరుణ. ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరుగోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రిణి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి సిరిచందన సాయి కృష్ణకాంత్ కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. మార్కాపురం నుంచి డ్రైవర్ దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న నరేంద్రరెడ్డి అహోబిల్ల వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య వీరందరూ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి కిషోర్ రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కృష్ణ హర్షకుమార్ తెన్నేరు నుంచి కంకిపాడు మండలం. మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఈస్ట్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిబియా జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల.

0: ప్రియాన్సి నాగపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా ఇంకా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్తో పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ. కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమా జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని వీరందరూ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సరే వచ్చింది తెనాలి నుంచి కుమార్, ఒకసారి చెక్ చేసుకోండి. తుమ్మలచెర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాంగ్ ఆన్సర్గా, కోనసీమ జిల్లా నుండి మోరిపల్లెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని. కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు దుర్గాదేవి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సంజయ్ స్వాతి భారత్. బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ ముస్తాన్వలి ఫాతిమా. రాంగ్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్తో దినేష్ ప్రకాశం జిల్లా, ఒకసారి చెక్ చేసుకోండి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రల రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. గడ్డమంకయ్య బండార్పల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చూసుకోండి. తుమ్మలచెర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఆన్సర్ ఏది? రాంగ్ ఆన్సర్ అయితే ఇందాకడ పెట్టింది అయితే రాంగ్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామమోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఇస్మాయిల్ భాయ్ సయ్య జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ భాషాభాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్ చంద్రబాయి నరేష్ నాగమణి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ధగదర్తి నుంచి చేబ్రోల్ రవి ఇనుమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మభాయి శ్రీవాణి జగదీష్ శివరాణి. కరెక్ట్ ఆన్సర్తో మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వలి ఫాతిమా. రైట్ ఆన్సర్. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగాను. ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దామా. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయిపాలెం నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి ఆన్సర్ ఏది? మీ ఆన్సర్ కూడా పంపించండి, టైం అయిపోతుంది. కరెక్ట్ ఆన్సర్తో ఎవరు? దినేష్ ప్రకాశం జిల్లా. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగాను. టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఓడోమీటర్. వాహనం మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో లెక్క పెట్టే పరికరం పేరే ఓడోమీటర్. తెలుగులో దూరమాపకం అంటారు. ఇదన్నమాట సంగతి. మీ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి

0: సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీస్సులు. ఈరోజు మనం సంస్కృత పాఠంలో మృచ్ఛకటికం నాటకంలో 3వ అంకంలో శర్విలకుడు చారుదత్తుని ఇంటిలోకి దొంగతనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సన్నివేశాన్ని నేర్చుకుందాం.
1: అలాగే ఆచార్య.
2: శర్విలకుడు చారుదత్తుని ఇంటిలోకి ప్రవేశించడానికి తగిన ప్రదేశం కోసం చూస్తూ ఒక గోడను తడిమి చూశాడు. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు, ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు సూర్యదేవునికి నమస్కారాలు అర్పించి అర్ఘ్యాన్ని ఇక్కడ వదులుతూ ఉండడం వల్ల ఈ గోడ, ఈ ప్రదేశము చాలా మెత్తగా ఉన్నాయి. అలాగే ఎలుకలు ఎక్కువగా తవ్విపోసేసిన ప్రాంతంలా కూడా ఉంది. ఎంత సరి అయిన ప్రదేశం దొరికిందో నాకు సరిగ్గా అని చాలా సంబరపడిపోయాడు. ఇదంతా ఆ స్కందుడి దయ అని అనుకుంటూ స్కందునికి నమస్కారం చేశాడు. స్కందుడు అంటే కుమారస్వామి. దొంగలు కుమారస్వామిని చండికను ఇలవేల్పుగా భావిస్తారు అని చెప్తారు. అలాగే స్కందుడు అనేవాడు ఒక చోర శాస్త్ర రచయిత అని కూడా అంటారు. ఏది ఏమైనా ప్రారంభంలోనే ఎక్కువగా శ్రమ పడకుండానే ఒక మంచి ప్రదేశం, దొంగతనానికి అనువైన ప్రదేశం, గోడకు రంధ్రం చేయడానికి సరి అయిన ప్రదేశం దొరకడంతో శుభసూచకమని భావించాడు శర్విలకుడు.
1: అలాగే ఆచార్య.
2: ఇప్పుడు ఇక్కడ ఎలాంటి రంధ్రాన్ని వేయాలి అనేది కనకశక్తి అనే మహానుభావుడు రచించిన చోరశాస్త్రంలో ఉన్న 4 పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి అనుకుంటాడు. అవేమిటంటే, కాల్చిన ఇటుకలను తొలగించి రంధ్రం చేయడం ఒక పద్ధతి, పచ్చి ఇటుకలను తొలగించి రంధ్రం చేయడం ఒక పద్ధతి, మట్టి ముద్దలను తొలగించి అంటే మట్టి గోడను తొలగించి రంధ్రం చేయడం ఒక పద్ధతి, కర్రలతో కట్టిన గోడను తొలగించడం ఒక పద్ధతి. వీటిలో ఇక్కడ కాల్చిన ఇటుకలు గల గోడలకు ఎలా కన్నం వేయాలో చెప్పిన పద్ధతినే అనుసరించాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆ గోడ కాల్చిన ఇటుకలతోనే కట్టబడి ఉంది గనక. అలాగే రంధ్రం ఎన్ని రకాలో కూడా తరువాతి శ్లోకంలో చెప్తున్నాడు శర్విలకుడు.
1: అలాగే ఆచార్య.
2: పద్మవ్యాకోశం
1: పద్మవ్యాకోశం
2: భాస్కరం బాలచంద్రం
1: భాస్కరం బాలచంద్రం వాపీ విస్తీర్ణం
2: స్వస్తికం పూర్ణకుంభం
1: స్వస్తికం పూర్ణకుంభం
2: తత్కస్మిన్ దేశే
1: తత్కస్మిన్ దేశే
2: దర్శయామ్యాత్మశిల్పం
1: దర్శయామ్యాత్మశిల్పం
2: దృష్ట్వా స్వోయం
1: దృష్ట్వా స్వోయం
2: యద్విస్మయం యాంతి పౌరాః
1: యద్విస్మయం యాంతి పౌరాః.
2: దీనికి అన్వయక్రమంలో ప్రతిపదార్థం చూద్దాం.
1: అలాగే ఆచార్య.
2: శ్వః
1: స్వః
2: రేపు
1: రేపు
2: పౌరాః
1: పౌరాః
2: ఉజ్జయిని ప్రజలు

0: ఉజ్జయిని ప్రజలు యం
1: దేనిని
0: దేనిని
1: దృష్ట్వా
0: దృష్ట్వా
1: చూచి
0: చూచి
1: విస్మయం యాంతి
0: విస్మయం యాంతి
1: ఆశ్చర్యాన్ని పొందుతారో
0: ఆశ్చర్యాన్ని పొందుతారో
1: తం
0: తం
1: ఆ రంధ్రాన్ని
0: ఆ రంధ్రాన్ని
1: పద్మవ్యాకోశం
0: పద్మవ్యాకోశం
1: వికసించిన పద్మరూపము
0: వికసించిన పద్మరూపము
1: భాస్కరం
0: భాస్కరం
1: సూర్యమండల రూపము
0: సూర్యమండల రూపము
1: బాలచంద్రం
0: బాలచంద్రం
1: చంద్రరేఖారూపము
0: చంద్రరేఖారూ

0: దర్శయామి
1: చూపించను
0: చూపించను
1: ఇది ప్రతిపదార్థం.
0: అలాగే ఆచార్య,
1: చోరశాస్త్రంలో చెప్పబడిన వివిధ రకాల రంధ్రాలలో ఏ రంధ్రాన్ని చేసి నేను రేపు ఉజ్జయిని ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరచాలి, నా ప్రతిభను ఏ రంధ్రం వేసి చూపించాలి అని అనుకుంటున్నాడట శర్విలకుడు. దీనిని బట్టి శర్విలకుడు చోరశాస్త్రాన్ని ఎంత బాగా అధ్యయనం చేశాడో తెలుస్తోంది మనకి. ఇలా వీటిలో ఏ రంధ్రాన్ని చెయ్యాలి అని ఆలోచించాడట శర్విలకుడు. ఇది శ్లోకం యొక్క అర్థం. అర్థమైందా?
0: అర్థమైందా ఆచార్య.
1: ఇక ఈ శ్లోకంలో ఉన్న విశేషాంశాలను గమనిద్దాం. దర్శయామి ఆత్మశిల్పం, దర్శయామి ఆత్మశిల్పం, ఇక్కడ ఏ సంధి?
0: యనాదేశ సంధి ఆచార్య.
1: అలాగే దృష్ట్వా అనే క్రియాపదం దృశిర్ ప్రేక్షణే అంటే దృశిర్ అనే ధాతువు మీద త్వా అనే ప్రత్యయం చేర్చడం వలన దృష్ట్వా అనే రూపం మనకి సిద్ధిస్తుందన్నమాట. అలాగే ఇది వైశ్వదేవి వృత్తంలో ఉన్న శ్లోకం. ఇది ఒక క్రొత్త ఛందస్సు. దీని గణాలు మ మ య య. వృత్తం పేరు
0: వైశ్వదేవి వృత్తం.
1: వైశ్వదేవి వృత్తం గోడకు రంధ్రం చేయడానికి సిద్ధపడుతూ ఇక్కడ ఏ రకమైన రంధ్రం చేయాలి అని ఆలోచిస్తూ, ఇది పండు ఇటుకలతో చేసిన గోడ గనక దీనికి పూర్ణకుంభము అనే రంధ్రం చేయడమే సరైనది అని నిర్ణయించుకుంటాడు కూడా శర్విలకుడు. ఆ తరువాత ఇంకా ఇలా అనుకుంటున్నాడు,
0: అన్యాసుభిత్తిషుమయా
1: నిసిపాటితాసు
0: నిసిపాటితాసు
1: క్షారక్షతాసు
0: క్షారక్షతాసు
1: విషమాసుచ

0: दोषांश्च मे वदति
1: दोषांश्च मे वदति
0: कर्मणि कौशलं च
1: कर्मणि कौशलं च
0: దీని ప్రతిపదార్థం చూద్దాం.
1: అలాగే ఆచార్య,
0: నిసి
1: నిసి
0: రాత్రి వేళలో
1: రాత్రి వేళలో
0: అన్యాసు
1: అన్యాసు
0: ఇతరత్ర
1: ఇతరత్ర
0: భిత్తిషు
1: భిత్తిషు
0: ఇంటి గోడలు
1: ఇంటి గోడలు
0: పాటితాసు
1: పాటితాసు
0: పగులగొట్టబడగా
1: పగులగొట్టబడగా
0: క్షారక్షతాసు భిత్తిషు
1: క్షారక్షతాసు భిత్తిషు
0: ఉప్పు దిగిన గోడలు
1: ఉప్పు దిగిన గోడలు
0: పాటితాసు
1: పాటితాసు
0: పగులగొట్టబడగా
1: పగులగొట్టబడగా
0: విషమాసు భిత్తిషు
1: విషమాసు భిత్తిషు
0: కఠినమైన గోడలు
1: కఠినమైన గోడలు
0: పాటితాసు
1: పాటితాసు
0: పగులగొట్టబడగా
1: పగులగొట్టబడగా
0: ప్రభాత సమయే
1: ప్రభాత సమయే
0: తెల్లవారిన తరువాత
1: తెల్లవారిన తరువాత
0: ప్రతివేశి వర్గః
1: ప్రతివేశి వర్గః
0: ఇరుగు పొరుగు ఇండ్ల వారు
1: ఇరుగు పొరుగు ఇండ్ల వారు
0: దృష్ట్వా
1: దృష్ట్వా
0: చూచి
1: చూచి
0: మే
1: మే
0: నా యొక్క
1: నా యొక్క
0: కర్మణి
1: కర్మణి
0: పనియందు
1: పనియందు
0: కౌశలం
1: కౌశలం
0: నైపుణ్యాన్ని
1: నైపుణ్యాన్ని
0: దోషాంచ
1: దోషాంచ
0: దోషాలను కూడా
1: దోషాలను కూడా
0: వదతి
1: వదతి
0: మాట్లాడుతారు
1: మాట్లాడుతారు
0: అంటే చెప్పుకుంటారు అని అర్థం.
1: అలాగే ఆచార్య,
0: ఏమనుకుంటున్నాడు శర్వీలకుడు? నేను ఇప్పటికే ఇలాంటి పనులు చాలా చేశాను, చాలా గోడలను పగలగొట్టాను, చాలా ఇండ్లలోకి కూడా ప్రవేశించాను, దొంగతనాలు చేశాను. అయితే నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారాక చుట్టుప్రక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు అక్కడ పోగయి దొంగతనం చేయడంలో ఉన్న నేర్పుని తప్పులని గురించి ముచ్చటించుకుంటారు. ఆహా, ఎంత తెలివైన దొంగ, ఎవ్వరికీ అనుమానం రాకుండా చడీ చప్పుడు లేకుండా దొంగతనం చేశాడో అని కొంతమంది పొగుడుతారు. అలాగే కొంతమంది వీడేమి దొంగ, ఇలా దొంగతనం చేస్తే వాడు దొరికిపోడా అని నేను చేసిన తప్పుల గురించి కొంతమంది మాట్లాడుకుంటారు. ఇలా నా పనితనం గురించి తెల్లవారాక అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నాడు శర్విలకుడు.
1: అలాగే

0: చర్య.
1: ఈ శ్లోకం వసంత తిలకము అనే ఛందస్సులో ఉంది. దీని గణాలు
0: తబ జజ గగ.
1: తభ జజ గగ, ఇవి గణాలన్నమాట. శ్లోకం అర్థమైంది కదా?
0: అర్థమైంది ఆచార్య.
1: ఇది ఈరోజు పాఠం. స్వస్తి.
0: ధన్యవాదాలు ఆచార్య.
2: మీరింతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు వింటారు. సమర్పణ శ్రీ వీర్నాల శివరామకృష్ణ బృందం.

மனசு கல்லு மட்டும் ரோஜா நான் சாரி நான் சாரி நான் சாரி.

0: మీరింతవరకు శ్రీ వీణాల శివరామకృష్ణ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్ర గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల సాహిత్యానికి హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన గీతం వింటారు. చిత్రం బాలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వింటున్న ఆ గీతం కంచే చిత్రం నుంచి అభయ్ శ్రేయ ఘోషల్ పాడిన సిరివెన్నెల సాహిత్యం, చేతన్ భట్ సంగీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: भोर की चौखट पर भक्ति की धारा
3: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी
4: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
2: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक.
3: आकाशवाणी है ना,
5: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
3: ऑफिस में थोड़ा

0: रिलैक्सिंग म्यूजिकल ब्रेक।
1: शाम सुहानी हो,
2: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
0: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना, चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
0: सफर में
1: आपके साथ
0: आकाशवाणी।
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు కార్తీక్ చిత్ర పాడిన వనమాలి సాహిత్యం వింటారు. చిత్రం నిప్పు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వినబోతున్న గీతం ఊసిరవెల్లి చిత్రానికి విజయ్ ప్రకాష్ నేహాభాసిన్ పాడిన అనంత శ్రీరామ్ సాహిత్యం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రకేతాలు కార్యక్రమంలో చివరిగా వినండి ప్రశాంత్ని రాజు పాడినటువంటి వనమలి సాహిత్యం, హరీష్ జయరాజ్ సంగీతం, చిత్రం రంగం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అంటే కెమెరా ద్వారా అందమైన క్షణాలను, జ్ఞాపకాలను, భావాలను చిత్రాల రూపంలో బంధించే ఒక కళ. అయితే మనలో చాలామంది సెల్ఫీస్ అని ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాక బర్త్డే పార్టీస్, మ్యారేజెస్, ఫంక్షన్స్, బేబీ షవర్ షూట్, మెటర్నిటీ షూట్ అని చెప్పి చాలా రకాలుగా ఫోటోగ్రఫీని ఉపయోగిస్తున్నాం. ఈ ఫోటోగ్రఫీ వలన జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుండేలా దాచుకోవచ్చు. అంతేకాక దీనిలో చాలా రకాలుగా ఫోటోగ్రఫీ చేసే విధానాలు కూడా ఉన్నాయి. నేచర్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వంటివి ఉన్నాయి. అయితే ఫోటోగ్రఫీ ఇంత సులభంగా అందరికీ అందుబాటులోకి రాలేదు. తాజ్మహల్ ఒక రోజులో నిర్మించబడలేదు అన్నట్లే ఫోటోగ్రఫీ కూడా ఒక రోజులో అభివృద్ధి చెందలేదు. ఫోటోగ్రఫీని అభివృద్ధి చేసి అందరికీ తెలిసేలా అందుబాటులోకి తీసుకురావడానికి శతాబ్దాలు, ఎన్నో దశాబ్దాలు కూడా పట్టింది. అందుకే ఫోటోగ్రఫీ యొక్క చరిత్ర, అభివృద్ధి, దాని ప్రాముఖ్యత

ఇతను గుర్తు చేసుకోవడానికి ఆగస్టు 19న ఫోటోగ్రఫీ డేను జరుపుకుంటారు. అయితే పూర్వం ఫోటోగ్రఫీ అనేది శాస్త్రవేత్తలు ఆవిష్కరణకు మాత్రమే ఉపయోగపడేది, కానీ 1839 ఆగస్టు 19న ఫ్రెంచ్ ప్రభుత్వం డాగ్యూరోటైప్ ఫోటోగ్రఫీ విధానాన్ని ప్రపంచానికి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ఈ రోజును జరుపుకుంటారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫోటోగ్రఫీని ఒక అభిరుచిగా మాత్రమే కాకుండా మంచి వృత్తిగా కూడా ఎంచుకోవాలని ప్రోత్సహించడమే ప్రపంచ ఫోటోగ్రఫీ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఫోటోగ్రఫీ రోజున ఏం చేస్తారో కూడా తెలుసుకుందాం. ప్రదేశాలను చిత్రీకరించి, ఇంతకు ముందు చూడని కొత్త ప్రదేశాలను సందర్శించి వాటి అందాలను కెమెరాలో బంధిస్తారు. అంతేకాక ఈ రోజున ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు ఇతర ఫోటోగ్రఫీతో కలిసి ఈ ఫోటోగ్రఫీ కళను జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ కళను ప్రజల్లో అవగాహన పెంచడానికి ఫోటో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. దీని వలన కొత్త తరం యువతకు ఫోటోగ్రఫీ రంగంపై ఆసక్తి కలుగుతుంది. అలాగే ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం ద్వారా కొత్తగా ఎదుగుతున్న ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించవచ్చు. ఉచితంగా వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించి ఫోటోగ్రఫీ గురించి ఉన్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ అంటే ఏమిటి అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకునే ముఖ్యమైన మార్గం. కార్యక్రమంలో ఇప్పుడు ఆ చిత్రం నుంచి అభయ్ జోధ్పుర్కర్, అంజనా సౌమ్య, సాయి పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ప్రపంచ మానవతా దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అకస్మాత్తుగా ఎదురైన ప్రమాదాలు, కష్టాలను ప్రజలకు సహాయం చేసే మానవతా కార్యకర్తలను గౌరవించడం కోసం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి వచ్చే వ్యక్తులను వారికి అనుగుణంగా చేసుకోకూడదు. కానీ ఇప్పటికీ చాలామంది మానవతా కార్యకర్తలు తమ సేవలు చేస్తూ చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది తమ సొంత ప్రాంతాలలోని ప్రజలకు సహాయం చేసే స్థానిక సిబ్బందే. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం సాధారణ ప్రజలు మానవతా కార్యకర్తలు వైద్య సిబ్బందిని గౌరవించి రక్షించాలి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా అవసరంలో ఉన్న ప్రజలకు ఆహారం, మందులు, ఇతర సహాయాన్ని అందించడానికి అనుమతించాలి. మానవతా కార్యకర్తలపై జరిగే దాడుల వల్ల వారికి మాత్రమే కాదు, చాలామంది ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఆహారం పంపిణీ, వైద్య సేవలు, రక్షణ, ఇతర ముఖ్యమైన సహాయ కార్యక్రమాలు ఆగిపోతాయి. దాంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు జీవించడానికి, తిరిగి సాధారణ జీవితానికి రావటానికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాక ప్రాణాలు కోల్పోయే ప్రతి మానవతా కార్యకర్త వెనుక కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, సమాజం ఉంటారు. వారి మరణం వల్ల వారి జీవితాలు మారిపోతాయి. ప్రపంచ మానవతా దినోత్సవం వారి జీవితంలో చేసిన సేవలు, చేసిన మంచి పనులను గౌరవించే రోజు. అలాగే ఇప్పటికీ ఇతరులకు సహాయం చేస్తున్న మానవతా కార్యకర్తలను రక్షించాలని ఈరోజు గుర్తు చేస్తుంది. అయితే ప్రపంచ మానవతా దినోత్సవం ఎలా ప్రారంభమైందో కూడా తెలుసుకుందాం. 2003 ఆగస్టు 19న ఇరాక్లోని బగ్దాద్లో ఉన్న కెనాల్ హోటల్పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐక్యరాజ్య సమితి ఇరాక్ ప్రత్యేక ప్రతినిధి అయిన సెర్జియో వియోరా డిమెల్లోతో పాటు మొత్తం 22 మంది మానవతా కార్యకర్తలు మరణించారు. ఈ ఘటన జరిగిన 5 సంవత్సరాల తరువాత ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతా సంస్థలు, భాగస్వాములు కలిసి పనిచేస్తారు. ప్రమాదాల వల్ల ప్రభావితమైన ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, గౌరవాన్ని కాపాడటం, వారికి సహాయం చేసే మానవతా కార్యకర్తల భద్రతను రక్షించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో ఇప్పుడు శివం చిత్రం నుంచి హేమచంద్ర ఎంఎం మానసి పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర సాయుధ పోలీస్ దళం. ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ సరిహద్దులను కాపాడే బాధ్యతను నిర్వహిస్తుంది. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారత సరిహద్దు భద్రత కోసం బిఎస్ఎఫ్ను ఏర్పాటు చేశారు. 1965 బిఎస్ఎఫ్లో 25 బెటాలియన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఇది 193 బెటాలియన్లకు పెరిగింది. ఇందులో సుమారు 270,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. బిఎస్ఎఫ్లో ఎయిర్ వింగ్, వాటర్ వింగ్, ఆర్టిలజీ రెజిమెంట్, ప్రత్యేక శిక్షణ పొందిన ఇతర విభాగాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా ఉంది. భారత భూభాగానికి రక్షణ కల్పించడంలో బిఎస్ఎఫ్ను భారతదేశపు మొదటి రక్షణ వరస, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని పిలుస్తారు. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చరిత్ర గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అంతర్జాతీయ సరిహద్దును ఆయా సరిహద్దు రాష్ట్రాల స్థానిక పోలీసులు కాపాడేవారు. రాష్ట్రాల మధ్య సమన్వయం చాలా తక్కువ ఉండేది. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ సైన్యం కచ్ ప్రాంతంలోని సర్దార్ పోస్ట్, చార్బెట్, బెరియాబెట్ ప్రాంతాలపై దాడి చేసింది. ఈ ఘటనతో రాష్ట్ర పోలీసు బలగాలు పెద్ద స్థాయి సాయుధ దాడులను ఎదుర్కోవడంలో సరిపోవని ప్రభుత్వం గుర్తించింది. అందుకే 1965లో భారత సరిహద్దును కాపాడేందుకు ప్రత్యేకంగా బిఎస్ఎఫ్ను ఏర్పాటు చేశారు. దీంతో దేశ సరిహద్దుల భద్రతలో మంచి లక్ష్యం ఏర్పడింది. కెఎఫ్ రుస్తంజీ బిఎస్ఎఫ్కు మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. కొత్త దళం కావడంతో ప్రారంభంలో భారత సైన్యం ఐపీఎస్ అధికారులను బిఎస్ఎఫ్లోకి తీసుకున్నారు. 1971లో భారత పాకిస్తాన్ యుద్ధంలో బిఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా లొంగేవాలా యుద్ధంలో

బీఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో కూడా బీఎస్ఎఫ్ ముఖ్యమైన సహాయం చేసింది. ముక్తివాహిని సభ్యులకు శిక్షణ సహాయం అందించింది. అసలు యుద్ధం మొదలు కాకముందే అది తూర్పు పాకిస్తాన్లోనికి ప్రవేశించింది. బంగ్లాదేశ్ విముక్తిలో బీఎస్ఎఫ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనిని ఇందిరాగాంధీ, షేక్ ముజిబుర్ రెహమాన్లు గుర్తించారు. కార్యక్రమంలో మిరపకాయ చిత్రం నుంచి భాస్కరపట్ల రవికుమార్ సాహిత్యానికి రాహుల్ నంబియార్ చైత్ర పాడిన పాట వింటారు.

ఇతరులకు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం సేవాభావం. చిన్న సహాయం కూడా గొప్పదే. పేదలకు సహాయం చేయడం, వృద్ధులకు తోడుగా ఉండటం, అవసరమైన వారికి ఆహారం, దుస్తులు అందించడం లాంటి చిన్న పనులు కూడా విలువైనవే. అయితే ఈ సేవాభావంలో యువత పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యువతలో శక్తి, సమయం, కొత్తగా ఆలోచించే విధానం, ఇవన్నీ సమాజ సేవకు ఉపయోగపడతాయి. అంతేకాక ప్రకృతిని కాపాడటం, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పటం, రక్తదానం చేసి ప్రాణాలను కాపాడటం, వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో బాధితులకు సహాయం చేయటం సేవలో భాగ్యమే. అలాగే యువత తమ సోషల్ మీడియాను ఇలాంటి మంచి పనుల కోసం ఉపయోగించవచ్చు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకోవడం యువతకు మంచి లక్షణాలను నేర్పిస్తుంది. ప్రతి యువత తనకు సాధ్యమైనంత చిన్న సేవతో ముందుకు రావాలి. ఒక చిన్న సహాయం కూడా మరొకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. సేవాభావం ఉన్న యువత మంచి సమాజాన్ని నిర్మించగలదు. నేను అనే ఆలోచనతో పాటు మన సమాజం అనే ఆలోచనను యువత పెంచుకోవాలి. దేశ భవిష్యత్తు యువతి చేతిలో ఉంది. యువత సేవాభావంతో ముందుకు వస్తే మంచి సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించవచ్చు. మరి మనం కూడా మన దేశ భవిష్యత్తు కోసం సేవాభావంతో ముందుకు సాగాలని, మన వెనుక వచ్చే భవిష్యత్తు తరాన్ని కూడా సేవాభావంతో ముందుకు నడపాలని కోరుతూ కార్యక్రమంలో చివరిగా ఒక మంచి పాట విందాం. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, రెనీనా రెడ్డి పాడిన పాట మీకోసం.

ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం. మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో పలు ఐటీ సంస్థలు విశాఖలో భూముల కోసం కోరుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని, పరీక్షా పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని అసహనం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో ఈరోజు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రూప్ 1 నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందన్నారు. పేపర్లు దిద్దే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి తప్పు చేశారని, పేపర్లు దిద్దడంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారన్న విషయం నివేదికల్లో స్పష్టమైందన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన మూల్యాంకం పనిని ఇతర వ్యక్తులతో చేయించారని చెప్పారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వాలని, ఇటువంటి ఉల్లంఘనలు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా చేస్తాయన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే తదుపరి పరీక్షల్లో ఇటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత.
0: ఆధునిక భారతంలో సంస్కృత భాష ఎంతో గొప్పదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉత్కర్ష మహోత్సవాన్ని కేంద్ర మంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా 2 రోజుల పాటు ఈ ఉత్కర్ష మహోత్సవం జరగనుంది. విద్యార్థులే స్వయంగా రచించిన 75 సంస్కృత భాషా

0: శోధనా పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే సంస్కృత అనువాద యాప్ను కూడా విడుదల చేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దృశ్య మాధ్యమ విధానంలో ఆయన ఈరోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్దం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది శిక్షణ తదితర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి నిర్ణయానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రం వైపు అనేక కంపెనీలు చూస్తున్నాయని, విశాఖలో భూముల కోసం వివిధ సంస్థలు కోరుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదన్నారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 TMCల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని మంత్రి లోకేష్ వివరిస్తూ,
1: పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. దాంట్లో అర్బన్ అవసరాలు ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు రెండు, మూడోది రైతులు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. ప్రత్యేకంగా డేటా సెంటర్స్ కి వచ్చే గల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప, ఎక్కడ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్
0: మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై యువతకు అవగాహన కల్పించాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బగ్చి అన్నారు. మాదక ద్రవ్యాలు నిర్మూలన అనే అంశంపై నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థ, విద్య, ఉపాధి, సమాజంపైన తీవ్ర ప్రభావం చూపుతుందని సీపీ తెలిపారు. విద్య, క్రీడలు, సామాజిక సేవ, సృజనాత్మక కార్యక్రమాలపైనే యువత దృష్టి సారించాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. అధికార ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై జగన్మోహన్ రెడ్డి వారితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని, ఆ తరువాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారతీయ జ్ఞాన పరంపర ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో పలు ఐటీ సంస్థలు విశాఖలో భూముల కోసం కోరుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 పిస్నారి మొగుడు నాటిక వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి పొదిలి ఉద్యానాధికారి శ్రీ దాసు రమేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం విశేషాలు. 8:15 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సమీక్ష ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00 వార్తలు. 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది. 10:45 మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అలాగే 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 6:10 భక్తి రంజనిలో శ్రీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తిముక్తావళిలో విద్యా వ్యాఖ్యానం శ్రీమతి టీకే చూడామణి. 6:35 చేను ముచ్చట్లలో పెయ్యదూడల ఉత్పత్తి పథకం వివరాలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో వరల్డ్ మస్కిటో డే. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి. 8:30 జిల్లా సమాచార శాఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రావణ మాసం యొక్క విశిష్టత కుమారి వై శిరీష గారితో పరిచయం, శ్రీమతి శ్రీలత పరిచయకర్త. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు సాయంత్రం 5:58 వరకు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: మహిళల కోసమే ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు పిసినారి మొగుడు నాటిక వింటారు.
5: అమ్మాయి, ఓ అమ్మాయి, తలుపు తీయవమ్మా.
6: ఎవరండి, ఎవరు మీరు, ఏం కావాలి?
5: ముందు నన్ను లోపలికి రానివే తల్లి, నేను మీ

0: పిన్ని గారిని.
1: అయ్యో అలాగా, రండి పిన్ని గారు రండి.
0: కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన పిల్లవు ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. అవును, గోపాలం ఇంట్లో లేడా?
1: ఆయన ఆఫీస్కి వెళ్ళారండి.
0: అదేమిటి అమ్మాయి, ఇల్లంతా ఇలా వెలవెలపోతుంది, ఇంట్లో ఒక్క సామానైనా లేదేమిటి? మునుపంటే బ్రహ్మచారి కొంప కాబట్టి శివాలయంలో ఉండేది, ఇప్పుడు లక్ష్మీదేవి లాంటి ఇల్లాలివి, నువ్వు వచ్చావు కదా, మరి ఇల్లంతా విష్ణాలయంలో కళకళలాడిపోవద్దు.
1: ఇంకా కొత్త కాపురం కదండి.
0: అయితే మాత్రం ఓ మంచం రెండు కుర్చీలైనా లేవు. అదేమిటి, వంటగది మరీ బోసుగా ఉంది. ఇదేం కాపురమే తల్లి, సోజ్యం కాకపోతే. నా దగ్గర దాచకే అమ్మడు. అవును, మీ పుట్టింటి వారు ఏమి ఇవ్వలేదా?
1: ఏవో కొద్దిగా వంట సామాన్లు అవి ఇచ్చారనుకోండి.
0: అయినా అడగడం నా తప్పే కానీ, వేలకు వేలు కట్నాలు పోసి పెళ్లి చేసింది చాలక ఇంకా సారు కూడా ఏమిస్తారులే. ఆఖరికి ఓ పట్టె మంచం కూడా లేకుండా ఇలా కటిక నేల మీద పడుకుంటున్నావన్నమాట. పరాయిదాన్ని, నాకే ఇంత బాధగా ఉంటే మీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు.

0: ఏవో కొద్దిగా వంట సామాన్లు అవి ఇచ్చారనుకోండి.
1: అయినా అడగడం నా తప్పే కాని, వేలకు వేలు కట్నాలు పోసి పెళ్లి చేసింది చాలక ఇంకా సారు కూడా ఏమిస్తారులే. ఆఖరికి ఓ పట్టె మంచం కూడా లేకుండా ఇలా కటిక నేల మీద పడుకుంటున్నావన్నమాట. పరాయిదాన్ని, నాకే ఇంత బాధగా ఉంటే మీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు. మీ ఆయన్ని ఓ మంచమైన కొనమని అడగలేకపోయావా?
0: అడిగానండి.
1: అన్నాను అనుకో కాని, గోపాలం ఉత్త పిసినగొట్టు మనిషి అనుకో. ఒక్క 10 రూపాయలు అద్దె పెంచమని అడిగితే ఎన్ని బేదరపులు అరుస్తాడో తెలుసా? నీ వాళ్ళకం చూస్తుంటే పొత్తిగా నోట్లో 4 లేని పిల్లలా ఉన్నావు. కొత్త పెళ్ళానివిగా, గట్టిగా అడిగితే కొంటాడేమోలే. ఈ కాలనీలో ఎవరింటికైనా వెళ్ళి చూడు ఎన్నెన్ని సామాన్లుంటాయో. ఇదిగో ఓ పంచేయి, ఈ రాత్రికి మరోసారి గట్టిగా అడిగి చూడు. ఏమన్నది మళ్ళీ నాకు రేపు చెప్పు. నీ మాట విన్నాడా మంచిదే, వినకపోతే అప్పుడే నీకు సలహా చెప్తాను. అప్పుడు నీ ఇంటి నిండా సామాన్లంటే నమ్ము.
0: నిజంగానా పిన్ని గారు?
1: ఇగో ఈ పిన్ని మాటంటే మాటేనే. వస్తానే అమ్మాయి.
0: ఉండండి పిన్ని గారు, కాఫీ త్రాగి వెళుదురు గాని.
1: ఏమిటోనే అమ్మాయి కాముడు, నాకా కిరోసిన్ స్టవ్ వాసన పడదు. అయినా నీ మాట కాదనలేకపోతున్నాను. ఇదిగో కాముడు అని చనువుగా పిలుస్తున్నందుకు ఏమీ అనుకోవు కదా.
0: అబ్బే దాన్నే ఉంది పిన్ని గారు, పెద్దవారు నా మేలు కోరేవారు, ఎలా పిలిస్తే ఏమిటండి. ఉండండి ఒక్క క్షణంలో కాఫీ చేసేస్తాను. మీ దయ వల్ల గ్యాస్ స్టవ్ వస్తే ఏకంగా భోజనమే వండి పెడతాను.
1: ఏదో నీ అభిమానం, చాలా సంతోషమే కాముడు తల్లి.

0: మోసేదో 10 ఎకరా కామడు, ఏమిటా విసురు, ఆ సాపను మెల్లగా వాల్చు. ఇగో చూడు, ఇంట్లో వస్తువులు ఎవరన్నా పాడు చేసుకుంటారా చెప్పు.
1: ఆహాహా, వస్తువులు వంటగదిలో రంగు వెలిసిన నా బాలసార నాటి కెరోసిన్ స్టవ్, ఈ ముందు గదిలో సగం చిరిగిన ఈ చింకి చాప, ఇవేగా మన వస్తువులు. ఈ రెండింటితోనే ఇల్లంతా కళకళ అడిపోతుంది కదూ.
0: చూడు, ఏమిటో కాపురానికి వచ్చిన మొదలు చూస్తున్నాను. అసలు నీకు ఈ వస్తువులు బిచ్చి ఏమిటే కాముడు, ఉన్న వాటితో సర్దుకోవాలి, దాన్నే ఇకానమీ అన్నారు ఇంగ్లీష్లో.
1: ఇల్లంతా ఖాళీగా ఉంటే ఏం సర్దుకోమంటారండి? ఈ నేల మీద పడక నాకు అలవాటు లేదు బాబు. ముందు ఓ డబుల్ కాట్ బెడ్, ఓ గ్యాస్ స్టవ్ కొనండి. ఆ కిరోసిన్ స్టవ్ మీద వంట చేయడం నా వల్ల కాదంటే కాదు, తెలిసిందా?
0: ఓ నాయను, ఏమిటో అనుకున్నాను, పెద్ద పెద్ద వస్తువులకి టెండర్ పెడుతోంది కాముడు.
1: ఏమిటి మాట్లాడరు, నేను అన్నది వినిపించిందా లేదా?
0: చూడు మై డియర్ కాముడు, పెద్దలు ఏమన్నారో తెలుసా? భూతల శయనం, శీతల స్నానం ఒంటికి ఎంతో మంచిదని వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఇకపోతే గ్యాస్ స్టవ్ ప్రమాదాల సంగతి నీకు తెలుసు కదా, రోజు రోజుకి పెరిగిపోతున్నాయని పేపర్లో వార్తలు వేస్తున్నారే. చూడు, నీకేదైనా ప్రమాదం జరిగితే నేను భరించగలనా చెప్పు.
1: అబ్బో, పెళ్ళ మీద కిలోల కొద్ది ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. కూర్చునేందుకు 2 కుర్చీలైనా లేని ఇల్లని ఎవరైనా వస్తే నవ్వుకుంటారు. యాండి, నా మాట విని ముఖ్యంగా కావలసిన వస్తువులు కొన్నైనా కొనండి.
0: నవ్వనివే, నవ్వితే వాళ్ళ పళ్ళు బయటపడతాయి. అసలు నా దృష్టిలో కాముడు, సామాన్లు పెంచుకోవడం అంటే ఏమిటో తెలుసా? ఇంటిని ఇరుకు చేసుకోవడం తప్ప మరేమీ కాదు.
1: అంటే నేను చెవిని ఇల్లు కట్టుకు పోరుతున్నా నా మాట వినరన్నమాట?
0: చూడు, చెవుల్లోనూ చేతుల్లోనూ ఇల్లు కట్టుకోవడం ఎందుకు చెప్పు, చుద్దదండక. ఆ కట్టి ఇల్లేదో శుభ్రంగా స్థలంలో కట్టేశావనుకో, ఈ అద్దెకొంప బాధ అయినా తప్పుతుంది.
1: సంతోషించాం గాని కుళ్ళు జోకులు మాని అసలు విషయానికి రండి.
0: అబ్బా, నాకు నిద్ర వస్తుంది, పడుకొని చాలా రాత్రి అయింది. అమ్మాయి అంతాశ కావడు నీకు, నా డబ్బు పెట్టి కొత్త వస్తువులు కొనాలనే, ఈ గోపాలన్నే బోల్తా కొట్టిద్దాం అనుకుంటున్నావా ఏమిటి? అదంతా తేలిగ్గా అయ్యే పని కాదు. అడిగడిగి విసుగు పుట్టి నువ్వే నీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవాలి. ఆహా ఆహా, సభాష్రా గోపాలం, బుర్రంటే నీదేరా?
1: అమ్మ శ్రీవారు, ఈ కావుడితో పెట్టుకోకండి, ఎలా కొనరో నేను చూస్తాను. పిన్నిగారి సలహాతో ఇల్లంతా సామాన్లతో నింపేస్తాను, ఈ ఇంటి రూపమే మార్చేస్తాను. మిమ్మల్ని ఎలా బోల్తా పడేస్తానో చూడండి, కావుడ మజాకన.
2: ఆహా, అయితే గోపాలం అలా అన్నాడనమాట. ఇదిగో, ఒట్టి పిసునుగొట్టు మనిషి అనుకో, ఇక లాభం లేదు కానీ బయలుదేరవే అమ్మాయి.
3: ఎక్కడికండి?
2: బజార్కి.
3: బజార్కి ఎందుకు పిన్నిగారు?
2: ఎందుకేమిటే పిచ్చిమొహమా, నీకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవడానికి.
3: మన దగ్గర డబ్బు లేదు కదండి, ఎలా కొనడం?
2: ఈ పిన్ని మాటంటే డబ్బుల మూట అనుకో. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, నీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకో, వాయిదా పద్ధతి మీద డబ్బు కట్టొచ్చే.
3: అమ్మో.

0: ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఊరుకుంటారా?
1: ఊరుకోవడానికి నువ్వు అసలు విషయం చెప్తే కదా. ఓ పని చెయ్యి, 6 నెలల పాటు ఆ షాపు వాడిని మీ ఇంటి వైపు రానివ్వకుండా చూసి పూచి నాది. ఈలోపుగా నీకు కావలసిన వస్తువులన్నీ అమర్చుకో. అంతగా మీ ఆయన అడిగితే బ్రహ్మాస్త్రం ఉండనే ఉందిగా, ఇవన్నీ మీ పుట్టింటి వారిచ్చారని చెప్పు.
0: నమ్ముతారంటారా?
1: నమ్మించేటట్లు చెప్పే పూచి నీది. ఆ తెలివితేటలు నీకుండాలే అమ్మాయి. ఏదో నా కూతురు లాంటి దానివని ప్రేమతో నీకు ఈ సాయం చేస్తున్నాను. విన్నావా? నీకే మంచిది. వినకపోయావా? నీ ఇల్లెప్పటికీ ఇంతే. అయినా అందరాడాళ్ళు చేసే పనే ఇది, తప్పేం కాదే. బాగా ఆలోచించుకో, నీ సంసారానికే గాని ఎవరికో కాదుగా.
0: సరే పిన్ని గారు, మీరంతగా చెప్తూ ఉంటే నాకు ధైర్యంగా

0: ఉంది. 6 నెలల తర్వాత మాట కదా, అప్పుడు చూద్దాం. ఇంటి నిండా సామాన్లు చూస్తుంటే ఆయన మనసే మారుతుందేమో.
1: అయితే త్వరగా తయారవు, నీలోపు నేను ఇంటికి వెళ్ళి తాళం వేసొస్తాను.
0: అలాగే పిన్నిగారు, క్షణాల్లో వచ్చేస్తాను.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: వాషింగ్ మిషన్, వాటర్ కూలర్, కలర్ టీవీ, వంటగది ఏమో ఓ స్టీల్ సామాన్ల షాపులాగా ఉంది. ఎక్కడివి ఎక్కడివి ఇవన్నీ చెప్పి అడుగుతున్నాను, సమాధానం చెప్పు.
5: ఎక్కడేమిటండి, కొంటే వచ్చాయి.
4: ఇటు కొన్నావా, వీటిని కొన్నావా? వీటన్నిటినీ కొనడానికి ఎంత డబ్బు ఉంటుంది? అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడదే?
5: నా ముఖం, నా దగ్గర డబ్బు ఎక్కడదండి? నన్ను తన్నిన ఒక పైసా రాలేదని మీకు తెలుసు కదా.
4: అవును,
5: ముందు మీరు అలా స్థిమితంగా కూర్చుని ఈ చల్లటి మంచినీళ్ళు త్రాగండి, విషయం వివరంగా చెప్తా.
4: ముందు విషయం అర్జెంటుగా చెప్పు.
5: మీరు క్యాంపుకు వెళ్లిన మరుక్షణం నన్ను చూడటానికి మా ఫారెన్ అత్తయ్య వచ్చిందండి.
4: ఏమిటి, ఫారెన్ అత్తయ్య వచ్చిందా? అసలు నీకెప్పుడు ఓ అత్తయ్య ఉందని, ఆవిడ ఫారెన్ లో ఉంటుందని నాకు ఎప్పుడు చెప్పలేదే.
5: అబ్బా, నేను చెప్పే ఉంటాను బాబు, మీరే మర్చిపోయి ఉంటారు.
4: సర్లే చెప్పు, నా గుండెదడ క్షణక్షణానికి పెరిగిపోతోంది.
5: ఆవిడ మన పెళ్లికి రానందుకు వస్తూనే నన్ను కౌగులించేసుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తూ.
4: అవును, ముద్దు పెట్టుకుంటున్నప్పుడు దిక్కుమాల ఏడుపెందుకు?
5: అది కాదండి.
4: సరే కాని ఏడుస్తూ.
5: అదేమిటి కావుడు, ఇలా చిక్కిపోయావు, ఎలాంటి పిల్లవు, ఎలా ఉన్నావు, అయ్యవారి నట్టిల్లు, ఇల్లేమిటి, కాపురం ఏమిటి అని మనంటిని చూసి బోలెడు కన్నీరు కార్చింది తెలుసా?
4: అదే సంగతి, వర్షం లేదు, వంగు లేదు, వాకిట్లో ఈ కాలవెలా వచ్చిందబ్బా అనుకున్నాను. అదే ఆవిడ ఏడుబా ఈ కాలమంతా. సరే పాపం, ఆవిడకింత కష్టం రావడానికి కారణం ఏమిటి?
5: నీ ఇంట్లో సామాన్లు లేకపోవడం నాకేమీ బాగుండలేదే కావుడు. ఈ విషయం తెలిస్తే ఫారిన్ మొత్తం మీద నాకెంత అవమానమో తెలుసునా అని నన్ను వెంట తీసుకువెళ్ళి ఇవన్నీ కొనిపెట్టిందండి.
4: నిజంగానా?
5: మొహమాట పడకుండా ఇంకా ఏమైనా కావాలి అంటే ఓ ఫోన్ చెయ్యి అని కూడా చెప్పిందండి. మా అత్తయ్యకు నేనంటే చచ్చే ప్రాణం అంటే నమ్మండి.
4: ఆహా ఆహా, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే ఇదే కాబోలు కావుడు. ఏది ఏది, మీ అత్తయ్యని ఒక్కసారి ఆ లక్ష్మీ స్వరూపాన్ని నేను కూడా దర్శించుకుంటాను. ఎక్కడా ఎక్కడా?
5: ఎంత చెప్పినా వినకుండా టైం లేదు అంటూ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిందండి.
4: అయ్యో, వెళ్ళిపోయిందా? ఉండుంటే ఎంత బాగుండేది, నాకు కావాల్సిన కూడా నేను కూడా కొన్ని అడిగేవాడిగా.
5: ఏమండి, నాకు కావలసినవన్నీ నేను తెచ్చుకున్నాను, మీకు కూడా ఏమైనా కావాలి అంటే మొహమాట పడకుండా అడగండి. ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఆ వస్తువు మన ఇంటి ముందు ఉంటుంది తెలుసా?
4: కావుడు, ఏమిటో మరి ఇబ్బంది పెట్టేస్తున్నావే నన్ను. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నోరు తెరిచి ఏం కావాలి అని అడుగుతున్నావు, ఏం చెప్పమంటావు చెప్పు.
5: మీ మనసు

0: ఉందో అదే చెప్పండి.
1: అవును కానీ మీ అత్తయ్యకును ఒక్కదాని వెంటేనే ప్రాణమా, లేకపోతే ఇంకా ఎవరికోసం వస్తుందా?
0: అబ్బే లేదండి, ఆవిడ నేనంటే ప్రాణం పెట్టేస్తుంది తెలుసా.
1: అలాగా? అలా అయితే పర్వాలేదు. కాముడు, నా మనసులో ఎన్నాళ్ళ నుంచో పుట్టి పెరుగుతూ ఉన్న ఒక్కగానొక్క కోరికను ఇప్పుడు బయట పెట్టాలి అనుకుంటున్నానే.
0: చెప్పండి మరి.
1: ఏమిటో, ఈ డొక్కు సైకిల్ మీద రోజు అంత దూరం వెళ్ళి రావటం చాలా ఇబ్బందిగా ఉంచుమా. అందుకే నాకు నాకు
0: మీకు
1: ఓ కొత్త మోడల్ మోటార్ సైకిల్ ఫ్రీగా కావాలని ఉందే.
0: ఓ సదంత పని, ఓ ఫోన్ కాల్తో మీకు కావాల్సిన బండి మన ఇంటి ముందు ఉంటుంది తెలుసినా.
1: అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే ఫోన్ కొట్టేయి.
0: అలాగేనండి, ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేసి వస్తాను.
1: లక్కీ ఫెలోవి రా గోపాలం, లక్కీ ఫెలోవి. అదృష్టం అదృష్టం ఫార్నతి రూపంలో ఇంటిని ఆవరించింది. గదుడు, ఫ్రీగా కావాల్సినవన్నీ రావట్టుకో. నీ చేతి పైసా ఖర్చు కాకుండా ఇల్లంతా ఎలా నిండిపోయిందో చూడు.
0: యాండి యాండి, అబ్బా పిలుస్తుంటే పలకరేటండి.
1: ఆహా కాముడు, నిజంగా సుఖం అంటే నాది. హాయిగా ఈ సోఫాలో కూర్చుని ఆ కూలర్ గాలి అనుభవిస్తూ ఈ కలర్ టీవీలో సినిమా చూస్తూ ఉంటే నిజంగా స్వర్గంలో ఉందంటే నమ్ము.
0: ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు. కొనమంటే ఒక్క వస్తువు కొనలేదు, కానీ ఫ్రీగా వస్తే మాత్రం బోళ్ళంత సరదా.
1: కాముడు, ఈ 6 నెలల నుంచి ఈ వస్తువులని బాగా అలవాటైపోయాయి. ఏమిటో, పాపం మీ అత్తయ్యని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని ఓ కార్డు ముక్క రాసి ఫారిన్ పంపించేశాయి. ఏమిటో, వెళ్ళి చూద్దామంటే దగ్గర దాపు కాదయ్యే.
0: సర్లే కాని నేను అలా పై వీధిలోకి పేరెంటానికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త.
1: అలాగలే, వెళ్ళి త్వరగా రా. ఆహా డిస్కన్ డిస్కన్ బలే సీళ్ళు బలే సీళ్ళు.
2: ఏమండి ఏమండి ఏమండి, ఇంట్లో గోపాలం గారు ఇల్లు ఇదేనండి.
1: ఆగవయ్యా, ఎవరయ్యా నువ్వు? శుభ్రంగా సినిమాలో డిస్కన్ డిస్కన్ సీన్ చూస్తుంటే మధ్యలో అంతరాయం కలిగిస్తావే, చింతించాలి సుమా.
2: అది గారండి, గోపాలం గారంటే.
1: నేనేనయ్యా గోపాలని, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. చాలా వివరాలు, ఇంకా ఏమైనా కావాలా?
2: కావాలా అంటే కావాలండి. మీ భార్య గారి పేరు కామేశ్వరి అండి.
1: అవును కామేశ్వరి. అవును, ఆవిడ నీకులా తెలుసు?
2: రక్షించారు బాబు, గంట నుంచి ఈ అడ్రస్ కోసం కాళ్ళ రేగేలా తిరిగేస్తున్నాను. ఒక్కసారి ఆవిడ పిలుస్తారా కామేశ్వరి గారిని?
1: అదేనయ్యా, ఆవిడతో నీకేమిటి పని?
2: ఆవిడ మా షాపులో వాయిదా పద్ధతి మీద ఈ సామానంతా మొత్తం కొనేసిందండి. 6 మాసాల తర్వాత రమ్మని, డబ్బు మొత్తం ఒక్కసారి ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి.
1: అబద్ధం అబద్ధం, శుద్ధ అబద్ధం. ఈ వస్తువులన్నీ మా ఆవిడకి వాళ్ళ ఫారిన్ అత్తయ్య గిఫ్ట్గా కొనిచ్చింది. పొరపాటుని అడ్రస్ కూర్చుంటో, వెళ్ళరా నేను, వెళ్ళి వెళ్ళి వెళ్ళు.
2: ఏమిటండి, ఎక్కడికండి, ఏమిటి ఎక్కడికండి వెళ్ళేది? ముందు ఆవిడ రమ్మనండి. ఇదిగో ఈ కాగితాలు చూడండి, ఎవరికి తప్పో తెలుస్తుంది. అదిగో అదిగో ఆవిడ గారే వచ్చేస్తున్నారు. నమస్కారం అమ్మ, కామేశ్వర గారు. ఆవిడ అడుగుతాను.
1: ఏమిటి కాముడు, ఏమిటి న్యూసెన్స్?
2: ఏమమ్మా, హాయిగా వస్తువులన్నీ వాడేసుకుంటున్నారా? ఇంతవరకు ఒక్క వాయిదా డబ్బు ఏం కట్టలేదా? మీరు చెప్పిన టైంకి వస్తేనేమో ఈయన గారేమో నా మీద కాకర పేద కాకర పేకర అంటారేంటి?
1: ఏమే ముద్దు రా చెప్పులా నిలబడతావు, మాట్లాడేవే చెప్పు.
0: అవునండి, ఈ వస్తువులన్నీ వాయిదా పద్ధతిలో కొన్నాను.
1: వాయిదా పద్ధతిలో కొన్నావా? మరి మీ ఫారిన్ అత్తయ్యా?
0: అంతా అబద్ధం అండి. అసలు నాకు అత్తయ్యలే లేరు, వీటన్నిటికీ మీరే డబ్బు కట్టాలి. మెల్లగా చెప్పొచ్చు కదా అని.
1: వసిని అమ్మ కడుపు బంగారం గాను, అసలు నీకు దిక్కుమాల ఆలోచన ఎట్టా కలిగి తెచ్చింది? ఆ షాప్ గురించి నీకు ఎవరు చెప్పి తెచ్చారు?
0: మన ఇంటి పిన్ని గారు నా మీద ప్రేమతో ఈ షాప్ గురించి చెప్పి ఈ వస్తువులన్నీ ఇప్పించారు.
1: నీ మీద ప్రేమతో కాదే పిచ్చి మొద్దు, నా మీద కక్షతో ఈ పని చేసింది. అమ్మ పిన్ని, ఎంత ద్రోహం చేశావు? 10 రూపాయలు అద్దె పెంచనందుకు? నీ చెల్లెలి కూతుర్ని కట్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కోపంతో? నన్ను ఇలా అప్పుల పాలు చేస్తావా? ఉండు ఉండు, మీ పని చెబుతాను. ఏ ముందు వెళ్ళి వెళ్ళి ఆవిడ పిలుచుకురా. పో.
0: ఆవిడ గారు ఎక్కడుంది? నిన్న రాత్రి యాత్రలకు వెళ్ళిపోయింది, 6 నెలల దాకా రాదుట, ఇల్లు జాగ్రత్త అని కూడా చెప్పింది.
1: అమ్మ బాబోయ్, ఓ నాయనో ఈ ఫారిన్ ఎత్తే పేరు చెప్పి మొత్తానికి నా కొంప ముంచేసావు కదే కాముడు. ఎంత లేదన్నా ఈ వస్తువులన్నీ చూస్తే 15, 20, 30, 35 ఓ 1 లక్ష రూపాయల దాకా దాటే ఉంటాయి. ఇన్నాడు దాచిన డబ్బంతా గోవిందా గోవిందా.
2: మేస్తారా ఏమండి? అయ్యా నన్ను ఇలా నిలబెట్టేసి మాట్లాడడం భావ్యం కదండి. మర్యాదగా డబ్బు ఇస్తారా కడతారా లేదా?
1: ఏమిటయ్యా, ఏమిటి అలా మీద మీద కూస్తున్నావు, కొంప తీసి కొడతావా ఏమిటి?
2: నేను ఎందుకు కొడతానండి, నేను ఎందుకు కొడతాను? నా డబ్బు బాధిస్తే నేను మాత్రం పోతాను.
1: ఇవ్వకే తెస్తానా? చూడయినా రేపు వచ్చి మొత్తం డబ్బు పట్టుకుపో. రే గోపాలం పిచ్చి పక్షి, నువ్వు చేసిన తప్పుకు నీ శ్రీమతి ఎంత అప్పు చూపించిందో చూసావా? ఆస్తికి పోయినందుకు అనుభవించు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టును ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలి క్రికెట్ టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర మంత్రివర్గం ఈరోజు 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: 5 బహుత్ బడే ఫేస్లే లియే పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ 5వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారాదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ 5వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఇక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ ఆజ్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
0: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖగ్రగ్పూర్ భద్రక్ 4వ లైను, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైను, గుమ్మిడి పూండి గూడూరు 3వ 4వ లైను, కటక్ పరదీప్ 3 4వ లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దేహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తరకణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైలు కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామఢీ సోన్బర్సా సెక్షన్ను 4 లేన్ల స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ 3 కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికున్న అనుసంధానం కారణంగా ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీపై బలమైన దృష్టి అనే 4 కీలక రంగాలు ఈ వృద్ధి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
1: The investment story is very important part of our entire growth journey. From a very minuscule

0: investment that we used to make in our country, the public investment. Today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities, and make sure that the benefits of growth reach every segment of the society.
1: సుస్థిరమైన వృద్ధి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000 పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతిపెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25లో కొత్త ఈపీఎఫ్ఓ చందాదారుల్లో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలును సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు ప్రభుత్వోద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ 4వ నెలలో కొనసాగుతున్న తరుణంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిలా, తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్, విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్

0: శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈరోజు 5వ రోజు భోజన విరామ అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అవుట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈవేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్టులో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొదిలి మండల ఉద్యానాధికారి శ్రీ దాసు రమేష్ గారితో పరిచయం. ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా వినండి, మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి పొదిలి మండల ఉద్యానాధికారి శ్రీ దాసు రమేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కార్యక్రమంలో మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి పొదిలి మండల ఉద్యాన అధికారి శ్రీ దాసు రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్తే అండి.
2: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో పండించేటువంటి పంటలలో ఈ ఉద్యాన పంటలలోకి వచ్చేసరికి మిరప పంటను కూడా ఒకటిగా చెప్పుకుంటున్నాం. మన ప్రాంతంలో కొంతమంది రైతులు ఇప్పుడు మిరప నారు పోసుకోవటము, మరి మిరప సాగు చేయటము, దిగుబడులు కూడా ఎక్కువనే తీస్తున్నారు మన ప్రాంతంలో. ఈ ఎలినినో పరిస్థితుల వల్ల అయితేనేమి, మరి వర్షాలు సరిగ్గా పడక సమయానికి కొంత రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో మనం రైతులకు ఈ మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వారికి తెలియజేద్దాం సార్. ఇందులోనే మరి ముఖ్యంగా మిరపలో నాణ్యమైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన జాగ్రత్తలు ఏంటియో ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
3: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మిరప వాణిజ్య పంటగా అధిక దిగుబడులు, అధిక ఆదాయాన్ని పొందుతున్నారు రైతులు. మిరపలో నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో అవసరం. దానిలో భాగంగా నేల తయారు చేసుకోవడం, అదే నారు నాటడం, నీటిపారుదల, తెగుళ్ళు పురుగులు దశలో మనం సరైన యాజమాన్యాలు తీసుకోవాలి. దానిలో భాగంగా మిరప సాగుకు సంబంధించి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు మనం గమనించినట్లయితే నేల తయారీ కూడా చాలా ముఖ్యం. నీరు నిలవకుండా మంచి మరుగునీటి వసతి కలిగినటువంటి నేలలన్నీ కూడా ఈ మిరప తోటకి అనుకూలమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దుక్కి తయారు చేసే దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పొలాన్ని 4 లేదా 5 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువులు వేసుకొని కలయి దున్నుకోవాలి. అంతేకాకుండా విత్తన శుద్ధి కూడా మెయిన్ ఇంపార్టెంట్. విత్తన శుద్ధి చేయాలనుకుంటే మనం నారు కుళ్ళు తెగులు రాకుండా కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరం మందును ఉపయోగించి విత్తన శుద్ధి చేయాలి. అంతేకాకుండా నారును ఎలా పెంచుకోవాలన్నది కూడా మనం జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా ఓపెన్ కల్టివేషన్ అంటే ఆరు బయట నారు పెంచుకునే దానికంటే షేడ్ నెట్లలో తెగుళ్ళు పురుగులు లేకున్నటువంటి స్వచ్ఛమైన మంచి నారుని ప్రధాన పంటలో నాటుకున్నట్లయితే మంచిది. నారు యొక్క వయసు 30 నుంచి 35 రోజుల వయసు గల నారు మొక్కను ప్రధాన పొలంలో నాటుకోవాలి. అంతకంటే ఏజ్ ఎక్కువ ఉన్న మొక్కలు నాటుకున్నట్లయితే దానికి దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా మొక్కను నాటే సమయంలో మనం దూరాన్ని ఎలా నాటుకోవాలన్న విషయాన్ని చూసినట్లయితే మొక్కకు మొక్కకు దూరము 60

0: సెంటీమీటర్లు, అంతేకాకుండా సాలుగు సాలుగు మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టినట్లయితే ఏపుగా పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
1: ఓకే సార్, మరి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మిరపలో నాణ్యమైన దిగుబడి పొందడానికి పాటించడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. మరి ఇందులోనే మిరపలో ఎరువుల యాజమాన్యం గురించిన వివరాలు కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేయడం ఏమనగా, మన రైతులు ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందన్న ఉద్దేశం పక్కన పెట్టాలి. అలా కాకుండా నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయడం మంచిది. నత్రజని, భాస్వరం, పొటాషియం సాధారణంగా ఎకరాకు 60 నుంచి 80 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాషియం ఎరువులు సిఫారసు చేస్తారు. దీన్ని జనరల్గా మనం ఎప్పుడెప్పుడు ఎలా వాడాలన్న ఉద్దేశాన్ని తీసుకున్నట్లయితే భాస్వరం మొత్తం ఆఖరి దుక్కిలోనే వేయాలి. తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులను 3 నుంచి 4 విడతలుగా నాటిన 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు ఒకసారి వేయాలి.
1: ఓకే సార్, మరి మిరపలో ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు తెలియజేశారు. మరి మిరప సాగులో నీటి యాజమాన్యం కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది, దీనికి సంబంధించినటువంటి యాజమాన్య మెలకువలు తెలియజేయండి సార్.
0: ఓకేనండి. నీటి యాజమాన్యంలో భాగంగా మిరప నారుని లేదా మిరప పంటని మనం పెంచేటప్పుడు డ్రిప్ ద్వారా నీటి యాజమాన్యం చేసినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో భాగంగానే డ్రిప్ ద్వారా ఎరువులను పంపించి, ఫెర్టిగేషన్ ద్వారా అంటాం, పంపించి తగినంత మోతాదులో ఎరువులను కూడా మెయింటైన్ చేయవచ్చు. దీనిలో భాగంగానే మిరపకి చాలా సున్నితమైన పంట, మిరప పంట అధిక తేమను, తేమ లేకుండా వాతావరణ బెట్టను తట్టుకోలేదు. కనుక ఈ మిరప కొన్ని పరిస్థితుల్లో పూత దశలో కానీ కాయదశలో కానీ నీటి ఎద్దటి ఉన్నట్లయితే పూత పిందె రాలిపోయే అవకాశం ఉంది. ఇలా లేకుండా అవసరాన్ని బట్టి డ్రిప్ ద్వారా నీరు పెట్టినట్లయితే దాన్ని అధిక పూత వచ్చి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కనుక మనం డ్రిప్ ద్వారా నీటిని పెట్టుకోవడం చాలా ఉత్తమమైందని తెలియజేస్తున్నాను.
1: ఓకే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి నీటి యాజమాన్యం చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.
0: అవునండి,
1: పూత పిందె దశలో అదేవిధంగా ఈ డ్రిప్ ద్వారా కూడా ఎరువులను కూడా మనము పంపించవచ్చు,
0: అందించవచ్చు.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ మిరప సాగులో మరి మనం చూస్తున్నాం కలుపు ఎక్కువగా వస్తుంది, దానివల్ల కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరి కలుపు యాజమాన్యం ఎంతవరకు అవసరం, ఎలాంటి పరిస్థితుల్లో కలుపు యాజమాన్యం చేయాలి అధిక దిగుబడులు పొందడానికి అన్న విషయాలు తెలియజేయండి సార్.
0: మిరప సాగు విధానంలో కలుపు చాలా సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మనం నాటిన 30 నుంచి 45 రోజుల వరకు పొలంని కలుపు లేకుండా నీట్గా చేసుకోవాలని, ఎందుకంటే ఆ కలుపు నుంచి వచ్చిన పురుగులు, తెగుళ్ళు డైరెక్ట్గా ప్రధాన పంటపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా చిన్న దశలో ఉన్నటువంటి 30 నుంచి 40 రోజుల్లో వీడి కాంపిటేటివ్ ఉంటుంది, వీడికి న్యూట్రిషన్కి ప్రధాన పంటపై ప్రభావం ఉంటుంది. కనుక మొదటి 30 నుంచి 40 రోజులు దుక్కులు దున్నుకొని అంతర సేద్యం చేసుకున్నట్లయితే ప్రధాన పంట ఏపుగా పెరిగి రాబోయే రోజుల్లో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: కలుపు గురించి ఇంకా మనం ఏమన్నా మందులు అలాంటి పిచికారి చేసే అవకాశం ఉందంటారా?
0: మనకి కలుపు మందులు వాడకుండా ఉండడమే మంచిది. కలుపు మందులు వాడవలసి వచ్చినప్పుడు ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, పెండిమిథాలిన్ వంటి మందులు వాడినట్లయితే 45 రోజుల వరకు ఆ కలుపు రాకుండా మనం నివారించవచ్చు. ఆ తర్వాత మనం చేతితోనే మాన్యువల్గానే మనం తీసుకున్నట్లయితే ప్రధాన పంటకి హెర్బిసైడ్ నుంచి అంటే కలుపు మందుల నుంచి ఎఫెక్ట్ ఉండదు.
1: ఓకే సార్, కలుపు యాజమాన్యము అంతవరకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
0: తీసుకోవాలి.
1: ఈ మిరపలో రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించి అధిక దిగుబడులు పొందడానికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారండి. మన రైతులకు తెలియజేయడం ఏమనగా, మనం పురుగు వచ్చిందంటే మనం నాటినప్పటి నుండి కోత వరకు 24 నుంచి 25 స్ప్రేలు చేస్తుంటారు. అంటే అన్ని సార్లు మందు కొడుతుంటారు కోత వరకు వచ్చేసరికి. అలా కాకుండా

0: మనము అవసరాన్ని బట్టి పురుగు మందులు కొట్టాలి, ఏ పురుగు వస్తే ఏ మందు కొట్టాలి అని అవగాహన బట్టి మనం పురుగు మందులు వాడాలి. యాక్చువల్గా మన చేసే రైతులు ఏంటంటే, ఇది పురుగు మందా లేదా పురుగు వల్ల ఆకుముడత వస్తుందా, తెగులు వల్ల వస్తుందా లేదా న్యూట్రిషన్ డిఫిషియన్సీ అంటే మినరల్ లోపం వల్ల వస్తుందా అని అవగాహన చేసుకొని లేదా సమీప ఉద్యాన శాఖ వారిని అధికారులను కనుక్కొని మన సిఫారసుకు వెళ్ళినట్లయితే ఉత్తమంగా మేనేజ్మెంట్ చేసినట్లుగా భావించాలి. దానిలో భాగంగా మనము మిరప సాగు రసాయన పురుగు మందులు వాడకాన్ని తగ్గించి సమన్వయ పద్ధతులలో చీడపీడల నివారణ ఎంతో బాగా చేయవచ్చు. దాని ఉద్దేశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఈ పద్ధతి ద్వారా కూడా పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు వస్తాయి. దానిలో భాగంగా మనం ఏం చేయాలంటే రసాయన మందులను వాడకాన్ని తగ్గించి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు కొన్ని ఉన్నాయి. దాంట్లో భాగంగా మనము జీవ సంబంధ సాంస్కృతిక పద్ధతులు ఉపయోగించాలి, అంతర పంటలు వాడవాలి. అంతర పంటలు అంటే ఏంటంటే తోట చుట్టూరు 3 లేదా 4 వరుసలు జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలాంటి పంటలను మన రక్షక పంటలుగా వేయడం వల్ల పైకి ఎగిరికుంటూ వచ్చేటటువంటి రెక్కల పురుగులను లోపలికి రాకుండా కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఆకర్షణ పంటలు కొన్ని ఉంటాయి, ఇవి ఎందుకంటే కొన్ని ఆకర్షిస్తుంటాయి, పూలకి కలర్స్కి ఆకర్షిస్తుంటాయి. వాటిల్లో ఎకరానికి అక్కడక్కడ బంతి మొక్కలను వేయడం ద్వారా లద్దె పురుగులను ఆకర్షించి ప్రధాన పంటకి ఎఫెక్ట్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా చేసుకోవాలి, ఎందుకంటే మన రైతులు ఏం చేస్తారంటే ఒకే సర్వే నెంబర్లో పదే పదే ఒకే పొలంలో మిరప వేస్తూ ఉంటారు. అలా కాకుండా పంట మార్పిడి వేసుకోవాలి. మిరప ప్లస్ ఈ సంవత్సరం మిరప వేసినట్లయితే వచ్చే సంవత్సరం వేరుశనగ కానీ ఇతర కంది కానీ మార్చాలి. పంట మార్పిడి జరిగినట్లయితే ఈ అవశేషాలు అనేటువంటి పురుగు మందులు ఉండేటటువంటి భూమిలో ఉండే అవశేషాలు అనేవి తగ్గించవచ్చు, తద్వారా పురుగు మందులను కూడా తగ్గించవచ్చు.
1: మిరపలో రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించి మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు పాటిస్తే ఇంకా అధిక దిగుబడులు పొందవచ్చు.
0: అంతేకాకుండా కొన్ని యాంత్రిక పద్ధతులు కూడా పాటించవాలి. ఎలాగంటే కొన్ని మనం పొలంలో జిగురు అట్టలు వాడాలి, లింగాకర్షణ బొట్టలు వాడాలి, సేంద్రియ కషాయాలు కూడా కొన్ని వాడినట్లయితే ఆ పురుగును బట్టి మనం ఈ కషాయాలు కూడా వాడాలి, అంటే వేప నూనె ఇలాంటి. అంతేకాకుండా జీవ నియంత్రణాలు వాడాలి. అంతేకాకుండా మనం రసాయన పురుగు మందులు వాడకాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగు మందులు ఉధృతి ఎలా ఉందంటే అధికంగా మన నష్టం కలుగుతుంది, అంటే ఆర్థిక నష్ట పరిమితి కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే సిఫారసు చేసినటువంటి పురుగు మందులను మాత్రమే రసాయన పురుగు మందులు వాడవలను. ఈ విధంగా చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటించి మిరప పంటను పండించినట్లయితే పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు కూడా పొందవచ్చు.
1: ఓకే సార్, ఇప్పటి వరకు మనము ఈ మిరప పంట సాగుకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాము. సార్, మిరపలో ముఖ్యంగా కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా, మరి ఏమేమి తెగుళ్ళు వస్తున్నాయి, వాటి నివారణ మార్గాలు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా కాయ కుళ్ళు కాకుండా కాయ తొడంపై రాట్ వస్తుంది, అంటే కాండం అడుగు భాగంలో కుళ్ళడం మొదలవుతుంది, మొక్క వాడిపోతుంది. అంతేకాకుండా దీనికి వేరు కుళ్ళు కూడా వస్తుంది, వేరు కుళ్ళు వచ్చినప్పుడు చెట్టు పైనుంచి కిందకి ఎండిపోవడం జరుగుతుంది. అలా గమనించినట్లయితే మెటలాక్సైల్ లేదా మ్యాంకోజెబ్ 2 నుంచి 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి పైన స్ప్రే చేసినట్లయితే మనం దీన్ని నివారించవచ్చు. అంతేకాకుండా బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్, అంటే ఈ బ్యాక్టీరియాల వల్ల ఆకుపైన మచ్చలు ఏర్పడతాయి. ఆకుపైన ముందుగా నీటి మచ్చలు వంటి గోధుమ రంగు నలుపు మచ్చలు మనం గమనించినట్లయితే వెంటనే మనము సిఓసికి వెళ్ళాలి. సిఓసి అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 నుంచి 3 గ్రాములు 1 లీటర్కి కలుపుకొని స్ప్రే చేసినట్లయితే సమర్థవంతంగా దాన్ని నివారించవచ్చు. మొదట్లోనే మనం దీన్ని చేయాలి. పూర్తిగా ఆకుమచ్చ మొత్తం ఎండిపో వచ్చినప్పుడు ఆకులు మొత్తం ఎండిపోయినప్పుడు దీన్ని

0: వాడినట్లయితే ఉపయోగం లేదు. అంతేకాకుండా పౌడర్ మిల్యు అంటే ఆకులపై తెల్లటి పొడి వంటి పొర వస్తుంది, అలాంటి మనం గమనించిన వెంటనే వెటబుల్ సల్ఫర్ అని ఉంటుందండి, దాన్ని కూడా మనం 2 నుంచి 3 గ్రాములు 1 లీటర్కి కలుపుకొని స్ప్రే చేసినట్లయితే ఆ పౌడర్ ఉన్నటువంటిది పోయి ఆకులు నార్మల్ స్థితికి వచ్చి కిన్నజిని సమయక్రియ బాగా జరుగుతుంది. దీనివల్ల ముందు ఎఫెక్ట్ ఏంటంటే తెల్లగా రావడం వల్ల ఈ మొక్కలు కిన్నజిని సమయక్రియ జరగకుండా తన ఫుడ్ను తయారు చేసుకోవడం ఆపివేసి చెట్టు మొత్తం చనిపోతుంది. కనుక పౌడర్ మిల్లు వచ్చినట్టునే వెటబుల్ సల్ఫర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా డ్యాంపింగ్ అప్, ఇది నారు మొక్కలు కాండం దగ్గర కుళ్ళి ఎండిపోతుంది, దీనికి కూడా మనము మెట్లాక్జైల్ ప్లస్ మ్యాంగో జబ్ 2 కలిపి 2 గ్రాములు లీటర్కి మనం కలుపుకొని పిచికారీ చేసినట్లయితే సమర్థవంతంగా మనం నివారించవచ్చు. అంతేగాని ముఖ్యమైన కీటకాలు కొన్ని ఉన్నాయి. మిరపలో గమనించినట్లయితే త్రిప్సు, మైట్స్, కాయ తొలుసు పురుగులు ముఖ్యంగా దీనికి ఎఫెక్ట్ చేస్తున్నాయి. మిగతా అన్ని కూడా మైనర్ పెస్ట్స్ అంటాం, అంటే తేలికపాటి పురుగులు, దానివల్ల పెద్ద నష్టం ఉండదు. ఈ 3 కీటకాల వల్లనే ఎక్కువ నష్టం కలుగుతుంది. దాంట్లో భాగంగా త్రిప్స్ వచ్చినట్లయితే స్పైనోసాడ్ 45% ఉన్నటువంటి ఎస్సి 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్కి కలుపుకొని స్ప్రే చేసినట్లయితే చాలా సమర్థవంతంగా మనం దాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా మైట్స్ వచ్చినట్లయితే దీన్ని కూడా అబామెక్సిన్ 1.9 ఈసీ కానీ మనం 0.5 ml 1 లీటర్ నీటి కలుపుకొని స్ప్రే చేసినట్లయితే చాలా సమర్థవంతంగా మనం నివారించవచ్చు. దీంట్లో భాగంగా పెస్ట్లో కాయ తులసి పురుగు ఒకటి వస్తుంది, దాన్ని కూడా మనం గమనించినట్లయితే ఎమామెక్టిన్ బెంజియేట్ అనే 5% ఎస్సి ఉంటుంది, దాన్ని మనం తీసుకొని 0.4 నుంచి 0.5 గ్రాములు 1 లీటర్ కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ముఖ్యంగా ఈ సిఫారసు చేసినటువంటి పురుగు మందులు అవసరాన్ని బట్టి మాత్రమే మనము వాడుకున్నట్లయితే మన పెట్టుబడులు తగ్గించి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని రైతు సోదరులకు తెలియజేస్తున్నాను.
1: ఓకే సార్, మరి ఈ పురుగులు అదేవిధంగా ఈ తెగుళ్ళ గురించి వాటి నివారణ చర్యల గురించి కూడా రైతు సోదరులకు చెప్పారు సార్. ఓకే సార్, మరి మిరపలో కొంత పురుగు వచ్చే అవకాశం కూడా ఉంది, ఈ పురుగులు యాజమాన్యం గురించి తెలియజేయండి సార్.
0: మిరపలో పురుగుల యాజమాన్యం గురించి మనం తెలుసుకోవాలి. పురుగుల యాజమాన్యం అంటే పెస్ట్ మేనేజ్మెంట్, ముఖ్యంగా ఏ దశలో ఏ పురుగులు వస్తాయని మనం గమనించాలి. ముఖ్యంగా థ్రిప్స్ అంటే ఈ ప్రధాన లక్షణం ఆకు ముడుచుకోవడం, వెండి రంగులోకి మారిపోతుంది ఆకు, పూత రాలడం, కాయ వంకరలు తిరగడం, ఇలాంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ఈ థ్రిప్స్కి మనము స్పైనోసాడ్ 45% ఉన్నటువంటి ఎస్సి 0.3 మిల్లీలీటర్లు 1 నీటికి కలిపి పిచికారీ చేస్తే సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా కొన్ని మైట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, ఆ మైట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆకులు ముడుచుకోకపోవడం, అంచులు ముడుచుకొని గోధుమ రంగులోకి మారడం, మొక్క ఎదుగుదల తగ్గుతుంది. ఈ సమయంలో మనం ఎంబామిక్సిన్ 1.9% ఉన్నటువంటి ఈసి 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయవలెను. తెల్లదోమ, వైట్ ఫ్లై, ఆకుల నుండి రసాన్ని పీల్చడం, ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలను కలుగజేస్తుంది. అంతేకాకుండా ఈ వైట్ ఫ్లై అనేది వైరస్ను వ్యాప్తి చెందిస్తుంది, కనుక తెల్లదోమ వచ్చిన వెంటనే తీవ్రతను బట్టి సిఫారసును బట్టి మనం మందులు వాడవలను. దీన్ని జనరల్గా ఇమిడాక్లోఫీడ్ కూడా 2 ml 1 లీటర్కి వాడినట్లయితే దీన్ని నివారించవచ్చు. ఎఫిడ్స్, ఆకుల అడుగు భాగంలో ఈ ఎఫిడ్స్ వచ్చినప్పుడు ఆకుల అడుగు భాగం రసం పీల్చడం, ఆకులు ముడుచుకొని పోవడం వంటి జరుగుతున్నాయి. ఈ ఎక్కువగా ఆకుల కింద మనం గమనించవచ్చు. దీని తీవ్రతను బట్టి కూడా మనం క్లోరోఫైరి

0: ఫాస్ వాడినా కూడా దీన్ని 2.5 ml క్లోరోఫైరిఫాస్ వాడినట్లయితే దీన్ని అరికట్టవచ్చు. కాయ తులసి పురుగులు కాయకు రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళడం, కాయలో పురుగు విసర్జించడం జరుగుతుంది. ఇవి మనం గమనించినట్లయితే ఎమామెక్సిన్ బెంజియేట్ 5% ఉన్నటువంటి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే సమర్థవంతంగా దీన్ని నివారించవచ్చు. కొన్ని కట్వాంసన్ ఉంటాయి, ఇవి చిన్న మొక్కలను నేలకు దగ్గరగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేస్తుంటాయి. పొలంలో వీటిని నివారించడానికి మనం కలుపు నివారణ చేసినట్లయితే ఈ కట్వాములను సమర్థవంతంగా నివారించవచ్చు. అందుకే కలుపు నివారణ అనేది ముఖ్యం. ఈ విధంగా పురుగును నివారించినట్లయితే సమర్థవంతంగా అధిక దిగుబడిని పొందవచ్చని రైతులకు తెలియజేస్తున్నాను.
1: ఓకే సార్, మరి మిరపలో ఈ పురుగులు తెగుళ్ళ గురించిన వివరాలు కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు సార్. మిరప పంటలో కోత అనంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పండి సార్.
0: మంచిదండి, మంచి క్వశ్చన్ అడిగారు. మన రైతులు ఎంతో కష్టపడి నాటినప్పటి నుంచి కాయ కోసే వరకు చాలా కష్టపడి అధిక దిగుబడులు పొందుతారు. కానీ కోసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 10 నుంచి 15% ఉత్పత్తి అయినటువంటి పంట నష్టపోతున్నారు. ఇలా కోత అనంతరం నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని తెలుసుకుందాం. దానిలో భాగంగా సరైన పక్వానికి వచ్చిన పూర్తిగా ఎరుపు రంగులోకి వచ్చి మంచి పక్వాన్ని కలిగిన మిరపకాయలను మాత్రమే మనం కోపించాలి. అంతేకాకుండా కోత సమయం కూడా మనం తీసుకోవాలి జాగ్రత్తలు. కోత సమయం ఉదయం లేదా సాయంత్రం సమయంలో కోత చేపడితే మంచిది. శుభ్రమైన కోత కోయాలి. దాంట్లో భాగంగా మనం మిరపకాయలను పగుళ్ళున్నటువంటి లేకుండా కోసుకున్నట్లయితే గ్రేడింగ్ని మనం తగ్గించవచ్చు. గ్రేడింగ్లో రంగు పరిమాణం నాణ్యత ఆధారంగా మిరపను వేరు చేయాలి. అంతేకాకుండా చెడిపోయిన పురుగు వ్యాధి సోకిన కాయలను తొలగించాలి గ్రేడింగ్ విషయంలో. అంతేకాకుండా ఆరబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లో భాగంగా నేరుగా నేలపైన ఆరబెట్టకుండా టార్పాలిన్ కానీ సెల్పాలిన్ పట్లపైన ఆరబెట్టినట్లయితే క్వాలిటీ నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. నీటి శాతం చూసినట్లయితే మనం ఆరబెట్టేటప్పుడు పూర్తిగా తేమ ఉన్నప్పుడు బ్యాగులు చేయకూడదు. దాని నిల్వలు ఉండే సమయంలో మిరప తేమ సాధారణంగా 10 నుంచి 12% తగ్గేలా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత బ్యాగింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన రైతులు ఎక్కువ బరువు రావడం కోసం కాళ్ళతో తొక్కడం, ఇష్టం వచ్చినట్లు ఏ బ్యాగులు అంటే ఆ బ్యాగులు వేసి చేస్తుంటారు. అలా కాకుండా ప్యాకింగ్ సమయంలో పూర్తిగా ఎండిన మిరపను శుభ్రమైన పొడి గన్ని బ్యాగులు అనువైన ప్యాకింగ్ మెటీరియల్తో నింపాలి. అది జాగ్రత్త తీసుకోవాలి. గాలి ప్రసరణ ఉన్న తేమ లేని గోడౌన్లో చెక్క ప్యాలెట్లపై మనం బ్యాగులను ఉంచాలి. గోడలకు కానీ నేలపై కానీ నేరుగా తగలకుండా చూసుకోవాలి ఆ బ్యాగులను. నిల్వ చేసే సమయంలో పురుగు నివారణ కొరకు ఏం చేయాలన్నది కూడా మనం గమనించాలి. మనం నిల్వ చేసినటువంటి గోడౌన్లో కూడా మనం తనిఖీ చేసి పురుగు నివారణ మందులు కొన్ని వాడాలి. దానిలో భాగంగా నిలువ ఉన్న సమయంలో కీటకాలు ఫంగస్ రాకుండా గోడౌన్లో శుభ్రంగా ఉంచి క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలి.
1: మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొదిలి మండల ఉద్యాన అధికారి దాస్ రమేష్ గారు రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు. అందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు మిరప పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి పొదిలి మండల ఉద్యానాధికారి శ్రీ దాసు రమేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు కొన్ని రైతు గీతాలు విందాము.

0: విజిట్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
1: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
2: నమస్కారం అండి.
1: చంద్రమౌళి గారు, అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
2: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి. ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షలు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్ వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి, వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
1: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు, అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
2: సార్, ఫస్ట్ విద్యార్థులు తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి ఒక 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారు అనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి, మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి, దాన్ని ఆ మైండ్ సెట్, ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లల్లో ఉన్న ఇన్క్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన

రైతు గీతం విన్నారు. ఇంతటితో పాడి పంటలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 7:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి, వీటన్నిటిలో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్జార్షియం మెంబర్స్ అనమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో. స్కూల్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే, కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది మనం ఒక 100 మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 మంది బయటికి వస్తారనమాట. సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాను వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ త్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో నుండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేశాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం. మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజియన్లో చేసాం,
1: చాలా దూరం,
0: చాలా దూరం. అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే గిన ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎంఎస్ఎంఈలకు, చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే. సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో, ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం. ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్ళకు కనెక్ట్ చేయడము, ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తామన్నమాట.
1: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు, గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తూ ఉందంటారు?
0: సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్ రైతుల దగ్గరకు వచ్చేసరికి 2 మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
1: ఉత్పత్తులు
0: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది, మన మిల్లెట్స్ ఉంటాయి. సో ఈ పంటలను మనము మీరు డబుల్

0: ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది. ఏం చేస్తాము, మేము రీసెంట్గా జేఎన్టీయూ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు శనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? ఓ 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువ శనిక్కాయలు కావాలి. దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా
1: రైతులు పండించే ఉత్పత్తులు
0: ఏవైనా కావచ్చు ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది, కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి, కర్ణాటకలో బెంగళూరులో. మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాము కదా, మేమందరూ, మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేమేం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తాను, వారంలో అక్కడ ఉండు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి బిజినెస్ పెట్టుకో, నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్నీ కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తాను. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడికి పంపిస్తాను. అలాగ టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్, అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్ని ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ 100లో ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్, ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని, మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్లో నుంచి ప్రూనర్ తీసుకున్నమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో, అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు జూలై 31న మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
1: బాగుందండి చంద్రమౌళి గారు. ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, యువవాణి యువజనుల కార్యక్రమం.

0: యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వివరాలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఉద్యోగ సమాచారం వింటారు. యూపీఎస్సీలో 34 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు మరియు వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివరాలు, నియామక సంస్థ పేరు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం పోస్టుల సంఖ్య 34 ఉన్నాయి. ఉద్యోగం వివరాలు, ఖాళీలు. మొదటి పోస్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, ఒక ఖాళీ. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, 9 ఖాళీలు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీరింగ్, ఒక ఖాళీ. సూపరింటెండెంట్ హిందీ బ్రాంచ్ ట్రాన్స్లేషన్, ఒక ఖాళీ. రీసెర్చ్ ఆఫీసర్, 11 ఖాళీలు. హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్, 4 ఖాళీలు. సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్, 7 ఖాళీలు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే, పోస్టును అనుసరించి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఎస్సీ, ఎంఎస్సీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఉత్తీర్ణులై ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి 30 సంవత్సరాలు, హార్టికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు సాయిల్ కన్జర్వేషన్ అసిస్టెంట్ పోస్టుకు 40 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 35 సంవత్సరాల వయస్సు మించకూడదు. ఎంపిక విధానం, స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్టింగ్ చేస్తారు. రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించి తద్వారా మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 28 ఆగస్టు. ఇతర వివరాలకై వెబ్సైట్ చిరునామా upsc.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి upsc.gov.in.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ చిత్రం కోసం కేకే పాడుతున్నారు.

మంచి సినిమా పాట విన్నారు కదా. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం విశేషాలు. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఏకం చేయడానికి, ఇంకా మరింతమందిని ఈ రంగంలో ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 19 ఆగస్టు ఈ ఛాయాచిత్ర దినోత్సవం అంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డేని జరుపుకుంటాం. దీని చరిత్ర విషయానికి వస్తే, ఫోటోగ్రఫీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఫోటో అంటే కాంతి, గ్రాఫీ అంటే తీసుకోవడం. ఈ రెండు గ్రీకు పదాలను కలిపి ఫోటోగ్రఫీ అనే పదం పుట్టింది. ఇక 19 ఆగస్టు 19 మొదటిసారిగా వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ప్రారంభించారు. ఫోటోగ్రఫీ దినోత్సవం డాగ్యురే అనే శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణల నుంచి ఉద్భవించింది. ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయిస్ డాగ్యురే మరియు జోసెఫ్ నైస్ఫోర్ నీప్ అనే వ్యక్తులు అభివృద్ధి చేసిన ప్రక్రియల గురించి 1839 జనవరి 9 ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ప్రాసెస్ను అధికారికంగా ప్రకటించింది. తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19 ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికే ఉచిత బహుమతిగా ప్రకటించింది. అందుకే ప్రతి సంవత్సరం 19 ఆగస్టు వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇక భారతదేశంలో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ 1991 నుంచి దేశంలో, అంటే మన భారతదేశంలో, ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీన ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. 1840 ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కలకత్తాలో కేలో టైప్ మొదటి ఫోటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియోగా చెప్తారు. ఇప్పటికీ 8 చౌరంగి రోడ్ కలకత్తాలో ఇది నిలిచి ఉంది. ఇక 1854 ఫోటోగ్రఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మన దేశంలో ఇది మొట్టమొదటి ఫోటో క్లబ్. ఆ తర్వాత ఇది ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. అప్పట్లో బ్రిటిష్ రాజులు, జమీందారులకు మాత్రమే ఈ స్టూడియోను ఫోటోలు తీయడానికి ఉపయోగించేవారు. అయితే 1877 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇదండి ఫోటోగ్రఫీ డే, వరల్డ్ ఫోటోగ్రఫీ డేకి సంబంధించిన విశేషాలు ఈనాటి యువవన్లో.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.
0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సమీక్ష ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి మూడవ రోజు సమావేశమయ్యాయి. శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ వన్ అవకతవకలు, సూపర్ సిక్స్ హామీలు, ప్రజా సంక్షేమంపై సభలో లఘు చర్చ జరిగింది. శాసనమండలిలో మెగా డిఎస్సిపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డిఎస్సిపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. కాగా గవర్నర్ కోటాలో రాష్ట్ర శాసనమండలికి ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, రమాదేవిలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏఐ హబ్ దేశానికి తలమానికంగా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై శాసనసభలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని సూచించారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్యానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 TMCల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లోకేష్ పేర్కొంటూ,
1: ఈ రోజు గోదావరి నుంచి 5 ఇయర్స్ యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్ లోకి వృధా అవుతుంది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నంకి తీసుకొస్తున్నాం. సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష, అది నంబర్ వన్. నంబర్ టూ, పోలవరం నుంచి వస్తున్న నీరు విశాఖపట్నం ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు రెండు, మూడోది రైతులు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్ కి కూలింగ్ కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. నాలుగోది వచ్చే గల అధ్యక్ష, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం.
0: ఎల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించామని, సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 53,000 ఎకరాల పుష్కర ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు తాగునీరు అందిస్తున్నామంటే ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్లను పంపిణీ చేస్తున్నామని, ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 TMCల నీటిని పంపిణీ చేశామని మంత్రి వివరిస్తూ,
2: అత్యంత క్లిష్టమైనటువంటి పంప గాని, తాండవ గాని, ఏలేరు గాని, అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసీ పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58 కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్ల నీరు ఈరోజు ఏలేరు ఆయకట్టుకి అదనంగా ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే ఈ

0: ముఖ్యంగా పురుషోత్తంపట్నం లిఫ్ట్ తో పాటుగా ఎల్ఎంసి పనులు కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈరోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈరోజు ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసి ఆఫ్కెట్ ద్వారా 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈరోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 టిఎంసి ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది అధ్యక్ష.
1: పరిశ్రమ స్థాపనను వేగవంతం చేసేందుకు తెచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలు, సింగిల్ విండో అనుమతులు ఈ చట్టం ద్వారా మరింత సులభతరం కానున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు వస్తాయని మంత్రి ఫరూక్ సభకు వివరించారు. రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయింపుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేసి అన్ని హంగులు కల్పించడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. కడపలో లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగిందని, ప్రత్యేకించి మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి ధీటుగా విశాఖలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, రాయలసీమ కేంద్రంగా కూడా అన్ని హంగులతో జోనల్ లైబ్రరీ, యాంపీ థియేటర్, ఆడిటోరియం, పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు, ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇలా ఉండగా చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజ్ఞానయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన 858 మంది విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చిన్న వయసులోనే సభా కార్యక్రమాలను దగ్గరగా చూసే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 16 పాఠశాలలకు చెందిన మొత్తం 1,117 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు. కొంతమంది విద్యార్థులు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను కలిశారు. యువత కేవలం చదువు, ఉద్యోగాలు, కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలని స్పీకర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరుగా ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం మేయర్, మున్సిపల్ చైర్మన్ పై ఉండదని స్పష్టం చేశారు. వీరిద్దరూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉంటుందని అన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయవచ్చునని చెప్పారు. శాసనసభలో పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని తెలిపారు. అనంతరం 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: అధ్యక్ష డైరెక్ట్ గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్ ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయని దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా, అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్, అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవడంలో ఫాస్ట్గా తీసుకోవడానికి ఉంటుంది, సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదు అనేది. లాంగ్ టర్మ్ 5-10 ఇయర్స్ ప్లాన్స్ రోడ్స్కి కానీ, డ్రైన్స్కి కానీ, వాటర్ సప్లై కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ, ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది అనే ఉద్దేశంతోను, అదేవిధంగా సింగిల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సిటిజన్స్కి కూడా తెలుసు ఓవరాల్ ఎవరు చూస్తున్నారు.

0: యొక్క కార్పొరేషన్ లేదా లేదా మున్సిపాలిటీలైన ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసి వర్క్స్ ఫాస్టర్ గా చేయించడానికి ఉంటుంది.
1: పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై మేయర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగనుంది. ఇప్పటి వరకు వీరిద్దరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే శాసనసభలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవయవదానాల బిల్లు 2026ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ ఆమోదం తెలిపిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి 8 అవయవాలు వేరే వ్యక్తులకు అమర్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చని అన్నారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు మూఢనమ్మకాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి వివరిస్తూ,
2: ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 ఆర్గాన్స్ ని 50 టిష్యూస్ ని అందించడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఉంది. అయితే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చాలా మంది అవగాహన లోపం వల్ల గానీ ముందుకు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వీటిని అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా మన ఆంధ్రజాతికి గౌరవాన్ని తెచ్చిన పివి సింధు గారు అవగాహన కల్పించడం బాగా జరుగుతుంది, సమాజంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సదస్సును కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ కేసెస్ లో ముందుకు వస్తారో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు, వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, అదే విధంగా ఆ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి చాలా గౌరవప్రదంగా వారి ఊరికి తీసుకెళ్లడం, అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియల సందర్భంగా జిల్లా అధికారి కలెక్టర్ గాని లేదా ఎస్పీ స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనేలాగా ఒక ఈ జీవోను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష.
1: శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్ 1 ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, అభ్యర్థులు ప్రతిభ చూపి ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు 114,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, గ్రూప్ 1 ఇంటర్వ్యూకు 326 మందిని పిలిచి చివరకు 165 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని వివరించారు. పరీక్ష పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని, డిజిటల్ ఇవాల్యుయేషన్ వద్దని, మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయమని హైకోర్టు ఆదేశించినా కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఎందరో విద్యార్థుల జీవితాశయం అయిన గ్రూప్ 1 పరీక్షలలో ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
0: రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలని చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని అదే మరి ఇన్స్టిట్యూషన్ ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్థిదర్శన బాధ్యత మనందరి పైన ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.
1: గత ప్రభుత్వ పాలనలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాల అంశంపై పలువురు సభ్యులు ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి చర్చను ముగిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఏమవుతుందో అనేందుకు ఇది కేస్ స్టడీ అన్నారు. చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని, రాజకీయ నేతలకు విశ్వసనీయత, సమాజం పట్ల బాధ్యత ఉండాలని సూచించారు. ప్రతిభావంతుల సామర్థ్యాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి అక్రమాలు చేసేవారికి ప్రజా చైతన్యమే సరైన దారి చూపుతుందని అన్నారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో రేపు జరగనుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైన్, భద్రక్ హరిదాస్పూర్ 4 లైన్, గుమ్మడి పూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారాదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: పాంచ్ బహుత్ బడే ఫైసలే లియే హై. పహలే చార్ ప్రోజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ పాంచ్వా ప్రోజెక్ట్ హైవే కా హై. పహలే చార్ ప్రోజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారాదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ పాంచ్వా ప్రోజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రోజెక్ట్స్ ఆజ్ క్యాబినెట్ నే అప్రూవ్ కి.
0: అదేవిధంగా బీహార్లోని ముజఫర్పూర్ సీతామఢి సోన్బర్సా జాతీయ రహదారి 22 మార్గాన్ని 4 వరుసల రహదారిగా అభివృద్ది చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను పటిష్టం చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై ఈరోజు చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేకణి కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పనిచేయగల పటిష్టమైన పరీక్షా సంస్థను దేశంలో ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరిగే దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, తమిళనాడు, తెలంగాణ రాష్టాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి ఆయా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రతి రాష్టం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ప్రాంతీయ మండలి ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సహకార సమాఖ్య విధానం ఆధారంగా దేశం కోసం టీం భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ప్రాంతీయ మండళ్లు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ 2026లో భాగంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సమావేశాలు ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆవిష్కరణ

0: ఆవిష్కరణలు సుస్థిర అభివృద్దికి యువశక్తిని ప్రధాన చోదక శక్తిగా ముందుకు తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ చర్చలు ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంతో ముగియనున్నాయి. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలకు చెందిన అధికారిక ప్రతినిధులు, యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక మార్పుకు కృషి చేస్తున్న యువత ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, ప్రస్తుతం 6-8% వృద్ధి రేటుతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026లో ప్రసంగించిన అశ్విని వైష్ణవ్, దేశ అభివృద్ది ప్రస్థానంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలోని రైల్వే నెట్వర్క్లో ప్రస్తుతం 99.6% విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. గత దశాబ్దంలో సుమారు 38,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాలు జోడించడంతో పాటు 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రహదారి నెట్వర్క్ను కలిగి ఉందని తెలిపారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సంస్థలతో పాటు పెట్టుబడులు, సమ్మేళిత వృద్ది, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి అనే 4 కీలక స్తంభాల ఆధారంగా భారత వృద్ధి ప్రస్థానం కొనసాగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: Our thought process behind this growth can be described in 4 pillars. The first pillar, investment in social, digital and physical infrastructure. Today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. The second pillar is, which means the growth of the last person in the society. The third pillar of huge focus on manufacturing and innovation. The fourth pillar, friends, is simplification of laws and regulations.
0: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గాలే స్టేడియం వేదికగా ఈరోజు ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకను భారత్ ఓడించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. భారత్ తరఫున మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ సాధించారు. శ్రీలంక తరఫున కెప్టెన్ ధనంజయ డిసిల్వా 151 బంతుల్లో 59 పరుగులతో పోరాట పటిమ కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో 167, రెండో ఇన్నింగ్స్లో 44 పరుగులు చేసి రాణించిన భారత్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 32లో ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ మకావోకు చెందిన లియాంగ్ ఐక్ చోంగ్, ఎంగ్ వెంగ్ చీ జోడీని వరుస గేముల్లో 21-11 తేడాతో ఓడించింది. దీంతో భారత జోడీ టోర్నమెంట్లో తదుపరి రౌండ్కు ప్రవేశించింది. ఇక మహిళల సింగిల్స్లో పివి సింధు రౌండ్ ఆఫ్ 32లో ఘన విజయం సాధించారు. కెనడాకు చెందిన వెన్యూ జాంగ్పై సింధు 21-16, 21-17 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. మరోవైపు భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డన్, యాడమ్ ప్రింగిల్ జోడీ మ్యాచ్ నుంచి వైదొలగడంతో భారత జోడీకి వాక్ ఓవర్ లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో రేపు జరగనుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: దేశభక్తి గీతం వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాల సమయం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: మొదటిగా మీరు వినబోయే ఈ పాట బ్రహ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్నారు. బప్పి లహరి సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. ఇప్పుడు వినండి పోస్ట్ మ్యాన్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, స్వర్ణలత కలిసి పాడుతున్న ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రమంజర్లో తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడుతున్న పాట. భువనచంద్ర సాహిత్యానికి బప్పిలహరి స్వరాలు కూర్చారు.

0: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రమంజరిలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం రాత్రి 9 గంటలకు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి
3: Good evening. This is Akashvani. I am Valsa Williams with the news at 9. The headlines. Union Cabinet approves 5 infrastructure projects worth over 13,000 crore rupees. Clears 4 railway multi-tracking projects across 4 states. Also gives nod to widening of National Highway 22 in Bihar. Road Transport and Highways Minister Nitin Gadkari says high quality and cost-effective infrastructure top priority. Says centre will review subcontracting norms. US Ambassador Sergio Gore hails steps taken by centre and Jammu and Kashmir governments to improve security in the Union Territory. President Draupadi Murmu calls for accurate, credible and citizen-centric government communication in social media era. Iran warns Gulf nations against facilitating US military operations. India beat Pakistan.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో తొలిసారిగా వినబోతున్న ఈ ఉత్తరం పంపించిన వారు బొజ్జప్పగారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట శోభన్ బాబు, లక్ష్మి నటించిన ఈ తరం మనిషి చిత్రం కోసం నవలవలాడేలే జవరాలు అనే పాట ప్రసారం చేయండి అని కోరారు. రాజశేఖర్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ అందరి కోసం వినిపించండి మరి.

గీతమాలికలో తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు భారత్ లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోడ, జయలో, ఆదిత్య కిరణ్, జాన్విక, లక్ష్మీ, ప్రహ్లాద్, వీరందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుంచి. వీరు కోరుతున్నారు తోటరాముడు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది ఓ బంగారు రంగుల చిలక. భరత్లాల్ పరదేశి గారు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినిపించండి.

గీతమాలికలు. తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖా లక్కీబాయ్, లక్కీబాబు, అవియా నవీన్ కుమార్, అశోక్ బాబు ఇంకా వీరి బంధువులు. వీరు కోరుతున్నారు ఆనంద భైరవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది పిలిచిన మురళికి పలికిన రవళికి ఎదలో ఈ పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు. శేఖర్ గారు మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినండి.

మీరు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా వింటున్నారు గీతమాలిక. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు వినండి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట ఉత్తరం ద్వారా. ముందడుగు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించింది వేయి పడగల నీడ. ప్రకాష్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట ముందడుగు చిత్రం నుంచి.

ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు కృష్ణా జిల్లా కంకిపాడి మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపౌరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు ప్రేమ మందిరం చిత్రం కోసం టైటిల్ సాంగ్. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మల్లేశ్వరరావు గారు, మీకోసం ప్రేమ మందిరం చిత్రం నుంచి.

గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం మీరు 101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా వింటున్నారు. ఈ చివరి ఉత్తరం రాస్తున్నవారు సికింద్రాబాద్ ఖానాజీగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్యారాజు, సాయి భూషణం, జాహ్నవి, సాయి పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరూ కోరుతున్నారు. కొండవీటి దొంగ చిత్రం పాతదండి, ఇది 1958కు సంబంధించింది. ఈ చిత్రానికి ఘంటసాల గారు పాడింది. సాహసమే జీవిత పూబాటరా ఈ పాటను ప్రసారం చేయండి అని కోరారు. ఘంటసాల గారు పాడింది. శ్రీనివాస్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట ఉందిలేండి. ఈ పాట

మీరింతవరకు గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 10:45 మధుర గీతాల్లో పాత సినిమాల నుండి పాటలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 10:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి, శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. తోడి రాగంలో రాగం తానం పల్లవి, ఆదితాళం త్రిశ్రనడ, పల్లవి సాహిత్యం నీరజదళలోచని నిఖిల లోక జననీ.

0: శ్రీ పూర్ణచంద్ర గారి వయలిన్ వాద్యం కచేరి విన్నారు. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరమానందయ్య శిష్యుల కథా చిత్రం నుంచి ఘంటసాల స్వీయ సంగీత
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు వినండి మధుర గీతాల సమయం. కార్యక్రమంలో ముందుగా వినండి భానుమతి రామకృష్ణ పాడిన పాటలు. ఈరోజు మట్టిలో మాణిక్యం చిత్రం కోసం పి భానుమతి పాడిన పాట.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. పి భానుమతి గారు పాడిన పాటలు తర్వాత వినండి. అంతా మన మంచికే చిత్రం కోసం భానుమతి పాడిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 గంటల నుండి 10 గంటల

0: వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM నిలయంలో సమయం రాత్రి 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.